శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.8 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 23 రోజు క్రీశకం 2026 సంవత్సరం జూన్ 11 తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:59 దాటి 9 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కి వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ జయదేవుని అష్టపదులు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి కార్యక్రమంలో కర్మ సిద్ధాంతం గురించి శ్రీ సుశర్మ గారి వ్యాఖ్యానం వింటారు.
1: నలువ కులాలు భంగి దళిన ప్రభవాండమునందు దేనిచే నిలిచి దశావతార వన నిష్ఠుతుడయ్యే మురారి దేనిచే పెలుచ కపాల హస్తుడై భిక్షుకుడయ్యే పురారి దేనిచే అల రవి దేనిచే తిరుగు ఆ ఘనకర్మము వంద్యమే కదా. కుండను పోలేని బ్రహ్మాండ మధ్యలో ఉండవలసిందిగా బ్రహ్మకు నియమపాలన విధించబడింది. ఆయన ఆ కర్మకు కట్టుబడక తప్పదు. అట్లే కర్మ వశించేతనే విష్ణువు 10 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. కష్టమైనా అతడు కర్మాధీనుడే. ఇక రుద్రుని సంగతి పురుని భిక్షాపాత్రగా ధరించి నిరంతరం తిరుగాడే కర్మ శివునిది కాగా, అనుపన్నది ఎరుగక నిరంతరం తిరుగాడే కర్మ సూర్యునిది. ఈ కర్మ

అధ్యయనంలో అందరూ నడువలసిందే. పూర్వ మాండవ్యుడనే బ్రహ్మర్షి భూమండలంలో ఉన్న పుణ్యతీర్థాలన్నింటినీ ఒంటరిగా తిరిగి పట్టణానికి దూరంగా ఉన్న అడవిలో ఆశ్రమం కట్టుకుని దాని ద్వారంలో ఉన్న వృక్షం మొదట్లో చేతులు పైకెత్తి ఉంచి మౌనవ్రతంలో తపస్సు చేస్తూ ఉండగా ఆ పట్టణపు రాజు యొక్క ధనాన్ని దొంగిలించి దొంగలు రాజభటులు తమ వెంటాడుతూ ఉండగా మాండవ్యుడి సమీపానికి పరిగెత్తి ఆ ఆశ్రమంలో దాక్కున్నారు. ఆ దొంగలను వెంటాడి వచ్చిన రాజభటులు ఆ మునిని చూచి రాజధనం దొంగిలించిన దొంగలు నీ దగ్గరికే పరిగెత్తుకొచ్చారు, వారు ఎటు వెళ్లారో చెప్పమని గద్దించారు. మౌనవ్రతుడైన మహర్షి ధ్యానయోగంలో మునిగుండు చేత అటు వచ్చిన దొంగలను చూడలేదు, రాజభటులు మాటలు వినలేదు, అందుచే సమాధానం చెప్పలేదు. రాజభటులు ఆయన ఆశ్రమంలోకి వెళ్లి ధనంతో పాటు దొంగలను బంధించారు. ఆ మహర్షి దొంగల నాయకుడని పొరపాటుపడ్డారు. దొంగలను శిక్షించడానికి వారితో పాటు మహర్షిని కూడా రాజు వద్దకు తీసుకుని పోయారు. రాజు క్రోధపరవశుడై దొంగలను చంపించి మునివేషంలో ఉన్న మహర్షిని ఊరు బయట ఇరుపుటెక్కల్లో దిగవేసి కట్టివేశాడు. మునుశ్రేష్ఠుడు ఆ విధంగా సోలం మీద శిక్షబడి కూడా శాంతభావంతో సుఖదుఖాల కలత చెందని యోగచిత్తంతో ఉన్నాడు. ఆ ముని యొక్క గొప్పతనానికి మెచ్చి ఋషులు పక్షుల ఆకారంలో రాత్రివేళ వచ్చి నీకు ఇటువంటి బాధ కలిగించిన వారెవరు అని అడుగుగా మాండవ్యుడు ఇలా అన్నాడు, నరుడు తన కర్మకు తానే కర్త అవుతాడు అని సమాధానం చెప్పి ఆ కర్మను ఎవరైనా అనుభవించవలసిందే అంటాడు. అట్లే భాగవతంలో కారణమైన కర్మములు కాక దిగంబడవు, ఎన్ని గొంతులందూరిన ఎంత వారలకు తొల్లి పరీక్షుతు శవభీతుడై వారధిన్ ఒప్పొనుప్పరిగపై పదిలంబుగదాగియుండిన క్రోరభుజంగ దంతహతి కోలడె లోకులరుంగ భాస్కర. పరీక్షణ మహారాజు మునిచ్చిన శాపం వలన భయముతో సముద్రములో మేడ నిర్మించుకొని భద్రముగా దాగియుండి కాలవశమున పాము కాటును గురియే మరణించను. ఆ విధంగా విధివశము చేత జరగవలసింది ఎక్కడ దాగిను ఆనాటికి అది తప్పక జరుగును, కర్మమును అనుభవింపక తప్పదు. వేమన తన శతకంలో కర్మమధికమైన గడచిపోవగరాదు, ధర్మరాజు తెచ్చి తగని చోట కంకుభట్టు చేసి కటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమ. దైవము రాజరాజకు ధర్మజుని అతడు ఉండుటకు తగిన స్థానము కాకపోయిను విరాట వద్ద కంకుభట్టు వేషమును ధరింపజేశను, అందుచే కర్మ బలవత్తరమైనది, దాను అనుభవింపవలసిందేనని చెప్పాడు. గిట్టుటకు ఏడగడ లిఖించిన అచ్చటగాని వండుచో పుట్టదు చావు, జానువుల పొన్కలన్ పొన్కలన్ ఊడిచి కాసి చావన్, కాల్గట్టిన శూద్రకున్ భ్రమల కప్పుచు తద్విధి గుర్రమౌచు, ఆ పట్టున గుంచు మర్రికడ ప్రాణము తీసి గదయ్య భాస్కర. కాశీలో మరణించిన ముక్తి కలుందని కోరికతో శూద్రక మహారాజు కాశీనగరం మరణించుటకు నిశ్చయించుకుని నడుచుటకు వీలు లేకున్నట్లుగా మోకారి చెప్పలను తొలగించుకుని కూర్చుండెను. కొన్నినాళ్లకు దైవముకు గుర్రమై మాయపన్ని ఆ శూద్రక మహారాజును ఎక్కించుకుని మర్రి చెట్టు వద్దకు తీసుకుపోయి దానికి ఢీకొట్టుచే కిందపడి చచ్చాను. అతడు తనకు రాసిపెట్టి ఉన్న మర్రి చెట్టు క్రింద మరణించను. అట్లే జనుల కోరికతో చావు పుట్టుకలుండవు, వ్రాతకు తొలగవలసిందే కదా.

0: చేను ముచ్చట్లు కార్యక్రమంలో విత్తన ఎంపికల మెళకువలు వింటారు.
1: ఈ పూట రైతులకు సూచనలు కార్యక్రమంలో విత్తన రకాలు ఎంపికలో మెలకువలు ఈ అంశం గురించి తెలుసుకుందాం. పెద్దలు అంటుంటారు, విత్తు కొద్ది మొక్క అని. మంచి విత్తనాన్ని తెచ్చుకొని సాగు చేసుకున్నట్లయితే దిగుబడులు అధికంగా తీసుకునేదానికి అవకాశం ఉంది. నాసిరకం విత్తనం తెచ్చుకున్నట్లయితే చాలా వరకు కూడా మనము నష్టపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విత్తన ఎంపికలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం రైతాంగం గమనించాలి. పంట సాగు చేసే ముందు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకుంటే సుమారుగా 20% అదనపు దిగుబడిని సాధించవచ్చు. విత్తన నాణ్యతను మొలక శాతము, తేమ, స్వచ్ఛత అంటే జన్యు స్వచ్ఛత ఆధారంగా నిర్ధారిస్తారు. విత్తనాల్లో గమనించినట్లయితే

నాలుగు రకాల విత్తనాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఒకటి బ్రీడర్ విత్తనం, రెండవది ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్, నాలుగవది ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనం. మనము ఒక్కొక్క విత్తనాన్ని గమనించినట్లయితే ఈ బ్రీడర్ విత్తనం లక్షణం ఎలాంటిదంటే విత్తనాన్ని రూపొందించిన శాస్త్రవేత్త పర్యవేక్షణలో తయారు చేయబడుతుంది. ఇది 100% జన్యు స్వచ్ఛత కలిగి ఉంటుంది, భౌతిక స్వచ్ఛత కూడా కలిగి ఉంటుంది. ఇక రెండవది ఫౌండేషన్ విత్తనం. దీనిని బ్రీడర్ విత్తనం లేదా ఫౌండేషన్ స్టేజ్ 1 నుంచి ఈ విత్తనాన్ని తయారు చేస్తారు. దీనికి దాదాపు 98 నుంచి 99% జన్యు స్వచ్ఛత ఉంటుంది, భౌతిక స్వచ్ఛత కూడా ఉంటుంది. ఇక మూడవది సర్టిఫైడ్ విత్తనం, దీన్నే ధృవీకరణ విత్తనం అని కూడా అంటారు. ఈ సర్టిఫైడ్ విత్తనాన్ని ఫౌండేషన్ విత్తనంతో పెంచిన పైరు నుంచి సేకరించడం జరుగుతుంది. ఈ విత్తనాన్ని విత్తన ధృవీకరణ సంస్థ ధృవీకరించడం జరుగుతుంది. దీనిలో కూడా 98% జన్యు స్వచ్ఛత ఉంటుంది. ఇకపోతే ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనం, ఈ ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనాన్ని విత్తన ధృవీకరణ సంస్థ ధృవీకరించదు. విత్తనోత్పత్తిదారులు నాణ్యతా ప్రమాణాలను పాటించి సొంత బాధ్యతపై ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కేవలం నమ్మకంతో మాత్రమే ఈ విత్తనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 4 దశల్లో తయారైన విత్తనాల్లో ట్రూత్ఫుల్ లేబుల్, సర్టిఫైడ్ విత్తనాలు మాత్రమే మనకు మార్కెట్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. వీటిలో విత్తన ధృవీకరణ చేసిన వాటిని మనము కొనుగోలు చేసినట్లయితే చాలా వరకు విత్తనం మొలక శాతం బాగా ఉంటుంది, అధిక దిగుబడి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ధృవీకరణ సంస్థ సీలు ఉన్న విత్తనాన్ని మాత్రమే రైతులు గమనించి కొనుగోలు చేయవలసి ఉంటుంది. కొనుగోలు సమయంలో ధృవీకరించిన విత్తనాన్ని కొంటున్నామని మనం అనుకున్నప్పుడు ఉత్పత్తి సమయం, తేదీ, ఆ విత్తనం యొక్క ధృవీకరణ సంస్థ సీలు ఉన్న విత్తనాన్నే రైతాంగం కొనుగోలు చేయాలి. పరీక్ష చేసిన 9 నెలల లోపల ఈ విత్తనాన్ని వాడుకోవాలి. ధృవీకరణ చేసిన విత్తనమైనా 9 నెలలు దాటిన తర్వాత వాడుకున్నట్లయితే ఆ విత్తన నాణ్యత లోపించి చాలా వరకు కూడా మొలక శాతం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. మనము ఏ విత్తనము ఎలా గుర్తుపట్టాలి అన్న అంశాన్ని మనం గమనించినట్లయితే ఈ విత్తనాలన్నింటినీ కూడా సంచులలో పోసి వాటికి కొన్ని ట్యాగులు అతికించి ఉండటం జరుగుతుంది. ఈ బ్రీడర్ విత్తనం సంచిపైన బంగారు రంగు లేకపోతే పసుపు రంగు లేబుల్ను ఉంచి ప్యాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫౌండేషన్ విత్తనాన్ని గమనించినట్లయితే దీనికి తెలుపు రంగు కలిగినటువంటి ట్యాగ్

0: ఆ నష్టపరిహారాన్ని సంబంధిత కంపెనీ యజమాని నుంచి మనము నష్టపరిహారాన్ని పొందేదానికి అవకాశం ఉంది. కేవలం రసీదు దాచుకుంటేనే, ఆ రసీదును దాచుకుంటేనే మనము అతని మీద నష్టపరిహారానికి క్లెయిమ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట వేసుకునే ముందు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. విత్తన కొనుగోలు సమయంలో ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి. ఆ రసీదును పంట పూర్తిగా చేతికి వచ్చేంత వరకు తన దగ్గరే దాచుకోవాలి. ఇట్లాంటి అంశాలన్నీ గమనించుకొని విత్తన ఎంపికలో మరి జాగ్రత్త వహించినట్లయితే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా సరిపోయేటువంటి విత్తనాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే అటు వాతావరణ ఆధారిత వ్యవసాయాన్ని చేసిన వాళ్ళమవుతాము. అదేవిధంగా పంట దిగుబడిలో కూడా నష్టపోకుండా ఉండేదానికి ఈ యొక్క అవగాహన ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి విత్తనాలు కొనుగోలు సమయంలో ప్రతి రైతు కూడా ఇటువంటి జాగ్రత్తలు పాటించి ఏ పొలములో ఏ పంట వేసుకోవాలి, ఏ పంట తెగుళ్లను బాగా తట్టుకుంటుంది, మార్కెట్లో ఏ పంటకు అధిక ధరలు వస్తున్నాయి, మన తిండి అవసరాలు పోను, మనం మార్కెట్లో అమ్మగలిగిన పంట ఏదైతే ఉందో తక్కువ పెట్టుబడితోటి పండించగలిగినటువంటి పంటను ఎంపిక చేసుకొని వేసుకున్నట్లయితే చాలా వరకు పెట్టుబడి తగ్గుతుంది. దిగుబడి కాస్త అటు ఇటుగా వచ్చినా కూడా అటు పశువులకు మేత, ఇటు మనుషులకు ఆహారం కూడా ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటుగా మేలు రకమైన విత్తనాలను ఎంపిక చేసుకున్నట్లయితే చాలా వరకు చీడపీడలు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. మంచి విత్తనాలు బెట్ట పరిస్థితుల్లో కూడా కొంత బెట్టను తట్టుకొని పంట దిగుబడిలో ఏమాత్రం తగ్గకుండా దిగుబడినిచ్చేటువంటి మేలుజాతి వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు వంగడాల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అయితే ఏ పంట వేసినా కూడా తక్కువ పెట్టుబడితోటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ రైతాంగం ఈ పంటలు పండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈనాడు సేంద్రియ వ్యవసాయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిస్తున్నాయి. రైతాంగానికి దానిని ఆసరాగా చేసుకొని మనము వ్యవసాయాన్ని ముందుకు సాగించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఎంత మంచి విత్తనాన్ని కొనుగోలు చేసినప్పటికీ కూడా విపరీతంగా పెట్టుబడులు పెడితే మరి దిగుబడి ఎక్కువగా సాధించినా కూడా నష్టాలు చెవి చూడక తప్పదు. కాబట్టి రైతాంగము పెట్టుబడి విషయంలో ఒకంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతాంగం పోటీతత్వంతో విపరీతంగా ఎరువులు వాడుతున్నారు. అంత వాడాల్సిన అవసరం ఉందా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మన ప్రాంత భూముల్లో చాలా వరకు కూడా ఈ ప్రధాన ధాతువులైనటువంటి భాస్వరం, పొటాషియం, నత్రజని వీటి శాతం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎంత వాడుకోవాలి, ఏ మోతాదులో వాడుకున్నట్లయితే మనకు మొక్క బాగా పెరుగుతుంది అన్న అంశాన్ని మనం గమనించినట్లయితే మనము మొట్టమొదటగా చేయవలసిన పని భూసార పరీక్షల ఆధారంగా ఈ ఎరువులు వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూసార పరీక్షలు చేయించుకున్నప్పుడు ఏ పొలములో ఏ ధాతువులు ఎక్కువగా ఉన్నాయి, ఏ ధాతువులు ఆ పొలములో లోపించి ఉన్నాయి, మనము వేయబోయే పంటకు ఏ ధాతువులు మనం ఎక్కువగా అందించాలి, సూక్ష్మధాతువులు అందించాలనా, స్థూల పోషకాలను అందించాలనా అన్న అంశము వాటి ఫలితాల ఆధారంగా మనకు తెలుస్తుంది. తద్వారా ఫలితాలను ఆధారం చేసుకొని మనము ఎరువులు వాడుకున్నట్లయితే చాలా వరకు కూడా పెట్టుబడి తగ్గుతుంది. మనం అధిక మోతాదులో భాస్వరం కానీ, పొటాషియం కానీ, మరి నత్రజని కానీ అందించినప్పుడు మొక్క తనకు కావాల్సిన వరకే తీసుకుంటుంది కానీ అదనంగా తీసుకోదు. కేవలము సాటి రైతుతోటి మనము పోటీ పడుతూ పోటీతత్వంతో మనము ఈ మొక్కకు కావలసినటువంటి పోషకాలు కాకుండా అదనంగా అందించినా కూడా దానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కి వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ గానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక

0: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటుకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: A historic tribute to India's longest serving continuously elected Prime Minister Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. He is both our anchor and our innovator, working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji.
0: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను $1 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత, ఆధునిక, ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు, పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13 నుంచి 21 వరకు జరిగిన ఈ పరీక్షలకు

0: జనరల్ వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు మార్కప్రం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:30 ఉదయకిరణాల కార్యక్రమంలో అక్షరదీపం వేటపాలెం సరస్వత నికేతనం రూపకం వింటారు. అనంతరం 7:45 భావలహరి దుదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బన్నీవాస్ జన్మదినం సందర్భంగా మరి ఆయన నిర్మించిన చిత్రాల్లో కొన్ని పాటలు మీకోసం ప్రసారం చేస్తాం.

ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 కృష్ణా జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎస్ సునీల్. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం 8:30. హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కొరే సినిమా పాటల కార్యక్రమం వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అరవింద ఘోష్ మహిళలు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఇక ఈ ఉదయం 10:00, మధ్యాహ్నం 12:40, 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. ఇక ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. అనంతరం ఈ సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. ఇక ఈ సాయంత్రం 6:30 ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఇక 6:35 రంగస్థలి. ఈనాటి కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ ఏకపాత్ర అభినయం వింటారు. అభినయకర్త శ్రీ కాళంగి శ్రీనివాసులు. హార్మోనియం శ్రీ బి పెద్దంకయ్య. అనంతరం సుయోధన ఏకపాత్ర అభినయం వింటారు. అభినయకర్త శ్రీ చిత్తారి రంగనాయకులు. రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక ఈ రాత్రి 7:00 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రయస్త కార్యక్రమం. అనంతరం మిద్దె తోటల పెంపకం, ఇంటి ముందే ఆరోగ్య పంట గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇక ఈ రాత్రి 7:45 వికసిత్ భారత్ ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం ఐసీడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కుమారి జి లక్ష్మి భార్గవి. ఈ రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, తెలుసుకుందాం రెండు కార్యక్రమంలో గుప్తులు గురించిన వివరాలు వింటారు. ఇక 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. పఠనం శ్రీ వేములకొండ శ్రీనివాసులు, శ్రీమతి కె శ్రీలత. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 చిత్రమంజిలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 మళ్లీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమం గప్చుప్పు హాస్య నాటిక వింటారు. రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 11:10 ప్రసారాల సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం సరిగ్గా 7:00 కార్యక్రమంలో ఇప్పుడొక దేశభక్తి గీతం బృందగానం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం శ్రీ వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు ప్రేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగో నే పెహ్లీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై ఎన్డీఏ సర్కార్ కే ఇన్ 12 వర్షో

0: ज्यादा लोगों का गरीबी से बाहर निकलना ये दिखाता है कि हमारी नीतियां सही हैं, हमारी दिशा सही है। ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे।
1: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘపు కాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
0: 2014 और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है। मैं आज देश की महान जनता को भी नमन करता हूं, जनता जनार्दन का आभार व्यक्त करता हूं।
1: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
2: It is a historic tribute to India's longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first. A principle that all of us has constantly keep it in mind.
1: భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని, ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని, నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4,399 రోజుల నిరంతర సేవతో 4,398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్ నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2A కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ @2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ

0: దేశ అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ నిన్న రెండో రౌండ్కు చేరుకున్నారు. రెండుసార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్ చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న రెండో రౌండ్లో తన్వి మాళవిక బన్సూత్తో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాబోయే 5 నుండి 7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన, అభివృద్ధి, తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘన సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఉదయ కిరణాలు. ఇలాంటి ఉదయ కిరణాల కార్యక్రమంలో అక్షరదీపం వేటపాలెం సారస్వత నికేతనం రూపకం వింటారు. కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఎన్నాళ్లకు నా కోరిక ఫలించింది. పుస్తకాల తపనతో ఎన్ని గ్రంథాలయాలు చూసినా ఇదో ఈ సారస్వత నికేతనంలోని ప్రశాంతత, తృప్తి మరెక్కడా కలగలేదు సుమి. ఓహో, మరో అద్భుతం. గాంధీగారు సావధానంగా కూర్చుని నా వైపే చూస్తున్నట్లు పాలరాతి విగ్రహం సబర్మతి ఆశ్రమాన్ని తలపిస్తున్నది. జాతిపితను చూస్తే చాలు, మనస్సు పులకరిస్తుంది. ముమ్మాటికి నా జీవితంలో సారస్వత నికేతన సందర్శన ఒక అద్భుత ఘట్టం, మహాద్భుత ఘట్టం.
5: నమస్కారం అండి, నా పేరు శాంతి. తరచుగా గ్రంథాలయాలు సందర్శించడం నా అలవాటు. మీరు రఘుపతి గారే కదా?
4: నమస్తే శాంతి గారు, భలే గుర్తుపట్టారే. 10 ఏళ్ల క్రితం అనుకుంటా మనం మద్రాసు తాళం

0: పత్ర గ్రంథాలయంలో కలుసుకున్నట్టు లీలగా గుర్తుంది.
1: అవును రఘుపతి గారు, చాలా కాలంగా నాకు వేటపాలెం గ్రంథాలయం చూడాలని ఒకటే తపన. మహాత్మా గాంధీ మహాశయిని 150వ జయంతి వేడుకల సందర్భంగా వారు తిరగాడిన సారస్వత నికేతనం చూడాలని, గాంధీగారి చేతికరణ తాకాలని ఎంత ఆత్రపడ్డానో.
0: సరిగ్గా చెప్పారు శాంతి గారు. ఒక్క పుస్తకం చెంత ఉంటే చాలు, 100 మంది మిత్రులకు సమానమవుతుంది అన్నారట కర్మయోగి మన బాపూజీ. అలాంటిది ఇక్కడ 100,000 పుస్తకాలు భద్రపరచబడ్డాయట. ఇంకో ప్రత్యేకత చెప్పన, 1918లో స్థాపించబడ్డ ఈ గ్రంథాలయం ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. ఒక ప్రైవేట్ గ్రంథాలయంలో 100 ఏళ్ల పండగన్నమాట. భలే కలిశాం కదా మనం. రండి, అలా వెళ్ళి గ్రంథాలయాన్ని ఆమూలాగ్రంగా చూసొద్దాం.
1: రఘుపతి గారు, ఇవాల్టి తరాలకు తెలియడం లేదు కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాటల్ని గుర్తుంచుకోవాలి. దేని గురించి నువ్వు తెలుసుకోవాలన్నా మంచి గ్రంథాలయం ఎక్కడుందో తెలుసుకో చాలు అన్నారు ఆయన. అందులోనూ ఈ సారస్వత నికేతనంలో తాళ్లపత్ర గ్రంథాలు, విజ్ఞాన సర్వస్వాలు, వివిధ భాషల్లోని అరుదైన నిఘంటువులు, ప్రభుత్వ గెజిట్లు, భారతీ పత్రిక మొదలు ఆంధ్రపత్రిక, కృష్ణపత్రికలు, చందమామ, బాలమిత్రులు, మాసపత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలు, దినపత్రికలు గుచ్చాలు గుచ్చాలుగా బైండ్ చేయబడి అక్షరదేవతకు అందాలు చెక్కినట్లు కనిపిస్తాయట. చాలా అరుదైన విషయం కదండి.
0: శాంతి గారు, అదిగో అక్కడ రంగులు దిద్దే పనులు పర్యవేక్షిస్తున్నారే, వారు కాకరపర్తి శ్రీనివాసులు గారట. సారస్వత నికేతనం అధ్యక్షులైన కేవీడి మల్లికార్జునరావు గారబ్బాయి, వారేదో చెబుతున్నారు, విందాం పదండి.
2: సమాజ సేవల్లో భాగంగా 1918 అక్టోబర్ 15 తేదీన ప్రజలకు జ్ఞానామృతాన్ని పంచాలనే సదాశయంతో ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపడం కోసం ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. ఈ గ్రంథాలయాన్ని వితరణశీలి గుణశీలి ఊటుకూరు వెంకట సుబ్బరాయ శ్రేష్ఠి గారు తమ స్వహస్తాలతో ప్రారంభించారు. 2 దినపత్రికలు, 3 వారపత్రికలు, 100 పుస్తకాలతో ప్రారంభమైన ఈ గ్రంథాలయం వ్యయం అధికం, ఆదాయం స్వల్పం అవటంతో ప్రారంభమైన 4 సంవత్సరాలకే మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ నాటి హిందూ యువజన సంఘ సభ్యుల స్ఫూర్తి, సమాజ సేవానురక్తి చిరస్మరణీయం, వారందరూ అభినందనీయులు. సంస్థ మూసివేయాల్సిన పరిస్థితి రావడంతో సాహిత్య ప్రియులైన శ్రేష్ఠి గారు సంస్థకున్న 4,000 రూపాయల అప్పును తీర్చి 3,000 రూపాయల మూలధనంతో పాటు 2,000 రూపాయలు విలువైన గ్రంథాలను విరాళంగా గ్రంథాలయానికి ఇచ్చి గ్రంథాలయ అభివృద్ధికి నడుం బిగించారు. అప్పుడే గ్రంథాలయానికి సారస్వత నికేతనం అని నామకరణం చేశారు. అప్పటి నుండి ఈ గ్రంథాలయ నిర్వహణలో నూతన శకం ప్రారంభమైంది. 1923 గ్రామం నడిబొడ్డులో ఒక పెంకుటింటిని కొని బాగు చేయించి 1 సెప్టెంబర్ గ్రంథాలయాన్ని నూతన భవనంలో మార్చారు. ఈ భవన ప్రారంభోత్సవాన్ని మహాత్మాని అనుయాయులైన సేట్ జమన్లాల్ బజాజ్ గారితో కావించబడింది. శ్రేష్ఠి గారి సేవలకు గుర్తింపుగా ఈ భవనానికి సుబ్రాయ మహల్ అని నామకరణం చేయడం జరిగింది. శ్రేష్ఠి గారు అనేక అమూల్య గ్రంథాలను సేకరించి గ్రంథ సంపదను పెంపొందించి పాఠకుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ఎంతో కృషి చేశారు. గ్రంథాలయ అభివృద్ధికి వారు చేసిన అవిరళ కృషి మరువలేనిది.
1: రఘుపతి గారు, మన ముందు తరాల వారివి ఎంతటి గొప్ప ఆలోచనలండి. బడిని, గుడిని, లైబ్రరీని, ఆలయాలని చెప్పారు వారు. మనిషి జ్ఞానవంతుడు కావాలంటే చదువుకోవాలి కదా. చదువు చెప్పే బడిని విద్యాలయమని, మనోవికాసం కోసం, ప్రశాంతత కోసం, ఏకాగ్రత కోసం వెళ్లే గుడిని దేవాలయమని, సమగ్ర విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకుని సత్యాన్వేషణ చేయగల పుస్తక భాండాగారాలను గ్రంథాలయమని అన్నారు. ఈ ఆలయం అదేనండి. ఈ సారస్వత నికేతనం ఎంతటి ప్రశాంతతనిస్తుందో కదా.
0: శాంతి గారు, ఇలా చూడండి, ఒక ప్రత్యేకమైన పెట్టెలో భద్రపరచబడిన మహాత్ముని చేతికర్ర ఇది. ఒకసారి చేతుల్లోకి తీసుకుందాం. ఎంత తేలికగా ఉంది, మనసు కూడా తేలిక పడిపోతున్నది. దిటవుగా నడక సాగించేందుకు చేతికర్ర ఎలా ఉపయోగపడుతుందో, అలాగే దిటవైన ప్రగతి సాధించేందుకు గ్రంథాలయాలు అలా ఉపకరిస్తాయని సందేశమిచ్చేందుకేనేమో గాంధీ గారు తన చేతికర్రను ఇక్కడ వదిలి వెళ్లారు. అదిగో అక్కడ బండ్ల బాపయ్య డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సత్రం మల్లేశ్వరరావు గారు ఎవరికో గాంధీ గారితో ఈ లైబ్రరీ బంధాన్ని గురించి తెలియజేస్తున్నారు. పదపద
3: స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఆనాడు గ్రంథాలయోద్యమం కూడా ఊపందుకున్నది భారతదేశంలో. ఈ గ్రంథాలయానికి జాతిపిత మహాత్మా గాంధీకి చాలా అనుబంధం ఉంది. మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా యావత్ భారతదేశాన్ని పర్యటిస్తూ 1929

0: వేటపాలానికి రావడం కూడా జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం మహాత్మా గాంధీ గారిని మా గ్రంథాలయాన్ని దర్శించండి, అక్కడ ఉన్నటువంటి ఒక నూతన భవనాన్ని ప్రారంభించండి అని వారిని ఆహ్వానించినప్పుడు వీరి ఆహ్వానాన్ని మన్నించి మహాత్మా గాంధీ గారు వేటపాలెం సారస్వతి నికేతనానికి రావడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఈ సారస్వతి నికేతనానికి విచ్చేసినప్పుడు అసంఖ్యాకమైనటువంటి జనసందోహం ఈ ప్రాంతములో ఆ మహాత్మా గాంధీ గారిని చూడడానికి రావడం జరిగింది. ఆ మహాత్మా గాంధీ గారు వచ్చి తన అమృత హస్తాలతో సారస్వతి నికేతన గ్రంథాలయానికి ఒక నూతన భవనాన్ని ప్రారంభించారు. ఆ జనసందోహంలో వారి చేతి కర్ర కూడా విరగడం జరిగింది. అప్పుడు మహాత్మా గాంధీ గారు తన రాకకు గుర్తుగా ఆ చేతి కర్రని బహుకరించారు. నాటి నుంచి నేటికి కూడా ఆ చేతి కర్రని ఒక అమూల్యమైనటువంటి వస్తువుగా, ఒక మాన్యుమెంటుగా భావించి ఈ గ్రంథాలయంలో భద్రపరచడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఈ నూతన భవనంలో ఉన్నటువంటి ఈ గ్రంథాలయం బాగా అభివృద్ధి చెందుగా కానీ ఆశీర్వదించడం కూడా జరిగింది. వారి పాదస్పర్శ వలనైతేనేమి, ఆశీర్వచన ఫలంగానైతేనేమి ఈ గ్రంథాలయం దినదిన ప్రవర్ధమానమై నేడు 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. అంటే ఒక మొగ్గగా ప్రారంభమైనటువంటి ఈ గ్రంథాలయం శతపత్ర వికసిత జ్ఞాన కమలంగా వికసించి తన జ్ఞాన సౌరభాన్ని యావత్ భారతదేశం కూడా వెదజల్లుతూ ఉన్నది.
1: రఘుపతి గారు, నా చిన్నతనంలో మా నాన్నగారు తాతగారు ఈ సార్వస్వత నికేతనం గురించి చెబుతూ ఉండగా చాలా

0: ఇది అచ్చంగా గ్రంథాలయంగానే కాకుండా ఇది ఒక సాంస్కృతిక కేంద్రంగా కూడా పనిచేసిందట. దేశీయ క్రీడలకు ఇక్కడ శిక్షణనిచ్చేవారట. హిందీ నేర్పేవారలు ఎంతో మంది హిందీ పండితులను అందించిన ఘనత కూడా ఈ సార్వస్వత నికేతనానికి దక్కుతుందట. అప్పట్లో ఇది వయోజన విద్యా కేంద్రంగా కూడా సేవలందించిందట, తెలుసా?
1: అంతేకాదు శాంతి గారు, సారస్వత నికేతనానికి సొంత ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉండేదట. ప్రాచీన గ్రంథాల పునర్ముద్రణ, సమాజానికి అవసరమైన విజ్ఞాన చేరవేత ఈ ప్రెస్ ద్వారా ఉన్నతంగా నిర్వహించేవారట. స్థానిక హిందూ యువజన సంఘం వారి సంకల్ప బలంతో 1918 విజయదశమి రోజున ఏర్పాటైన ఈ సారస్వత నికేతనం శ్రీ ఊటుపూరి వెంకట సుబ్రాయ శ్రేష్ఠి గారి పునికతో అంగరంగ వైభవంగా అభివృద్ధి చెంది అటు విద్యాస్ఫూర్తికి ఇటు జాతీయోద్యమ చైతన్య దీప్తికి చిరునామాగా భాసిల్లిందట. ఇక్కడ జర్నలిజం తరగతులు కూడా నిర్వహించేవారట. ఇదిగో మనం అనుకుంటుండగానే వస్తున్నాడు చూడు ఇక్కడి లలిత కళా సమితి నిర్వాహకులు శ్రీ లొల్లా శ్రీరామ్మూర్తి గారు. వీరికి ఈ గ్రంథాలయంతో 70 అనుబంధమట. విందామా ఆయన ఏం చెప్తారు?
2: గ్రంథాలయాలు మానవ మనుగడకు విజ్ఞాన వీచికలను వెదజల్లటానికి ఎంతో అవసరం. ప్రతి గ్రామంలో కూడా వీటి అవసరాన్ని గుర్తించి మహామహులైనటువంటి అయ్యంకి వెంకటరమణయ్య గారు, పాతూరి నాగభూషణం గారు, గాడిచర్ల హరిసర్వత్వమరావు గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు జీవితాంతం కృషి చేశారు. ప్రఖ్యాత కవి నాళం కృష్ణరావు గారు ఏమన్నారంటే, గ్రంథాలయం లేని స్వర్గంలోనైనా నేను ఒక్క నిమిషం ఉండలేను, గ్రంథాలయం ఉన్న నరకంలోనైనా సరే జీవితాంతం అక్కడ ఉండగలుగుతాను అని చెప్పి ఒక పద్యంలో చాలా గొప్పగా వర్ణించారు. ఆ పద్యం చదివి

0: చెప్పినప్పుడల్లా కూడా పుస్తకాల యొక్క ప్రాముఖ్యత అవసరం ఎంతగానో మనకు గుర్తుకొస్తుంది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఈ గ్రంథాలయ ఉద్యమానికి తోడు జ్ఞాన వికాసాలు వెదజల్లటానికి వయోజనులకు కూడా విద్య చాలా అవసరం అవుతుంది అని భావించారు. వాళ్ళని రప్పించి దీపాలు కూడా ఏర్పాటు చేసి అక్షరాలు నేర్పి చదువు కూడా వచ్చేటట్టుగా చేసి ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని సాహిత్యపరంగా కవులు అడవి బాబిరాజు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు వారు వచ్చి ఇక్కడ వారి యొక్క ఉపన్యాసాలతో జనాన్ని రంజింపజేసి ఎంతో ఆకర్షణ కలిగించారు. మరో విశేషం ఏంటంటే అప్పటికే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ గ్రంథాలని వాటిని ఉపయోగించుకొని పిహెచ్డి చేసి అక్కడ విద్యార్థులకు ఉపయోగపడటానికి ప్రొఫెసర్స్గా యూనివర్సిటీస్లో పోయినటువంటి వాళ్ళల్లో శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక ప్రథములు. అందుచేత మా వేటపాలెం లైబ్రరీ దాదాపు 100 సంవత్సరాలకు పైగా రన్ అవుతున్నది. ఇక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ కూడా ఏర్పాటు చేసి పుస్తకాలు కొన్ని పబ్లిష్ చేసి బాడైపోయినటువంటి వాటిని బాగు చేసి ప్రజలకు అందించడం అనేటువంటి విశిష్టమైన కృషి కూడా జరిగింది.
1: బాపూజీ వచ్చి వెళ్లిన 6 ఏళ్ల కల్లా మహనీయులు బాబు రాజేంద్ర ప్రసాద్ సారస్వత నికేతనాన్ని సందర్శించారట తెలుసా? ఇదిగో ఈ ధ్వజస్తంభం వీరు ప్రతిష్ఠించిందేనట. గ్రంథాలయంలో ధ్వజస్తంభం విజ్ఞాన విజయానికి పతాకగా అనిపిస్తున్నది కదా.
2: నిజమే శాంతి గారు, దక్షిణ భారతదేశంలో మద్రాసు ఎగ్మోర్లోని కన్నెమర గ్రంథాలయం, రాజమండ్రిలోని గౌతమి గ్రంథాలయం తర్వాత 3వ స్థానం మన వేటపాలెం సారస్వత నికేతనానిదే. గౌతమి గ్రంథాలయంలో దొరకని అరుదైన పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయట. తెలుగు, సంస్కృతం, హిందీ, చరిత్ర లాంటి అంశాల్లో ఎంఫిల్, పిహెచ్డి పరిశోధనలు చేయాలంటే వేటపాలెం లైబ్రరీ చూడాల్సిందే. మరి రోజు 100 నుంచి 200 మంది పాఠకులు, పరిశోధకులు ఈ సారస్వత నికేతనాన్ని సందర్శిస్తారట. పూర్వం ఈ గ్రంథాలయానికి వచ్చిన ప్రముఖులను గురించి తెలుసుకోవాలంది కదూ. అదిగో ఆ భాషా పండితులు, అనాథ వృద్ధ శరణాలయ అధ్యక్షులు శ్రీ గుత్తి విశ్వేశ్వరరావు గారు, వారిని కలుద్దాం.
3: సారస్వత నికేతన గ్రంథాలయాన్ని అనేక మంది ప్రముఖులు సందర్శించి సందేశమిచ్చారు. మన ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు స్వాతంత్ర్యానికి పూర్వం 1935లో ఈ గ్రంథాలయాన్ని సందర్శించి, ఈ గ్రంథాలయాన్ని సందర్శించడానికి ఆనందిస్తున్నాను అన్నారు. ఈ గ్రంథాలయ ప్రాంగణంలో ఒక ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట చేసి ఇది పాఠకులకు దేవాలయం అన్నారు ఆయన. శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, వేటపాలెం చుట్టుపక్కల గ్రామాలకు ఇది నిజంగా ఒక కల్పవృక్షమని చెప్పవచ్చు. దీనికి స్వంత భవనం ఉండటం, ఇక్కడి వారి నిరంతర కార్యదీక్ష మిక్కిలి ప్రశంసనీయమన్నారు ఆయన. దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు, ఈ గ్రంథాలయంలో స్త్రీలకు మాత్రమే ఒక రోజును కేటాయించడం శ్లాఘనీయమన్నారు ఆయన. శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు, ఇది ఉత్తమ గ్రంథాలయమే కాదు, ఒక వయోజన విద్యా కేంద్రం, ఒక భజన సంఘం, ఒక క్రీడా శిక్షణా కేంద్రం ఈ గ్రంథాలయం ద్వారా నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఈ సారస్వత నికేతనం పరిశుభ్రంగా అందంగా ఉండి సరస్వతీదేవికి అర్హమైన నివాస స్థానంగా తోచుచున్నది అన్నారు. శ్రీ కాశీనాథ్ నాగేశ్వరరావు గారు, అసంఖ్యాక పుస్తకాలతో ఆదర్శవంతమైన నిర్వహణతో చూడముచ్చటగా ఉంది ఈ గ్రంథాలయం అన్నారు. ఇంకా శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు, నిడదవోలు సుందరేశ్వరరావు గారు, జ్ఞానానంద కవి గారు, జ్వాలాముఖి గారు, పివి నరసింహరావు గారు, టంగుటూరి ప్రకాశం గారు, పుట్టి శ్రీరాములు గారు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, దామోదరం సంజీవయ్య గారు, ఎం చెన్నారెడ్డి గారు, ఇలా అనేక మంది ప్రముఖులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించి ధన్యులయ్యారు.
1: ఆ రఘుపతి గారు, వేటపాలెం అనగానే ఉప్పు సత్యాగ్రహం, చీరాల పేరాల ఉద్యమం, శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మదిలో మెదులుతారు కదూ. ఇక్కడ విద్యకు, సామాజిక స్ఫూర్తికి కుదవలేదంటారు.
2: అవును శాంతి గారు, ముమ్మారు నిజం. ఈ ప్రాంతం లక్ష్మికి సరస్వతికి క్షేత్రమని చెబుతారు. వేటపాలెంలో పట్టభద్రుల సంఘం ఒకటి ఉంది తెలుసా? ఆ సంఘం అధ్యక్షులు శ్రీ ప్రతి వెంకట సుబ్బారావు గారు కూడా ఇటే వస్తున్నారు. సారస్వత నికేతనాన్ని గురించి మరిన్ని మంచి విషయాలు ఆయన నోటి వెంటే విందాం.
4: వేటపాలెంలో సారస్వత నికేతనం అనేది ఒక పెద్ద లైబ్రరీ ఉన్నది. పట్టభద్రుల సంఘం అని 2007లో ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఇక్కడ అనేక మంది హిందీ పండితులు అయిన వారు ఉన్నారు. ఆ సందర్భంలో మేము ఇక్కడే గ్రాడ్యుయేషన్ వరకు చేసుకున్నాను కాబట్టి ఆ గ్రాడ్యుయేషన్ టైంలో స్వాతంత్ర్య సమరయోధుల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి కానివ్వండి, లేదా మన యొక్క భారతదేశం యొక్క భౌగోళిక స్థితిగతులను తెలుసుకోవడానికి కానివ్వండి, విజ్ఞానానికి

0: సంబంధించినటువంటి ఎటువంటి వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలైనా సరే ఈ లైబ్రరీలో భద్రపరుచున్నందువలన మేము చదువుకుంటూ వచ్చాము. తదుపరి కొంతకాలము నాగార్జున యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ నాగార్జున యూనివర్సిటీలో లైబ్రరీని గమనించినప్పుడు ఆ లైబ్రరీకి ఈ లైబ్రరీకి సహస్రం తేడా ఉంది. నాగార్జున యూనివర్సిటీలో కొత్తగా ఏర్పడినటువంటి పుస్తకాలు మాత్రమే లభించేవి. మేము అప్పుడు యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఎవరన్నా అడుగుతూ ఉంటే మేము ఒకటే చెప్పేవాళ్ళం, ఇక్కడ దొరకని పుస్తకం ఏదన్నా ఉంటే మా వేటపాలెం గ్రామంలో ఉన్నటువంటి సారస్వత నికేతనంలో అద్భుతమైనటువంటి రీసెర్చ్కి ఉపయోగపడుతుందనే విషయాన్ని మేము విద్యార్థులకు కానివ్వండి, ప్రొఫెసర్స్ కానీ వాళ్ళకి మేము చెప్పడం జరిగింది.
1: స్వాతంత్రోద్యమంలో అరెస్ట్ అయిన దేశభక్తుల కుటుంబాలకు ఈ సారస్వత నికేతనం అండగా నిలిచి ఆదుకునేదటండి. నేతలు జైళ్ల నుండి బయటకొచ్చే వరకు ఆయా కుటుంబాల రక్షణ పోషణలు కూడా సారస్వత నికేతనం నిర్వాహకులే చూసుకునేవారట.
2: నేను విన్నాను శాంతి గారు, జాతీయోద్యమ సమయంలో దేశభక్తి ప్రేరేపించే మన వాళ్ళ రచనలని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిందట. అలా నిషేధించిన రచనలు దొరికితే చాలు, సంరక్షకులని పాఠకులను కూడా ఖైదు చేసేవారట బ్రిటిష్ వారు. అలాంటి సమయంలో కూడా దేశభక్తి పూజితాలైన గ్రంథాలు సారస్వత నికేతనంలో భద్రపరిచి పాఠకులకు విశేషంగా అందించేవారట. మాలపల్లి నవలని తనిఖీదారులు కంటపడకుండా దేవుళ్ల చిత్రపటాల వెనుక దాచిపెట్టి తెల్లవారికి చుక్కలు చూపిన తెగువ ఈ గ్రంథాలయానికున్నదట తెలుసా. లక్షకు పైగా గ్రంథ సంపద ఉండే ఈ భాండాగారానికి ఊటుకూరి జయరామ్ దాస్, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు చేసిన సేవలు చెప్పనలవి కానివి, మరువలేనివి.
1: మొదటి గ్రంథపాలకునిగా శ్రీ సుబ్రహ్మణ్యం గారు కూడా 50 సంవత్సరాల పాటు కేవలం నామమాత్రపు జీతంతో ఒక పవిత్ర సేవాభావంతో ఎంతో కృషి చేశారు. నిర్వాహకునిగా ఆర్వి శేషగిరిరావును చిరస్మరణీయులే.
2: గతంలానే వర్తమానం కూడా నిస్వార్థంగా నడవడం అరుదైన విషయం కదా శాంతి గారు. 25 సంవత్సరాలుగా అంకితభావంతో గ్రంథపాలకురాలిగా పనిచేస్తున్న శ్రీమతి పి శ్రీవల్లి గారి అనుభూతుల్ని విందాం.
3: ఈ ప్రసిద్ధిగాంచిన గ్రంథాలయంలో నేను 25 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. దీంట్లో ఏ బుక్ ఎక్కడుంది ఏది అన్నీ తెలుసు నాకు. ఇప్పుడు మీరు ఏ బుక్ తెచ్చిమ్మన్నా కూడా నేను ఆ ర్యాక్ దగ్గరికి వెళ్ళి ఆ బుక్ తెచ్చి ఇవ్వగలను. అట్లాగే దీంట్లో ఓల్డ్ బుక్స్ బాగా రచయితల బుక్స్ అన్నీ, శ్రీశ్రీ గురజాడ గారివి అట్లా అన్నీ వేటికవి రచయితల బుక్స్ అన్నీ అరేంజ్ చేశాం. అట్లన్నీ వేటికవి ఉంటాయి. ఇక్కడ పిహెచ్డి స్కాలర్స్ ఎక్కువ మంది వస్తుంటారండి బయట ఊరి నుంచి. 1 మంత్ చీరాల్లో ఉండి డైలీ వచ్చి అలా చూసి వెళ్తూ ఉంటారు. ఈ సారస్వత నికేతనకి కొన్ని విభాగాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఇది ప్రస్తుతం ఇది సుబ్బరాయ మహల్. ఇక్కడ ఈ తెలుగు బుక్స్ అని, ఆస్ట్రాలజీ బుక్స్ అని, మెడిసిన్ బుక్స్ అని, హిస్టరీ బుక్స్ అని, పాలిటిక్స్ బుక్స్ అని, ఆధ్యాత్మిక బుక్స్, లైఫ్ హిస్టరీ బుక్స్, రచయితల బుక్స్, డిక్షనరీస్ అట్లా ఈ బుక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి సార్. కోటిలింగం గారి స్మారక మందిరములో ఓల్డ్ పేపర్స్ ఉంటాయండి. అక్కడ ఓల్డ్ పేపర్స్ 42 నుంచి ఆంధ్రపత్రిక 42, ఆంధ్రప్రభ 47-48 నుంచి ఉంటాయి. అట్నే కృష్ణ పత్రికలు అట్లాగే ఓల్డ్ బుక్స్ అన్నీ దాంట్లో ఉంటాయి సార్. అది కంప్యూటర్ రూమ్, ఆ రూమ్లో అవి ఉంటాయి. పోతే విజ్ఞాన మందిరం అని 3వ విభాగం ఉంది. దాంట్లో మంత్ పేపర్స్ ఉంటాయి, పిల్లలకి చదువుకునే స్టూడెంట్ చదువుకునే బుక్స్. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. చాలామంది అలా ప్రిపేర్ అయ్యి ఇక్కడ బాగా వృద్ధిలోకి వచ్చారు. విజ్ఞాన మందిరంలో 1911 నుంచి పంచాంగాలు ఉన్నాయండి అప్పటి నుంచి కూడా. ఈ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, అట్లా జ్యోతి అవన్నీ పేపర్ కాకుండా బుక్స్ కూడా మాకు అవన్నీ బైండింగ్ చేసి ఆ బుక్స్ కూడా అన్నీ 2 మంత్స్ బైండింగ్ చేసి అన్నీ అరేంజ్ చేసామండి. ఇప్పటికీ రచయితలందరూ ప్రతి వాళ్ళు కూడా బుక్స్ వాళ్ళు రాసి మాకు పంపిస్తూ ఉంటారు. అలాగే ఇప్పటికి కూడా ఎవరైనా మీరు పంపించదలిస్తే అలా మా లైబ్రరీకి బుక్స్ పంపిస్తుంటే అవి మేము మా గ్రంథాలయ జాబితాలో రాసుకొని పాఠకులకు అందుబాటులో ఉంచుతాము. ఇలాంటి గ్రంథాలయంలో మేము చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంటుంది మాకు.
2: ఉపాధ్యాయ వృత్తి, వైద్య వృత్తి, గ్రంథపాలక వృత్తి పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే లభిస్తాయంటారు మన పెద్దలు. సారస్వత నికేతనాన్ని శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు నిర్వహిస్తున్న రోజుల్లో ఓసారి దివిసీమకు తుఫాను వచ్చిందట. అర్ధరాత్రి వేళ గ్రంథాలయం కిటికీ తలుపులు తీవ్రంగా కొట్టుకుంటున్నాయట. పుస్తకాలు కాగితాలు ఎగిరిపడుతున్నాయి. గ్రంథాలయానికి కొద్ది దూరంలోనే అడుసుమిల్లి వారి ఇల్లు. భార్య వద్దంటున్నా వినకుండా చాలలేదు, మనకేమి కాదు గాని పుస్తకాలు పాడైపోవు అంటూ అడుసుమిల్లి గారు భద్రంగా కిటికీ తలుపులు వేసి వచ్చారట. మహనీయుల సేవల్ని ఎంత చెప్పుకున్నా

0: అవి మరి.
1: ఆహా, వీలిలో విందైన మాటలు చెప్పారు రఘుపతి గారు. మహాత్ముడు ఈ గ్రంథాలయానికి వచ్చినప్పుడు సందర్శకుల రిజిస్టర్లో ఈ క్రొత్త భవనంలో గ్రంథాలయం మరింత అభివృద్ధి చెందుగాక అని చేవరాలు చేశారట. ఋషి సమానులైన మహాత్ముని ఆశీస్సులు ఫలించాయి కదూ. ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నామని విన్నా. మరి ఈ సారస్వత నికేతనం ప్రస్తుత కార్యదర్శి శ్రీ పల్లపోతు వెంకటేశ్వర్లు గారు శతాబ్ది ఉత్సవాల గురించి ఏం చెప్తారో.
2: ఈ ఉత్కృష్ట గ్రంథాలయానికి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాము. విద్యా సాంస్కృతిక సాహిత్య రంగాల్లో దిగ్గజాలైన అనేక మంది ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమైన ఈ గ్రంథాలయాన్ని భాషాభిమానులందరూ సందర్శించాలన్నదే మా ఆకాంక్ష.

0: సరైన నిధుల్లేని అతిపెద్ద పేద గ్రంథాలయం, అది కూడా ఒక ప్రైవేటు గ్రంథాలయం. వారి నిర్విరామ కృషితో, కేవలం సేవా తత్పరతతో, ఎంతో ఉదారత గల ఉద్యోగులతో ఇలా పనిచేయగలగడం విశేషం కదూ. మనలానే అందరూ పొగిడిపోయేవారే కానీ తగిన చొరవ తీసుకుని ఈ గ్రంథాలయాన్ని అన్ని విధాలుగాను కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉన్నది కదా.
1: ఖచ్చితంగానండి. అదిగో అక్కడున్నారే ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీ సజ్జా మధుసూదన్ రావు గారు. ఈ వేటపాలెం గ్రంథాలయం గురించి వారి మాటల్లో విందాం.
2: ప్రకాశం జిల్లాకి అరుదైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి వాటిలో సారస్వత నికేతన ఒకటి. ప్రైవేట్ గ్రంథాలయమైన 100 సంవత్సరాల క్రితం ఏర్పడి ఇప్పుడు కూడా అందరి మనాలను పొందుతుంది. ఇక్కడ దొరకని పుస్తకం అంటూ ఉండదు. దాదాపు అన్ని రకాల బుక్స్ కూడా దాంట్లో ఉంటాయి. పిహెచ్డి రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా ఆ లైబ్రరీ పేరు కనుక్కునేలా వస్తున్నారు. మాది గవర్నమెంట్ లైబ్రరీ అయినా కూడా మా దగ్గర కూడా వచ్చి వేటపాలెం అడ్రస్ చెప్పండి, ఎక్కడ ఉంటుంది, దాని లొకేషను మాకు చెప్పండి, అక్కడ నెంబర్లు ఇవ్వండి అని చేస్తున్నారు. అక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, ఇంత సిబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వ గ్రంథాలయాలు మేము ఒక విధంగా సరిగ్గా పనిచేయలేకపోతున్నాం, కానీ అక్కడ ఉన్న సిబ్బంది మనం చూసినట్లయితే అంకితభావంతో పనిచేస్తున్నారు. ఒక పక్క రీడర్స్తో మాట్లాడుతూనే వాళ్ళ పుస్తకాలు కొడుతూ ఉంటారు, అడిగిన వాళ్ళు చెప్తుంటారు. చిన్న చిన్న పుస్తకాలు అయితే వాళ్లే జిరాక్స్ తీపిచ్చేలా మాకు ఇచ్చారు. చరిత్రలోనే వేటపాలెం గ్రంథాలయం అనేది చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఇంకా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చి దాతలు అటు చేసుకొని ఇంకా దాన్ని డెవలప్ చేయాలి. గాంధీ మహాత్ముడు ఆయన సందర్శించారు, అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సందర్శించారు, ప్రకాశం మంత్రులు గారు కానీ రకరకాలు తీరథ మహారథులందరూ కూడా ఆ గ్రంథాలయాన్ని సందర్శించి ఈరోజుకి త్వరగాని నిధిలాగా ఉంది. ఆ గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా సందర్శించి దాని గురించి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: అందరి నోటా ఒకటే మాట, వేటపాలెం సారస్వత నికేతనం.

నిజమైన సరస్వతి మందిరం. మిత్రులారా, సాహిత్యాభిమానులారా, వీలు చేసుకుని మరి వేటపాలెం వెళ్ళిరండి. సరస్వతి నికేతనాన్ని సందర్శించి తీరండి. మహాత్ముని చూసిన మధురానుభూతి పొందండి.

ஆகாசவாணி மார்க்கப்புறம் கேந்திரம் பாவலஹரி மிருதுமதுர கீதமஞ்சரி ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బన్నీవాసు గారి జన్మదిన సందర్భంగా ఈనాటి భావలహరి కార్యక్రమంలో ఆయన నిర్మాతగా తీసినటువంటి చిత్రాలు, కొన్ని పాటలు, జీవిత విశేషాలు తెలుసుకుందాం. ముందుగా మనందరి తరఫున ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బన్నీవాసు గారికి పుట్టిన శుభాకాంక్షలు

తెలియజేస్తూ, మరి తెలుగు సినీ పరిశ్రమలో అభిరుచిగల నిర్మాతగా కొత్త కథలకు ప్రాధాన్యతిస్తూ విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన నిర్మాత బన్నీవాసు గారు ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 1981 జూన్ 11 ఆయన పాలకొల్లులో జన్మించారు. తీసిన కొన్ని చిత్రాలే అయినప్పటికీ కూడా అన్ని హిట్ చిత్రాలు తీయటం విశేషం.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: పశ్చిమ గోదావరి జిల్లా పాలకులకు చెందిన ఉదయ శ్రీనివాస్ సినీ ప్రపంచంలో బన్నీవాసుగా ప్రసిద్ధి చెందారు. గీత ఆర్ట్ సంస్థలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారితో కలిసి పనిచేస్తూ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. అనంతరం జియోటూ పిక్చర్ సంస్థలో భాగస్వామిగా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. మరి నిర్మాతగా ఆయన తొలి చిత్రం మనం ఇప్పుడే విన్నాం, 100% లవ్. ఆ తర్వాత ఆయన అనేక చిత్రాలను నిర్మించారు. ప్రేమలో పడిన ప్రతి మనసు ఒక చిన్న గాలిపటంలా మారిపోతుంది. ప్రియమైన వ్యక్తి చూపు తాకితే చాలు, మనసు మబ్బుల్లో తెలిపోతుంది. అలాంటి మధురమైన ప్రేమభావాలను ఎంతో అందంగా ఆవిష్కరించిన గీతమే లెహరాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కోసం శ్రీమణి గీతరచనలో సిద్ధ శ్రీరామ్ పాడిన పాట

మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బన్నీవాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన జీవిత విశేషాలు, ఆయన నిర్మాతగా అందించిన చిత్రాలు, కొన్ని పాటలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. సో మరి బన్నీవాస్ గారు భలే భలే మగాడివై, గీతా గోవిందం, ప్రతిరోజు పండగే, 18 pages, తండేల్, పిల్లా నువ్వులేని జీవితం, ఇలా అనేక చిత్రాలను ఆయన నిర్మించారు. ప్రేమలో పడిన ప్రతి మనసు ఒక అందమైన కలల ప్రపంచంలో విహరిస్తున్నట్టండి. తన జీవితంలోకి వచ్చిన ఆ ప్రత్యేక వ్యక్తి తన ఆనందానికి కారణమనుకుంటారు. తన చిరునవ్వుకి అర్థమనిపించే క్షణాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రేమికుడి హృదయంలోని భావాలను ఎంతో మధురంగా పలికించిన పాట ఇది. పిల్లా నువ్వులేని జీవితం చిత్రం కోసం అనుదీప్, రాహుల్ కలిసి పాడిన పాట.

ముఖ్యంగా అనేక విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఘనత బన్నీవాస్ గారిదే. కొత్త దర్శకులు, కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. మరి ప్రేమ అనేది పెద్ద పెద్ద మాటల్లో కాదండి, చిన్న చిన్న పిలుపుల్లో, మనసు కత్తుకునే సంబోధనలో దాగి ఉంటుందంటారు. మనసుకు అత్యంత దగ్గరైన వ్యక్తిని బుజ్జి తల్లి అని పిలిచే ఆ ప్రేమలో ఎంత ఆప్యాయత ఉందో ఈ పాట ప్రతి పదంలో వినిపిస్తుంది. ప్రేమికుడి హృదయంలోని మమకారము, తన ప్రేసిపై ఉన్న అమితమైన ప్రేమను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ మెలోడీ శ్రోతల మనసులను హత్తుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ మధురమైన అనుభూతిని మీ ముందుకు తీసుకువస్తూ తండేల్ చిత్రం నుంచి బుజ్జితల్లి పాట జావేద్ అలీ.

మీరు వింటున్నారు 101.8 మెగాహెర్జ్ మార్కప్రమ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృతుమధుర గీతమంజరి కార్యక్రమంలో. మరి ఈరోజు సినీ నిర్మాత బన్నీవాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం.

బన్నీవాస్ గారికి సినిమా పట్ల ఉన్న ప్రేమ, కథల ఎంపికలు చూసే అభిరుచి, నిర్మాతగా చూపిన దూరదృష్టి వల్ల తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తూ మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బలే బలే మా గడువే చిత్రంలోని పాట.

మీరింత వరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బన్నీవాసు జన్మదిన సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, నిర్మాతగా ఆయన తీసిన చిత్రాలు, కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు.

0: is no longer just a sentiment, but the lifeblood of India leads the pioneer. For the first time in its dealings with the Trump administration, India summoned a top U.S. diplomat in New Delhi following an attack earlier in the day by American forces on a commercial ship off the coast of Oman, cites the Indian Express under the headline, Three Indians Missing After Attack, Delhi Summons U.S. Diplomat. Army Chief General Upendra Dwivedi reviews the operational readiness of troops, reports the Asian Age, announcing the first built-to-suit data center capacity in India for Meta, the Financial Express mentions. Reliance Meta deepened ties with AI data center deal. Pact highlights new infra model for AI build-out. The Times of India in its editorial piece titled Control Shift, AI is not destroying the job market but changing it. There will be jobs aplenty if you update your skills. In white-collar circle, this is the best. This is the best of times. And finally, human contribution to global warming highest ever in 2025, says an annual study called Indicators of Global Climate Change. The findings are a further reminder to the rapidly rising global temperatures, writes the Indian Express. And with that, it's back to you, Shagun.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to chair 11th Governing Council meeting of Niti Aayog in New Delhi today. Prime Minister says lifting more than 25 crore people out of poverty during past 12 years of NDA government shows that its policies are correct and moving in right direction. Indian Chamber of Commerce plans to channel investments worth 1 lakh crore rupees into West Bengal. IMD forecasts heavy rainfall in places over northeast, sub-Himalayan West Bengal, Odisha, Kerala and Mahi today. US military strikes multiple targets in Iran in latest escalation of tensions in West Asia. And Prime Minister Modi praises performance of Indian sportspersons and urges the nation to set ambitious targets for Olympics. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి
3: సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, సముద్ర తీర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులు, కేంద్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 8,50,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత ఆర్ నిధులు మంజూరైనట్లు సీఎస్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గుడ్లవల్లేరు, బాపులపాడు, పామర్రు మండలాలతో పాటు పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాంధ్ర కార్యక్రమం జూన్ 7వ తేదీ నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీ వరకు పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యోగా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని, యోగా చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగినపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగినపూడి సముద్ర తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. నా దేశం నా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించి విశాలమైన సముద్ర తీర ప్రాంతంలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రం చేయడం ద్వారా సముద్రంలో జీవించే జీవుల మనుగడకు ప్రతి ఒక్క పౌరుడు తోడ్పడిన వారవుతారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం, నీరును అందించిన వారవుతామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గిలకల దిండి ప్రాంతంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. పింఛన్లను పంపిణీ చేస్తూ పింఛన్దారుల యోగక్షేమాలు, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిలకలి దిండి ప్రాంతంలో ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు 104 వాహనం ద్వారా ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా గిడ్డంగుల నిర్మాణం,

0: పోర్టు బెర్తులు పనులు పురోగతిపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక ఐరన్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నామని పోర్టు అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు అనుసంధానంగా రహదారుల నిర్మాణానికి, రైల్వే అనుసంధానం వంటి సౌకర్యాల కల్పనకు నిధులను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణం వేగవంతంగా జరిగేలా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశాన్ని జిల్లా అధికారులతో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, అపరిష్కృతంగా ఉన్న పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు వీలుగా 33 కోట్ల రూపాయలతో మచిలీపట్నం నుంచి పెడల నియోజకవర్గం వరకు విద్యుత్ లైన్లను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసి పనులు సకాలంలో పూర్తి చేశారని పెడల నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. రైతులకు అవసరమైన విద్యుత్ను ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు వీలు ఏర్పడిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచి గన్నవరం విమానాశ్రయంలో 2 వైద్య బృందాల ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. 20 రోజులుగా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయ ప్రత్యేక ప్రాంతంలో వైద్య పరీక్షలు నిర్వహించామని, జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగపూర్ నుంచి వచ్చిన 247 మంది ప్రయాణికులకు, హజ్ యాత్ర ముగించుకుని విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎవరికీ ఎటువంటి ఎబోలా లక్షణాలు కనిపించలేదని ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ సుజనా తెలిపారు. ఇప్పటివరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, సమర్పణ ఆర్ఎన్యు విజయవాడ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. మరి కాల్స్ వస్తున్నాయి, మొదటి కాల్ ఎవరు చూద్దాం. మరి హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కొద్దిగా ఫోను మీ మౌత్కి దగ్గర పెట్టుకుంటారా, కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది, వినిపించట్లేదు సరిగా నాకు. హలో, కొద్దిగా మౌత్కి దగ్గర పెట్టుకుంటారా, అసలు గరగరా సౌండ్ వచ్చేస్తుంది, వినిపించట్లేదు సారి. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? సాహసమే జీవితం. ఏందండి? ఓకే ఓకే, బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. మీరు అడిగింది సాహసమే జీవితం. సారీ అండి, ఆ సినిమా లేదండి. లేదండి, లేదు. సాహసమే ఊపిరింది, సాహసమే జీవితం లేదండి. సాహసం అండి. ఏం సినిమా అండి? అబ్బా నాకు అసలు ఏం అర్థం కావట్లేదండి, ఏమి వినిపించట్లేదు. సరే, మీకోసము ఒక మంచి పాట వేస్తాను, వినండి. అంటే మీ వాయిస్ క్లారిటీ లేదు, నాకేం వినిపించట్లేదు, అందుకని ఒక మంచి పాట వేస్తాను, వినండి.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వావ్, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో,
4: నమస్తే సార్.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: కనప గ్రామము, ఆత్మపూర్ మండలం, అనంతపూర్ జిల్లా సార్. బాగున్నారు సార్?
3: బాగున్నాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు?
4: పుల్లన్న సార్. పుల్లన్న సార్?
3: పుల్లన్న గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
4: రాముడు మించిన రాముడు సార్, ప్రేమ నీవే దేవుడవు అని ఉంటారు సార్.
3: రాముడు మించిన రాముడు సినిమా?
4: అవును సార్.
3: ఓకే, కార్యక్రమాలు వింటున్నారండి?
4: వింటున్నాను సార్, లక్షణంగా.
3: రాముడు మించిన
4: కృతజ్ఞత వందనాలు సార్.
3: ఒక నిమిషం ఆగండి, చూస్తున్నానండి, చెప్పండి.
4: ఓకే సార్.
3: ఇందులో ఏ పాట ఏమంటారు?
4: ప్రేమకు నీవే దేవుడవు అని ఉంటారు చూడండి.
3: ఓకే పిల్లలు గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి. మరి ధన్యవాదాలు ఫోన్ చేస్తున్నారు
4: సార్.
3: ఓకేనండి.
4: ఓకే, నమస్తే.

0: హలో,
1: నమస్కారం సార్, బాగున్నారండి?
0: బాగున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ నైటీ పట్నం.
0: శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: అల్లరి ప్రియుడు.
0: అల్లరి ప్రియుడు. ఓకే అండి, కార్యక్రమాలన్నీ వింటున్నారా?
1: నేను ఉన్నప్పుడు వింటుంటానండి.
0: ఓకే, అల్లరి ప్రియుడు సినిమాలో ఏ పాట కావాలి మీకు?
1: నేను చిన్నది అని ఉంటుందండి, నేను చిన్నది ఎంత మాట అన్నది అని ఉంటుందండి పాట. ఆ పాట కావాలి.
0: ఓకేనండి, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.

0: హలో హలో,
1: సార్ గుడ్ మార్నింగ్ సార్
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు?
1: సార్ కర్నూలు జిల్లా ఆస్పూరి మండలం తంగరడొండ గ్రామం హరినాథ్ రెడ్డి సార్ బాగున్నారు సార్
0: బాగున్నా. వరణాథ్ రెడ్డి గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: సార్ మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో సార్ షిర్డీ సాయి సార్ సినిమా పేరు
0: షిర్డి సాయి.
1: అవును సార్ ఒక్కడే సూర్యుడు ఒక్కడే దేవుడు అనే పాట ఉంటుంది సార్
0: ఓకేనండి, మీరు కోరిన పాట ప్రసారం చేస్తున్నామండి. వరణాథ్ రెడ్డి
1: సార్
0: గారు థ్యాంక్ యూ.
1: సార్ నమస్కారాలు సార్ ధన్యవాదాలు సార్
0: వెల్కమ్
1: అందరి కోసం సార్ పాట
0: ఓకేనండి.
2: సబ్కా మాలిక్ ఏక్ హై.

0: హలో
1: హలో హలో సార్,
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: దివ్యా సార్. దివ్య
0: దివ్య, ఏం చదువుతున్నావు అమ్మా?
1: 6th class సార్.
0: ఏ ఊరి నుంచి ఫోన్ చేస్తున్నావు?
1: కొత్తపల్ల సార్.
0: ఓకే, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు నీకు?
1: రాజు వేస్ రాంబాయ్ సార్. రాజు వేస్ రాంబాయ్.
0: రాజునా? కొద్ది కరెక్ట్ చెప్పమ్మా, సినిమా పేరు. సినిమా పేరు కరెక్ట్ చెప్పమ్మా, అర్థం కావట్లేదు.
1: అబ్బాయి రాయుడు పెళ్ళి సార్.
0: అబ్బాయి గారి పెళ్ళా? ఈ సినిమా చూసావమ్మా నువ్వు?
1: చూసినాం సార్.
0: చూసావా? ఎవరు హీరో?
1: వెంకటేష్ సార్.
0: ఓ అమ్మా, బాగా మంచి నాలెడ్జ్ ఉంది. అక్కడ కొత్తపల్లి ఉంటావమ్మా?
1: అవును సార్.
0: కొత్తపల్లిలోనే ఉంటావు కదా? ఓకే, నీకోసం ఆ పాట వెతుకుతున్నానమ్మా, అబ్బాయి గారి పెళ్ళి.

0: మీరు వింటున్నారు 101.8 మెగాహెచ్ మార్కాపుర ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూర్చున్న సినిమా పాటలు కార్యక్రమంలో తర్వాత శ్రోతలు చూద్దాం మరి. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్,
0: ఎవరండి?
1: నేను మరియమ్మ సార్, బోడపాడు.
0: బోడపాడు నుంచి మరియమ్మ గారు?
1: అవును సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలండి మీకు ఈరోజు?
1: మా పాప ఖైదీ నెంబర్ 150లో రక్తాలు పాడగలండి సార్.
0: ఖైదీ నెంబర్ 150లో కావాలనా? చిరంజీవి గారిది.
1: అవును సార్.
0: ఖచ్చితంగా మీరు అడిగారు కదా.

0: నేను అడగలేను
1: ఖచ్చితంగా
0: సార్, మా పాపడి,
1: ప్రసాదం
0: మా
1: చేస్తాం.
0: పాపతో
1: ఇవ్వండి
0: మాట్లాడాలి
1: ఇవ్వండి.
0: సార్.
1: గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం పేరు నీ పేరు?
0: తేజస్వి సార్.
1: తేజస్విని. ఏం చదువుతున్నావు అమ్మా?
0: 7th క్లాస్.
1: 7th క్లాస్ అవుతున్నావా? ఓకే. ఇందులో ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు పాటనా?
0: అవును సార్.
1: ఓకే అమ్మా వినండి.

0: సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో హలో
2: హలో
1: హలో గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను రైల్వే స్టేషన్ గారికి మాట్లాడుతున్నానండి. నా పేరు శ్రీనివాసులు.
1: చెప్పండి శ్రీనివాసులు గారు, ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు?
2: యుగంధర్ లో మంచి పాట ఒకటి అండి సార్.
1: యుగంధర్? ఏం చేస్తుంటారండి?
2: నేను గోల్డ్ వర్క్ చేస్తానండి. శనగల్ సాంగుడి కాడ
1: గోల్డ్ వర్క్ చేస్తూ ఉంటారు? ఓకే, చూస్తున్నా అండి మీకోసం. యుగంధర్ సినిమా కదా, ఇందులో ఏ పాట వేయమంటారు?
2: మంచి పాట ఒకటి సార్
1: అందులోనా? ఓకేనండి, మీకోసం మంచి పాట వేస్తున్నాం అందులో.
3: గంజాయి దమ్ బిగిల్చి కొడితే రాపై కారా కిళ్ళి నవిలితే ముల్లోకాలు అరే అరే భాయి మన కాళ్ళకు సలాం చేస్తాయి.

మీరు వింటున్నారు 101.5 మెగాహెర్జ్ మార్కప్రమ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. ప్రియమైన శ్రోతలకు విజ్ఞప్తి ఏంటంటే, వేసవి కాలంలో పిల్లలు కాలువలు బావులు

0: నదులు సముద్రానికి ఎతికి వెళ్తూ ఉంటారు. మరి ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో సరాసరి సంవత్సరానికి 1500 మంది పిల్లలు ఈత సరదాకు బలవుతున్నారట. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులారా, ప్రియమైన శ్రోతలారా, విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఒక గంట కనిపెట్టండి. కాలువలు, బావులు, నదులు, సముద్రానికి ఒంటరిగా పిల్లలను పంపకండి. వారికి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించండి. మీ అజాగ్రత్త వారి సరదా మరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపవచ్చు. అప్రమత్తంగా ఉండండి. మీ పిల్లలను మరి నదులకు, కాలువలకు, సముద్రాలకు ఇతకు పంపొద్దు. కార్యక్రమంలో తర్వాత శ్రోతలు చూద్దాం మరి. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: గుడ్ మార్నింగ్ సార్, నా పేరు విజయ్ సార్.
0: విజయ్, చెప్పండి విజయ్, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: సమాజమారెడ్డి సినిమా నుంచి.
0: చిత్రంలోంచి అందాల ఆడబొమ్మ పాట. ఓకే విజయ్, మీరు కోరిన పాట వస్తుంది, వింటారా మరి?
1: ఓకే సార్,
0: థ్యాంక్ యూ అండి.

0: பிரபலா
1: ஃபைபால்
0: முன்னாடி போல காமரா
1: ஃபைபால்
0: வராத புள்ளா
1: ஃபைபால்
2: 80 சமச்சிரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి ஃபைபால்
3: హలో
4: హలో
3: గుడ్ మార్నింగ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు శ్రీనివాసులు గారు నమస్తే అండి చెప్పండి ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు
4: ముందడుగులో సినిమా కావాలి సార్ ముందడుగులో కోటి అడుగులమైన ఏ అడుగులమైన మోగీ ఉన్నారు స్వామి
3: ఏం పాట అండి
4: ముందడుగు సినిమాలో కోటి అడుగులమైన ఏ అడుగులమైన మోగి ఉంటది స్వామి
3: ఓకేనండి మీరు కూడా పాట ప్రసారం చేస్తున్నాం వినండి శ్రీనివాసులు గారు
4: థ్యాంక్ యూ సార్
3: ఓకే అండి ధన్యవాదాలు

0: హలో,
1: గుడ్ మార్నింగ్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏం పేరు మీ పేరు?
1: పోలమ్మ సార్.
0: పోలమ్మ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: కొత్తపల్లె సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? పోలమ్మ గారు ఏ సినిమా నుంచి పాట కావాలి చెప్పండి.
1: నరసింహుడు సార్. ఎన్టీఆర్ది నరసింహుడు.
0: నరసింహుడునా?
1: ఎన్టీఆర్ది.
0: ఓకే, ఇందులో ఏ పాఠం ఏమంటారు?
1: దాంట్లో కొంచెం పాటలు చెప్పండి సార్.
0: ఓ, చాలా పాటలు ఉన్నాయండి. ఒక మంచి పాట వేస్తాను, వింటారా?
1: సరే సార్.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూడిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కప్పురం కేంద్రం. మహిళా భారతి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అరవింద ఘోష్ మహిళలు సమర్పించే కదంబ కార్యక్రమం లలిత గీతాలు వింటారు. ముందుగా
1: కార్యక్రమంలో మనకు వినిపిస్తారంటే అమ్మవారి గురించి ఒక పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మనకు ఊటుకూరి పద్మగారు తెలియజేస్తారు.
1: ఎగ్ బిర్యానీ తయారు చేయడం: కోడిగుడ్లు 6 ఉడికించినవి పెట్టుకోవాలి, బాస్మతి రైస్ 1 కిలో, ఉల్లిపాయలు 2 పెద్దవి సన్నవి నిలువుగా తరిగినవి, పచ్చిమిర్చి 6 నిలువుగా కట్ చేసినవి, మసాలా దినుసులు మరియు జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు. ముందుగా ఉడికించుకున్న అన్నం తయారు చేయు విధానం: ముందుగా పాన్లో నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉప్పు అల్లం వెల్లుల్లి ముద్ద కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మసాలా దినుసులు జీడిపప్పు బిర్యానీ ఆకులు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఉడికించి ఉంచుకున్న గుడ్లు వేసి 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం, అసలు బ్రహ్మదేవుణ్ణి ఎందుకు పూజించమో, ఈ భూలోకంలో బ్రహ్మకు గుడి ఎందుకు లేదు మనకు తెలియజేస్తారు తేజస్విని గారు. ఇప్పుడు విందాం.
2: యావత్ జగతిని సృష్టించేది ఆయనే, నుదుటిపై తలరాతలు రాసేది ఆయనే, ఎవరు ఎప్పుడు పుట్టాలో ఎవరు ఎప్పుడు గిట్టాలో నిర్ణయించేది ఆయనే. కానీ ఆయనను ఎవరు మెచ్చుకోరు, ఎవరు పూజించరు. ఇంతకీ ఎవరైనా ఇంకెవరు? బ్రహ్మదేవుడే. ఒక్కసారి ఆలోచించండి, మీరెప్పుడైనా మీరు బ్రహ్మదేవునికి నోములు వ్రతాలు అని విన్నారా? కనీసం అభిషేకాలు పూజలు చేయించారా? ఎలా చేయిస్తారు? బ్రహ్మదేవునికి గుడి అంటూ ఉంటే కదా, ఎక్కడ చూసినా 1 కోటి దేవతలు ఫోటోలు కనిపిస్తాయి, కానీ బ్రహ్మదేవునిది ఒక్కటి కూడా కనిపించదు. అంతేందుకు ఆయన సతీమణి అయినా సరస్వతీదేవికి బోలెడుగుళ్ళు, పూజలు, పునస్కారాలు, అభిషేకాలు. పాపం బ్రహ్మదేవునికి మాత్రం ఒక్క గుడి లేదు, ఒక్క భక్తుడు లేడు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు త్రిమూర్తులు అంటారు. వీళ్ళో కూడా బ్రహ్మ ముందు ఉంటాడు, కానీ విష్ణుమూర్తికి మహేశ్వరునికి ఉన్నన్ని గుళ్ళు గోపురాలు బ్రహ్మదేవునికి లేవు. కనీసం వాళ్ళు ఎత్తినన్ని అవతారాలు కూడా ఎత్తలేదు. ఒక్కటంటే ఒక్క గుడి కూడా నోచుకోలేదు. ఎందుకు? బ్రహ్మదేవునికి భూలోకంలో గుడి లేదు. ఎందుకు? ఆయనను ఎవరు పూజించరు, కనీసం దేవుడిగా గుర్తించరు. వీటి వెనక ఓ పెద్ద కథ ఉంది. అవును, బ్రహ్మదేవుణ్ణి పూజించకపోవడానికి కారణం ఆయనే. ఆయన ఆడిన ఒకే ఒక అబద్ధం. ఒక్కసారి అసలు కథలోకి వెళ్తే బ్రహ్మ విష్ణుమూర్తి వారిలో ఎవరు గొప్ప అని వాదులాడుకుంటున్నారు. ఈ గొడవ పెద్దది కావటంతో ఈశ్వరుడు దిగి రావాల్సి వచ్చింది. వీరిలో కనివిప్ప కలిగించడం కోసం పాతలోకం నుంచి స్వర్గలోకం వరకు జ్వలించే ఓ పెద్ద శివలింగాన్ని సృష్టించి ఆ లింగం మూలం ఎక్కడ ఉందో కనుక్కోమన్నాడు. ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గొప్పవారు అని చెప్పాడు. బ్రహ్మ విష్ణువు ఆ మూలం కనుక్కోవడానికి చెరువైపు వెళ్లారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఎవ్వరికి శివలింగం చివరి భాగం కనిపించలేదు. దీంతో విష్ణుమూర్తికి శివుడి అంతరార్థం అర్థమైంది. ముగ్గురిలో శివుడే గొప్పవాడు అని గుర్తించాడు. కానీ బ్రహ్మ ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించాడు. ఎలాగైనా తానే గొప్ప అని నిరూపించుకోవాలనుకున్నాడు. కేతకి పుష్పం తెచ్చి తను శివలింగం చివరి భాగం చూశానని, శివుడి ఎదుట అబద్ధం చెప్పమని బ్రహ్మదేవుడు కోరాడు. దీనికి కేతకి పుష్పం ఒప్పుకుంది. శివుని దగ్గరికి వెళ్ళి బ్రహ్మ శివలింగం చివరి భాగం చూశాడని, అందుకే తానే సాక్ష్యమంది. ఇది విన్న శివునికి చాలా కోపం వచ్చింది. అబద్ధం చెప్పిన బ్రహ్మను కేతకిని శపించాడు. బ్రహ్మను ఎవరు ఎక్కడ పూజించరేని, కేతకి పుష్పం పూజకు అనర్హం అంటూ శాపమిచ్చాడు. అప్పటి నుంచి కేతకి పుష్పం పూజకు పనికిరాని పువ్వుగా మారింది. ఇంకా బ్రహ్మదేవునికి అబద్ధం విలువ ఆయన పూజకు దూరం చేసింది. అందుకే ఆయనకు ఎక్కడా గుడి లేదు, పూజా పునస్కారం లేదు.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం, 4 దేవుళ్లను ఇంట్లో పూజించకూడదట, మరి ఆ 4 దేవతలను ఎందుకు పూజించకూడదు, దానికి కారణం

0: మనకి ఇప్పుడు తెలియజేస్తారు మౌనిక గారు. విందా.
1: అందరి ఇళ్లలో పూజ గది ఖచ్చితంగా ఉంటుంది. పూజ గది లేకపోయినా చిన్న నిర్మాణము గుడు లాంటివి ఉంటాయి. మనకు ఇష్టమైన దేవుళ్ళను దేవతలను పెట్టుకొని పూజిస్తూ ఉంటాం. ఏ పుణ్యక్షేత్రమైనా దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక దేవుణ్ణి పటాన్ని కొని పూజిస్తూ ఉంటాం. ఇది మంచి పనే. కానీ మన పూజ గదిలో ఏ దేవుణ్ణి ఉంచి పూజించాలో ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అందరూ దేవుళ్ళే కదా, తెలుసుకోవాల్సింది ఏముందిలే అని తీసిపారేయకండి. ఏ దేవుళ్లను పూజించకూడదో తెలుసుకుందాం. రాహువు కేతువులను ఇంట్లో పూజించకూడదు. ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా గ్రహదోషాలు ఉంటే వారి నీడ పడకూడదు. అలా తెలిసి తెలియక పడితే వారిని ఎవ్వరూ కాపాడలేరు. శనిదేవుణ్ణి ఇంట్లో పూజించకూడదు. ఇంట్లో పూజించడం వల్ల ఆయన కోపానికి గురి అవుతాము. ఎప్పుడూ గుళ్ళల్లోనే పూజించాలట. ఇంట్లో పూజించకూడదు. శివుని అవతారాల్లో ఒకటైన కాలభైరవుని ప్రతిమను ఇంట్లో లేదా పూజామందిరంలో పెట్టి పూజించకూడదు. ఆయన తాంత్రికుల దేవుడు. ఆయన ఎప్పుడూ శ్మశానంలోనే ఉంటాడు. మరియు శవాలను కాల్చిన బూడిదను భస్మాన్ని ఒంటికి పూసుకుంటూ ఉంటాడు. అందుకని కాలభైరవుణ్ణి ఇంట్లో పూజించకూడదు. అలానే ఆయన పటము కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టకూడదు. శివుని మరో రూపమైన నటరాజు విగ్రహం లేదా పటాన్ని పూజించకూడదు. ఎందుకంటే శివుడు రౌద్రంగా నాట్యాన్ని చేసే రూపాన్ని నటరాజు అంటారు. ఈయనను ఇంట్లో పూజించడం వల్ల ఆయన కోపానికి గురి కావలసి వస్తుంది. ఈ కారణాల వల్లనే ఈ నలుగురు దేవుళ్ళ పటాన్ని ఇంట్లో పూజించకూడదు.
0: మన ఇంటి ఆవరణలో ఉన్న చిన్న స్థలంలోనైనా మనం మొక్కలు ఎలా పెంచుకోవాలో మనకు మల్లీశ్వర్ గారు తెలియజేస్తారట. విందా.
2: మొక్కల పెంపకము. మహిళలకు మొక్కలంటే ఇష్టము, కానీ పెంచుకునేందుకు అవసరమైన స్థలము మాత్రం లేదు అనే వారికి వేలాడే కుండీలు సరైన ఎంపిక. అయితే వాటిల్లో పెంచే మొక్కలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొక్కల్ని ఇంటి లోపల బయట ఎక్కడ పెంచాలనుకున్నా మట్టిలో సిమెంట్లో చేసిన బరువైనవి కాకుండా ప్లాస్టిక్ కుండీలను ఎంచుకోవటం మంచిది. ఇవి వివిధ రంగుల్లో భిన్న ఆకృతుల్లో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే చూడటానికి చాలా అందముగా కనిపిస్తాయి. కుండీల్లో నింపే మట్టి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మట్టి బరువుకి వేలాడే తొట్టి ఆగలేకపోవచ్చు. అందుకే తేలికగా ఉండే ప్లాస్టిక్ కుండీలు ఎంచుకోవాలి. అయితే దానిలో మల్టీ మినరల్లు ఉండేట్లు చూసుకోండి. అప్పుడే మొక్కలు ఆరోగ్యంగా అందంగా పూలతో విరబూస్తూ ఉంటాయి. ఈ కుండీలను ఎండ బాగా తగిలే చోట వేలాడదీయాలి. అలాగే రంగురంగుల్లో సులభంగా ఎదిగే గడ్డి గులాబీ కొత్తందాన్ని తెచ్చిపెడుతుంది.
0: తన కోపమే తన శత్రువు అని అంటారు కదండి, మరి మన కోపమే మనకు శత్రువు ఎలా అయిందో మనకు వివరిస్తారంట. ఇప్పుడు లీలా గారు వివరిస్తారు. విందా.
3: తన కోపమే తన శత్రువు. తన కొత్త కారును ఇంటి బయట పార్క్ చేసి లోనికి వెళ్ళి కాసేపటి తర్వాత బయటకు వచ్చి చూస్తే తన మూడేళ్ల కొడుకు ఆ కారుకు సొట్టలు పెడుతూ నవ్వుకుంటూ ఆనందిస్తుండటాన్ని చూసిన అతనికి కోపం వచ్చింది. అంతే, ఆ విచక్షణారహితంగా ఆ పిల్లవాడి చేతి మీద వేళ్ళు చితికేలా కొట్టాడు. ఆ పిల్లవాడు విపరీతంగా ఏడుస్తూ వెంటనే తేరుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. డాక్టరు ఎంత ప్రయత్నించినా కొన్ని వేళ్ళు పూర్తిగా తీసివేయవలసి వచ్చింది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వస్తుంటే ఆ పిల్లవాడు, సారీ డాడీ నీ కారు పాడు చేశాను అని చెప్పి కాసేపు ఆగి, డాడీ నా వేళ్ళు తిరిగి ఎప్పుడు వస్తాయి అని అమాయకంగా అడుగుతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనస్తాపంతో ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎదుటివారిపై కోపం వచ్చినప్పుడు ఈ సంఘటన గుర్తుంటే కోపం స్థానంలో శాంతం వస్తుంది. సొట్టలు పడిన కారును బాగు చేయించుకోవచ్చు, కానీ విరిగిపోయిన మనసులను అతికించే సాధనం ఏదీ లేదు. అద్దం పగిలితే శబ్దం వస్తుంది, మనసు విరిగితే నిశ్శబ్దం మిగులుతుంది.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వంటింటి చిట్కాల గురించి తెలియజేస్తారంటే శశికళ గారు, వినండి.
4: చపాతీ పిండిలో నీళ్లకు బదులు కొబ్బరి నీళ్లను పోసి చపాతీలు చేస్తే 2 రోజుల వరకు తాజాగా ఉంటాయి. రెండవది, మిగిలిన చపాతీ పిండి తడి బట్టలో చుట్టి పెడితే మర్నాడు పొడి బారకుండా ఉంటుంది. మూడవది, తోటకూర అల్యూమినియం ఫైల్లోను చుట్టి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నాలుగవది, ఇడ్లీ లేదా దోశ పిండి మీద తమలపాకును ఉంచితే పిండి 3 రోజుల పాటు పులవకుండా ఉంటుంది. ఐదవది, టమాటా రసాన్ని ఒకసారి తీసి గాజు సీసాలో ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచితే దాన్ని 1 వారం వరకు ఉపయోగించుకోవచ్చు. ఆరవది, సగ్గుబియ్యం వడియాలు పెట్టేటప్పుడు అందులో కాసిన్ని మజ్జిగ వేస్తే వడియాలు తెల్లగా వస్తాయి, మంచి రుచిగా ఉంటాయి.
0: భార్యని ఎలా చూసుకోవాలో మనకు వివరిస్తారట. విందా.
5: భార్య సంబరపడే ఎప్పుడండి, నా అదృష్టమే నువ్వు నాకు ఇల్లాలుగా దొరకడం అని అన్నాడు అనుకోండి, ఎంత సంతోషపడుతుంది. నా కర్మ నా కర్మ అని 10 మాటలు అనుకున్నాడు అనుకోండి,

0: ఆయనకు తగిన భార్య నేను కాదని భార్య అనుకుంటుంది. ఎంత దుఃఖపడుతుంది. మా అమాయకత్వమే నాకు ఇష్టము. నాకు ఉన్నటువంటి ఈ బలహీనతే నాకు మీ మీద ఇష్టాన్ని అవడానికి కారణమే అని అన్నాడనుకోండి, ఆమె పొంగిపోతుంది. లోపాన్ని కూడా ప్రేమగా చూడటం భర్త యొక్క లక్షణం కావాలి. మనకు నలుగురు బిడ్డలు ఉన్నారనుకోండి, అందులో ఏదో ఒక బిడ్డ ఒక కన్ను కనబడదు అనుకోండి, ఆ బిడ్డ మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. అయ్యో, వీడికి ఒక కన్ను కనబడుతుంది, రెండో కన్ను కనపడదు, దుడుకుతనంతో రెండో కన్ను ఏమైనా చేసుకుంటాడేమో అని భగవంతుణ్ణి, స్వామి ఆ కన్ను బాగుండట్లే చూడు, ఆ కన్నుకు రుగ్మత రాకుండా చూడు. బిడ్డ యొక్క బలహీనత ప్రేమించడానికి కారణమైంది. భర్త దృష్టిలో భార్య కూడా అలాగే ఉండాలి, భార్య దృష్టిలో భర్త కూడా అలాగే ఉండాలి. ఒకసారి పీఠాధిపతుల చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దగ్గరికి ఒక ఇల్లాలు వచ్చింది. ఏవమ్మా అన్నారు, అందరూ వెళ్ళా చెబుతాననింది. అయితే అలా పక్కన ఉండు అన్నాడు. అందరూ వెళ్ళిపోయాక పిలిచారు. ఏం చెప్పాలనుకుంటున్నారు అని, నా చేతిలో మా ఆయన వెళ్ళిపోయేట్టుగా అనుగ్రహించండి అని తీర్థమిస్తున్న గిన్నెను పక్కన పెట్టి ఆయన రెండు చేతులు వెనక్కి పెట్టి అలా చూస్తూ ఉండిపోయారు. తీర్థమిస్తూ తదాస్తు అన్నారు. పక్కన వింటున్న వారందరూ వీస్తుపోయారు. ఇది సాంప్రదాయ విరుద్ధం. ఏ స్త్రీ అలా అడగదు, ఆయన చేతిలో వెళ్ళిపోవాలని చూస్తుంది. ఈమె నా చేతిలో ఆయన వెళ్ళిపోవాలని అడిగింది. మీరు ఆశ్చర్యపోయి రెండు చేతులు వెనక్కి పెట్టి కొంచెంసేపు ఆలోచించి తీర్థమిచ్చి తదాస్తు అన్నారు. సాంప్రదాయ విరుద్ధమే అన్నారు. దానికి ఆయన అన్నారు, నేను అంతర్ముఖంలో చూశాను, చాలా అమాయకుడు, ఆ భర్త రోగిష్టి, ఏమీ తెలియదు, బ్రతకలేడు. ఆమె ఉంది కాబట్టి పసిబిడ్డను సాకినట్టు సాకుతూ కాపాడుతుంది. ఈ మధ్య ఆమె ఆరోగ్యం బాగుండట్లే. నాకు ఏమన్నా అయితే ఆమెకు ఏమవుతుందో అని బెంగ. అందుకనే నా కళ్ళ ముందే వెళ్ళిపోతే నేను సంతోషంగా వెళ్ళిపోతాను అని అడిగింది. ఆమెకు ఎంత ప్రేమ అయితే అలా అడిగింది. అందుకే ఆశ్చర్యపోయి ఆలోచించి ఆమె అడగడంలో నిజాయితీ పరమ ప్రేమ ఉన్నాయి కనుక అనుగ్రహించాను. అదే భార్యాభర్తలంటే, అదే దాంపత్యం అంటే.
1: ఆడవారి నోట్లో నిజం దాగదు అని అంటారు కదండి, మరి అది ఎందుకు వాడుకలోకి వచ్చిందో ఆ విషయం గురించి మనకు వివరిస్తారట సుశీల గారు, విందాం.
2: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు, అదేమో తెలియదు కానీ ఆడవారి నోట్లో ఆవగింజంత మాటైనా దాగదు. నువ్వు ఎవరికి చెప్పకూడదు, వారికే చెప్పావు అంటారు ఇంట్లోని మగవాళ్ళు. ధర్మరాజు ఆడవారిని చెప్పించారు. ఎలా, ఎందుకు చెప్పించవలసి వచ్చిందో తెలుసుకుందాం. కురుక్షేత్రం అయిపోయిన తరువాత, పట్టాభిషేకం అయిన తరువాత ధర్మరాజు ధృతరాష్ట్రుడు చనిపోయిన వారి అందరికీ నువ్వుల నీళ్లు వదిలి పిండ ప్రధానము చేస్తుండగా, పౌరోహితులు చనిపోయిన వారి పేర్లు చదువుతూ ఉండగా, కౌరులకు సంబంధించిన వారైతే ధృతరాష్ట్రుడు, పాండవులకు సంబంధించిన వారైతే ధర్మరాజు, ఇరువురు పిండ ప్రధానం చేస్తూ ఉండగా ఇంతలో పండితులు కర్ణుడి పేరు చదివాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అతను నాకు సంబంధించిన వాడు కాదు అంటాడు. అంతలో ధర్మరాజు, నాకు సంబంధించిన వాడు కాదు అంటాడు. అక్కడే ఉన్న కుంతీదేవి, నీకు అన్న కదా తెలియదా అని ఎలా అనగలిగావు అంది. ఈ మాట మీరు కురుక్షేత్రము జరగక ముందు చెప్పినట్లయితే ఈ రోజున నేను ఉన్న స్థానంలో నా అన్నగారు అని నీవు చెబుతున్న ఆ కర్ణుడు ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపించేవాడు. అంతేకాదు, ఈ రాజ్యానికి మహారాజు అయ్యేవాడు. ఇప్పుడు ఇంత వినాశం జరిగాక మీరు నిజం చెప్పడం వల్ల మీరు పొందిన లాభం ఏమిటి, మీ ఆడవారు నిజం దాచడం వల్ల ఇంత వినాశం జరిగింది అని కర్ణుడు ఈ రోజు నుండి మీ ఆడవారి నోట్లో నిజము తాగదు అని చెప్పించాడు. అప్పటి నుంచి ఆడవారి నోట నిజం తాగటం లేదు. ఇది కథ.
3: పేరు కసెట్ సునీత. అన్నమయ్య కీర్తన.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం శ్రీలే వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయకర్త రావుల సాయి గిరీష్.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యోగాంధ్ర 2026 ప్రధాన థీమ్, లక్ష్యాలు, ప్రత్యేకతలు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారు. సో మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? అదేవిధంగా థీమ్ అనేది ప్రస్తుత సమాజ అవసరాలకు ఏ విధంగా అనుసంధానమై ఉందంటారు?
1: ఈ ఏడాది 2026లో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా. ఎందుకని, నేటి కాలంలో చిన్న వయసులోనే, అంటే ఈ 35 ఏళ్ళు 40 ఏళ్లకి షుగరు, బీపీ, గుండె జబ్బులు వంటి సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్లకి 60-70 వయసులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా చాలా మంది మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడుతున్నారన్నమాట. అందుకని వారు ఒక ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం, అంటే హెల్దీగా ఎలా ఏజ్ అవ్వచ్చు, అంటే 40-50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా వారి యొక్క శారీరక సామర్థ్యాన్ని, మానసికమైనటువంటి సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఈ యోగా వారికి చాలా సహాయపడుతుంది. కాబట్టి మనం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి ఒక మంచి థీమ్తో భారత ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట.
0: మేడం, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా మేడం, సో దీని యొక్క ప్రధాన థీమ్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ యోగాంధ్ర 2026 కార్యక్రమాల యొక్క లక్ష్యాలు ఏంటి మేడం?
1: ముఖ్యంగా అండి, మనము ఈ 2026వ సంవత్సరంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము 21వ తారీఖున. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి థీమ్తో ముందుకు వెళుతూ ఉన్నాము. అయితే మనము, అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాంధ్రాని, అంటే 2025 సంవత్సరంలో కూడా చాలా గొప్పగా, అద్భుతంగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా విచ్చేశారు మన ఆంధ్ర రాష్ట్రానికి, చాలా అద్భుతంగా చేసుకున్నాము. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం మనము 15 రోజుల యోగాంధ్ర కార్యక్రమానికి మనం నాంది పలుకుతున్నాము, మొదలు పెట్టబోతున్నాము. ముఖ్యంగా మనది యోగాంధ్ర కార్యక్రమంలో

మన భారతదేశం మనకు తెలియ యోగ భూమి, యోగ సాధనకు పుట్టినిల్లు, ప్రాచీన భారతదేశ సాంప్రదాయం అన్నిటి కూడా మానవాళికి అందించినటువంటి వరమే యోగ. సో అలాంటి వరమైనటువంటి యోగాని మనం ఇన్ని రోజులు మన రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. అది మన అందరి అదృష్టం కూడా. అయితే ఈ జూన్ 7వ తారీఖు నుండి మొదలై అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం అయినటువంటి జూన్ 21తో ముగించేటువంటి ఈ కార్యక్రమాలు అనేకంగా మన రాష్ట్ర ప్రభుత్వము కేటాయించింది. అయితే ఇందులో ముఖ్యంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యోగా శిక్షకులను, అంటే మాస్టర్ యోగా ట్రైనర్స్ అండ్ పబ్లిక్, అంటే యోగా గురువులు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, సర్టిఫైడ్ ఉన్నారో, ఎవరికైతే అనుభవం ఉందో వారందరినీ ముందు ఒక చోట చేర్చి వారికి ఒక శిక్షణిచ్చి వారిని ఒక్కొక్కరిని 50 మందికి ట్రైనింగ్ ఇస్తూ, ఆ 50 మంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ అట్లీస్ట్ 1 కోటి మందినైనా సరే ఈ యోగాంధ్రలో భాగస్వామ్యం చేయటం ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే ఈ ట్రైనింగ్ ఇస్తూ, అంటే మరి ఎవరికి వాళ్ళు చేయటం ఇబ్బంది కాబట్టి అందులో మెళుకలు అవి నేర్చుకోవాలి కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇవే కాకుండా థీమాటిక్ యోగా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు. దానిలో మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ ని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక రోజు 2 జిల్లాలలో ఈ థీమాటిక్ యోగాలు జరుగుతాయి. 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చిత్తూరు జిల్లాలో వైద్యులు, విశాఖపట్నం జిల్లాలో ఎక్స్ సర్వీస్మెన్, కృష్ణా జిల్లాలో ఆటో మరియు లారీ అసోసియేషన్ వారు, కాకినాడ జిల్లాలో టీచర్స్, నెల్లూరు జిల్లాలో ఎన్జిఓస్, అట్లాగే కర్నూలు జిల్లాలో శానిటేషన్ వర్కర్స్, అట్లాగే ప్రకాశం జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇట్లా అనేక అంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, అనేక నేపథ్యాలు కలిగిన వారిని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి యోగా చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సో అన్ని నేపథ్యాలను ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క థీమ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని. ఇదే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్స్, అంటే పర్యాటక ప్రాంతాలను కొంచెం హైలైట్ చేయటానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎంతో సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 56 పర్యాటక ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. సో ఈ 56 కూడా అంటే జిల్లాకి 2 చొప్పున వస్తాయి. అట్లాగే ఈ ఉండవల్లి కేవ్స్ కానీ, అట్లాగే గోదావరి రివర్ బ్యాంక్, అట్లాగే చంద్రగిరి ఫోర్ట్, ఇట్లా కాణిపాకం టెంపుల్, బెరం పార్క్, పవిత్ర సంగమం, ఇట్లా ఏవైతే పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో, అంటే ఇంకా వాటి గురించి ప్రజలకు ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ పర్యాటక ప్రదేశాలలో మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా అనేది కూడా జరిగిందనమాట. అట్లాగే ఇవే కాకుండా ముఖ్యంగా టెంపుల్ యోగా, ఇది యోగా అంటేనే ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఈ ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి అనేక గుడులలో, అంటే జిల్లాలలో కొన్ని గుడులు, 3-4 గుడుల్ని సెలెక్ట్ చేసి అక్కడ యోగా చేసేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారనమాట. ఇవే కాకుండా మనకి ముఖ్యంగా చెప్పాలి అంటే కాంపిటీషన్స్, అంటే యోగా ఊరికే చేసి అలా వెళ్ళిపోవటం కాకుండా అలా ఉత్సాహంగా కాంపిటీషన్ పెడితే, ఈ పోటీలు పెడితే నేను నెగ్గేదాన్ని కదా అని చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉంటూ ఉంటారు. అలాంటి వారి కోసం, అదే కాకుండా మన రాష్ట్రం నుండి అంతర్జాతీయ ప్లాట్ఫామ్ లో కూడా అనేక అవార్డులు తెచ్చుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. సో అలాంటి వారిని ప్రోత్సహించి ఇంకా యోగా పిల్లలలో అనేక, అంటే రకరకాల వయసులో ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి లెవెల్, అంటే గ్రామ స్థాయిలో నెగ్గిన వారు మండల స్థాయిలో, మండల స్థాయిలో నెగ్గిన వారిని జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారందరినీ ఈ పోటీలలో ముఖ్యంగా సోలో యోగా, అంటే సింగిల్ గా యోగా ప్రదర్శించటం, అలాగే గ్రూప్ యోగా, అంటే 5, 8 అంటే దాని గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం యోగా అనేది చేయటం. ఇవే కాకుండా యోగా పైన క్విజ్, అలాగే వ్యాసరచన, నినాదం అంటే స్లోగన్, ఇలాంటి కాంపిటీషన్స్ కూడా గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తారన్నమాట. ముఖ్యంగా గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, అట్లాగా మీకు డేట్స్ అనేవి యోగాంధ్ర వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీరు తప్పకుండా దాన్ని తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఏంటంటే ముఖ్యంగా అంటే అనేక పార్కులలో, ఎక్కువ రోడ్స్లో, అనేక

0: గ్రామ కూడలిల్లో, ఆఫీసెస్లో, స్కూల్స్లో, అంటే విద్యాశాఖ వారు కూడా ప్రతి స్కూల్లో కూడా యోగా చేయాలనేటువంటి గైడ్ లైన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చాయి. ఇట్లా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి పార్క్లో ప్రతిరోజు యోగా జరిగేలాగా, అలాగే ఏదైనా ఒక డెడికేటెడ్ ఒక రోడ్ని ఒక తీసుకుని అక్కడ యోగా జరిగేలాగా, ఏదైనా ఒక ప్రాంగణం లేదా గ్రౌండ్స్ ఉన్నప్పుడు అక్కడ యోగా జరిగేలాగా, అట్లా అన్ని కార్పొరేషన్స్ కానీ అంటే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లెవెల్లో అనేక కార్యక్రమాలు ఈ 15 రోజులు కూడా జరగబోతున్నాయి.
1: మేడం, మరి ఆరోగ్యాంధ్రకు అంటే యోగా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల యొక్క లక్ష్యం ఏంటంటారు మేడం?
0: ముఖ్యంగా అండి స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్ అంటే మనం 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అలా పెట్టుకుని దాన్ని సాధించాలి అంటే అందరం, మన ప్రజలందరం ఆరోగ్యంగా సుఖ సౌఖ్యాలతో ఉండాలి. అలా ఉంటేనే కదా మనం మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సమాజానికి ఏమైనా మనం కంట్రిబ్యూట్ చేయగలం, మన తరపున మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. సో అలా ఇవ్వాలి అంటే కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. సో ఆరోగ్యం కావాలి అంటే, ఇప్పుడు ఆరోగ్యం అంటే కేవలం ఫిజికల్గా హ్యాపీగా హెల్దీగా ఉంటే సరిపోదు కదా. అన్ని ఇప్పుడున్నటువంటి వాతావరణంలో, సమాజంలో అనేక స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. అలాగే కృత నిశ్చయం, దృఢ నిశ్చయం, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, శరీర సామర్థ్యం అంటే మన ఫుల్లెస్ట్ పొటెన్షియల్గా మనం జీవించగలగటం, మన జీవన శైలి అనేది ఒక ప్రాపర్ డిసిప్లిన్డ్గా బ్యాలెన్స్డ్గా ఉండటం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఇన్ని రోజులు అంటే ప్రజలలో అంటే ఒక అలసత్వం, ఒక జడత్వం, ఇవన్నీ కూడా మానసికంగా, శారీరకంగా అట్లా ఏమి అవి పెరిగిపోకుండా వాటిని మంచిగా యాక్టివ్గా, లైట్గా, ఒక ఒక మంచి జీవన శైలి, ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారికి ఆరోగ్యవంతమైనటువంటి జీవన శైలిని అలవాటు చేయాలి. వారు ఆరోగ్యంగా ఉంటూ మన సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి వారి యొక్క సహకారంతో మనం ముందుకు వెళుతూ ప్రపంచ స్థాయిలోనే ఒక గొప్ప దేశంగా నిలవాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మేడం, మరి గతంలో జరిగిన యోగాంధ్ర 2025కి సంబంధించి, ఇప్పుడు జరుగుతున్న 2026 కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఉన్న వ్యత్యాసాలు అంటే ఏంది మేడం?
0: మనం ఇంతకు ముందు 1 నెల రోజులు కార్యక్రమం చేసుకున్నామండి. 1 నెల రోజులు ముందు నుండే మనం యోగాంధ్ర చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొంచెం కుదించి 15 రోజులు, అలా అని ఆ కార్యక్రమాలన్నీ అలాగే జరుగుతాయి. మనం ఆల్రెడీ 1 నెల రోజులు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువ మందిని, పోయినసారి కంటే ఇంకొక 1 కోటి మందిని, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయటం అనేది చాలా ముఖ్యం అండి. ఎక్కువ ప్లేసెస్ ని మ్యాప్ చేయటం, అట్లాగే ఇక్కడ ముఖ్యం పోయినసారి ఏంటంటే మనకి సెంట్రల్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ ప్రోగ్రామ్ అనేది వెస్ట్ బైపాస్ అంటే కృష్ణానది పైన మనం ఒక బ్రిడ్జ్ అనేది కట్టారు. ఆ బ్రిడ్జ్ పైన 25,000 మందితో యోగాని నిర్వహించబోతున్నాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఉద్దేశం, మనం నూతనంగా అమరావతి, పీపుల్స్ క్యాపిటల్ అనేది మనం అక్కడ నిర్మించుకోబోతున్నాము. ఆల్రెడీ మొదలైంది ఆ ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో గొప్పగా నిలిపించాలి, దాన్ని అలా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో అమరావతి ఎంతో అందమైన ప్రదేశం, చక్కగా బ్రిడ్జ్ కింద కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది, చక్కగా అక్కడ అంతా ఐలాండ్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది, ఎంతో బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది డ్రోన్ వ్యూలు. అంటే మన రాష్ట్రం ఎంత అందంగా ఉంది, ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అని ఒక ప్రపంచానికి ఒక ఇంప్రెషన్ కల్పించే కూడా ఒక ఉద్దేశం. అలాగే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మందిని భాగస్వామ్యం చేస్తూ చేయాలనేది అది వ్యత్యాసం అండి ముఖ్యంగా.
1: మేడం, ఈ యోగాంధ్ర 2026 లో మనం చూసుకుంటే కనుక యోగా మాసం అని చెప్పి, అండ్ ఇక్కడే మనం చూస్తే కనుక యోగాంధ్ర పోర్టల్ ద్వారా మనకి స్కూల్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది అంటున్నారు మేడం. సో వీటికి సంబంధించిన వివరాలు మేడం?
0: ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ట్రైనింగ్ సెషన్స్, కాంపిటీషన్స్, తర్వాత అంత పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇది ఏంటంటే పబ్లిక్ తో కనెక్షన్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. ఇదే కాకుండా ముఖ్యంగా విద్యాశాఖలో అంటే ఇటు కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి అక్కడ వాళ్ళు ఈ 15 రోజులు యోగా ప్రాక్టీస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ముఖ్యంగా వాళ్ళ ప్రతిదినం ప్రతి స్కూల్లో ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈ కూడా కంపల్సరీగా యోగా అనేది వాళ్ళ కరికులంలో, ఎడ్యుకేషన్ అకాడమిక్ కరికులంలో ఉండాలని చెప్పేసి ఒక గెజెట్

0: వచ్చింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఈ యోగా అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎస్పెషల్ ప్రస్తుతం ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతాయి, ఫ్యూచర్లో కూడా వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యంగా అంటే విద్యార్థులే కదా, భావి భారతానికి వారే కదా పునాదులు, సో వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసినట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుందనేది ముఖ్య ఉద్దేశం అండి. జనరల్గా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్లో వస్తుంది. సో జూన్ వచ్చినప్పుడు నెల రోజుల, 15 రోజుల, 20 రోజుల అనేది ఆ నెలంతా కూడా యోగా అనే వైబ్స్ ఉంటాయి కాబట్టి ఆ మాసాన్ని యోగా మాసంగా ప్రతిపాదించారనమాట. అట్లాగే వంతెన సత్యనారాయణ రాజు గారు మనకి ఏంటంటే యోగాకు సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు, వారి యొక్క సలహా మేరకు వారు ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వాట్సాప్ నెంబర్ లో మనం హాయ్ పెట్టినట్లయితే మనకి అనేక వీడియోస్ అందులో వస్తాయన్నమాట. అంటే జనరల్ యోగావే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యాధి ఉందనుకోండి, ఇప్పుడు నడుము నొప్పి ఉంది, నడుముకు నొప్పికి సంబంధించినటువంటి ఏం ఆసనాలు చేయొచ్చు, ఎవరు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే గైడెన్స్ కి సంబంధించిన వీడియోలు అందులో మీరు పొందొచ్చు అనమాట. అట్లా
1: కార్యక్రమంలో చివరిగా యోగాంధ్ర 2026 కు సంబంధించి మీరు అందించే సందేశం మేడం.
0: అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, ఇది నా నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు అంటే వృద్ధులు, చిన్నలు, పెద్దలు, అలాగే ప్రతి వృత్తిలో ఉన్నవారు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ముందుగా రిజిస్టర్ చేసుకోండి. అంటే మీ మీ సచివాలయాల్లో, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి, అంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆ మీ వీలు బట్టి మీరు అందులో రిజిస్టర్ అవ్వండి. చక్కగా సచివాలయం లెవెల్లో జరిగేటువంటి యోగా ఏదైతే ఉందో నేర్పిస్తారా, చక్కగా నేర్చుకోండి. మంచి చాలా అవకాశం, మీరు ఎన్నో వేలు పెట్టి చక్కగా ఫ్రీగా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు నేర్పుతామనే ఒక మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరూ యోగాని వారి జీవితంలో భాగం చేసుకోవాలి, వారి జీవన శైలిలో యోగాని వాళ్ళు చక్కగా ఆపాదించుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ నేను ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు.
1: మేడం, నేటి కార్యక్రమంలో మీరు పాల్గొని యోగాంధ్ర 2026 కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారు, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గీతాంజలి ఈ చిత్రానికి చిత్రా పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి సహస్ర, శ్రీవర్ష, అంకిత్, హర్షిత్.

కార్యక్రమంలో తర్వాత రక్షకుడు. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాట. గీత రచన భువనచంద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎల్ఎన్ రాజు, విజయవాడ నుంచి.

కార్యక్రమంలో తర్వాత వర్షం ఈ చిత్రానికి ఎస్పి చరణ్ సుమంగళి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుండి.

రాబోయే తిది వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రియురాలు పిలిచింది ఈ చిత్రానికి సాధనా సర్గం పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, గీత రచన ఏఎం రత్నం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుండి చంద్రశేఖర్.

తర్వాత బింబిసార ఈ చిత్రానికి మోహన భోగరాజు, శాండిల్య పిసిపాటి పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోత మార్కాపురం నుంచి సాయి అద్రిత్.

ఒకరికొకరు ఈ చిత్రానికి కార్తీ గంగా పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి, గీత రచన చంద్రబోస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తాడేపల్లి నుండి హర్షిత, అభిజిత్, చందన, విష్ణు, హరిణి.

మచిలీపట్నం బుట్టాయిపేట నుండి జనలగడ్డ నాగరాజు, శ్రీ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, ఉషశ్రీ వీరందరి కోరిక మేరకు రోజులు మారాయి ఈ చిత్రానికి జిక్కి పాడిన పాట. గీత రచన కోసరాజు.

నిర్ణయం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన గణేష్ పాత్రు. ఈ పాటను కోరుతున్న శ్రోత ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి.

0: విశేషం.
1: మీరింతవరకు రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న చిత్రగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాటను ఏఆర్ రెహమాన్ సంగీతంలో దేవన్ ఏకాంబరం చిన్మయి గానం చేసిన పాట ఏమాయ చేసేవే చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న శ్రీమణి గీతాన్ని సునీత సుజాన్నే గానం చేసిన పాట సెగ చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాటను ఇళయరాజా సంగీతంలో షాన్ రమ్య గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం. చిత్రం పేరు ఎటో వెళ్ళిపోయింది మనసు.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న రాంబాబు గోసాల గీతాన్ని గోపీసుందర్ సంగీతంలో నరేష్ అయ్యర్ గానం చేసిన పాట మజ్ను చిత్రం నుంచి.

0: మీకు నచ్చిన రంగు
1: తెలుపు.
0: ఎదుటి మనిషిలో మీకు నచ్చేది
1: చిరునవ్వు.
0: మీకు సంతోషం వస్తే ఏం చేస్తారు?
1: డాన్స్.

0: మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి ప్రియదర్శిని గానం విన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేత సాత్విక్ వన్డే ఆర్జేగా ఇప్పుడు విందాం.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే రేడియో జాకీగా ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిలో సాత్విక్ ఒకరు. ఈరోజు సాత్విక్ మన కార్యక్రమంలో మనతో ఉన్నారు. హాయ్ సాత్విక్.
2: హాయ్ అక్క.
1: ముందుగా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నువ్వు మన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రత్యేక అవకాశం గురించి నీ అనుభవాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్డే రేడియో జాకీకి అవకాశం పొందావు కదా, ఈ విజయం గురించి తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే నీ కుటుంబ సభ్యులు, నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు?
2: ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు వచ్చింది అన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయినాను అక్క. అంటే నేను వస్తుంది అనుకోలేదు, కానీ వచ్చింది. హ్యాపీగా హ్యాపీ ఉంది దానికి. తర్వాత పేరెంట్స్ నన్ను పంపించారు, వెళ్ళి రాయి, వస్తే వస్తుంది లేకపోతే లేదని నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత ఈ విషయం నా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు వాళ్ళు నన్ను కంగ్రాచులేట్ చేశారు, వెళ్ళరా మంచిగా ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పారు అక్క.
1: ఓకే సరే, ఇప్పుడు నా ప్రియ నేస్తం ఆకాశవాణి అనే టాపిక్ మీద నువ్వు ఎస్ఏ రైటింగ్ రాసావు కదా, సో దాని ప్రిపరేషన్ అంతా ఎలా ఉంది? నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు?
2: నేను అది గూగుల్ నుంచి తెలుసుకొని ఒక టాపిక్ని వాళ్ళు ఇచ్చిన టాపిక్ని తీసి గూగుల్లో పే చేసి దాని మీద వచ్చిన పారాగ్రాఫ్ని మోడిఫై చేసుకొని నేను రాసుకున్నాను అక్క.
1: ఓకే, అంటే ఫస్ట్ టైం ఇలా ప్రిపేర్ అయ్యాక నువ్వు ఎగ్జామ్ రాసావు కదా, ఇప్పుడు కాంపిటీషన్లో ఎస్ఏ రైటింగ్ రాసే టైంలో నీకు అసలు ఎలా అనిపించింది? అంటే నువ్వు అంటే భయపడ్డావా, టెన్షన్ ఏమైనా వచ్చిందా ఇలా రాసేటప్పుడు ఎస్ఏ రైటింగ్?
2: అంటే నేను ఇది సెకండ్ ఎస్ఏ రైటింగ్ ఏ నేను రాసింది అని కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ రాశాను. అటెంప్ట్ చేద్దాం, అటెంప్ట్ అయితే చేద్దాం, వస్తే వస్తుంది లేదని లేదని అండ్ అలా రాశాను, వచ్చింది అక్క ఇప్పుడు.
1: ఓకే సరే, నీకు ముందు నుంచే రేడియో వినే అలవాటు ఉందా? అలాగే ఆకాశవాణి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న విషయం నీకు ఎలా తెలిసింది?
2: ఈ విషయం గురించి చెప్పింది మా ఘంటసాల వెంకటేశ్వరరావు కాలేజ్, నేను అక్కడ చదువుతున్నాను, వాళ్ళు అక్కడ చెప్పారు నాకు ఇలా ఆకాశవాణి వాళ్ళు 90 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తున్నారు, ఎవరైనా ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ ఉంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి అని చెప్పారు. నేను ఎస్ఏ రైటింగ్ చూస్ చేసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేశాను అక్క.
1: ఓకే, నువ్వు ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో చదువుతున్నాను అన్నావు కదా, నువ్వేం నేర్చుకుంటున్నావు అంటే మ్యూజిక్?
2: నేను అక్కడ వోకల్ ఇచ్చినాక డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్కి షిఫ్ట్ అయ్యాను అక్కడ.
1: ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు?
2: నేను 7th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను అక్క.
1: ఓకే, మీ ఇంట్లో ఇప్పటికీ రేడియో ప్రోగ్రామ్స్ వింటారా? అలాగే ఈ విజయవాడ ఆకాశవాణిలో బ్రాడ్కాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్లో నీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏది ఒకవేళ నువ్వు వింటే?
2: మా ఇంట్లో అంతగా రేడియో వినరు, కానీ అప్పుడప్పుడు రేడియో పెడతా ఉంటారు, ఫ్లూక్లో ఏదో వస్తూ ఉంటుంది, అప్పుడు కొన్ని మ్యూజికల్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవి కొంచెం బాగా వింటాం అక్క, మ్యూజికల్ సంబంధించిన కాబట్టి. నేను కూడా మ్యూజిక్ సంబంధించిన నేర్చుకుంటున్నాను కాబట్టి ఇంకా అవే చూస్తాం, అవి వస్తూ ఉంటే అవి చూస్తూ ఉంటాం.
1: ఓకే, అవి వింటున్నప్పుడు కూడా మాకు ఇలాంటి డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయి అని చెప్పి నీకు ఐడియా వస్తుంది,
2: అవి నేర్చుకోవడానికి కూడా మనకి తర్వాత యూజ్ అవుతాయి కదా అని అవి కూడా నేర్చుకుంటూ వింటూ ఉంటాం అప్పుడప్పుడు.
1: ఓకే సాత్విక్, ఇప్పుడు నువ్వు ప్రస్తుతం నువ్వేం చదువుతున్నావు సాత్విక్?
2: ఇప్పుడు నేను ప్రెసెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను అక్క.
1: ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఇంటర్లో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది?
2: ఫిజిక్స్.
1: ఫిజిక్స్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకే, నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? అలాగే నీ హాబీస్ ఏంటి, ఫ్యూచర్ డ్రీమ్?
2: ఫ్రీ టైంలో ఫ్రెండ్స్తో కలిసి గేమ్స్ ఆడుకుంటాం గ్రౌండ్కి వెళ్ళి. హాబీస్ అంటే ఇంకా గేమ్స్ ఆడుకోవడము, ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని మాట్లాడుకోవడము. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ థింకింగ్ అంటే మంచిగా సెటిల్ అవ్వడం, మంచిగా ఇప్పుడు చదువుకుంటున్న దానికే ఇంకా బాగా బ్రైట్గా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వడం ఫ్యూచర్ థింకింగ్.
1: నువ్వు ఫ్రీ టైంలో గేమ్స్ ఆడుతూ ఉంటా అన్నావు కదా, ఏ గేమ్స్ ఆడుతూ ఉంటావు? అంటే అవుట్డోర్ గేమ్స్ ఆడతావా, ఇండోర్ గేమ్స్?
2: క్రికెట్ ఆడుకుంటాము, షటిల్ కాక్ ఆడుకుంటాము, బ్యాడ్మింటన్.
1: క్రికెట్ అంటే నీకు బాగా ఇష్టం అని అనుకుంటున్నాను. మరి క్రికెట్ ఆడేటప్పుడు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు?
2: ధోని.
1: ఓకే, అంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అవి జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటావు అన్నమాట?

0: నీ ఫ్యూచర్ డ్రీమ్ అని అన్నావు కదా, ఒకవేళ నువ్వు ఫ్యూచర్ డ్రీమ్ అంటే ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నావు, అంటే ఇప్పుడు మామూలుగా పోలీస్ అవ్వాలనుకుంటున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను అంటారు కదా, సో నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు?
1: నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను అక్క. ఇది ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్లో మెకానికల్ ఇంజనీర్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను అక్క.
0: ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఈ జనరేషన్లో రేడియో మన యూత్కి ఎంతవరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నావు నువ్వు?
1: అంటే దీంట్లో వచ్చే కంటెంట్ కొంచెం మంచిగా ఉంటుంది, ఎవరు దీన్ని మళ్ళీ ఇవ్వలేరు. అయితే వాళ్ళు వేరే ప్లాట్ఫామ్స్లోనే కాకుండా దీంట్లో కూడా వాళ్ళ టైంని కొంచెం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ పెరగడానికి కానీ వేరే ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలియడానికి కానీ అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను అక్క.
0: ఓకే సరే, మరి ఇంకో లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఇలా నువ్వు ఫస్ట్ టైం ఇలా మైక్ ముందు కూర్చొని ఈ వన్ డే రేడియో జాకీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అలాగే ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఏంటంటే ఓన్లీ స్టడీస్ పరంగానే కాకుండా ఇలా క్రియేటివ్ ఫీల్డ్స్, కల్చరల్ యాక్టివిటీస్, అన్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్ అని నీ ఉద్దేశంలో ఏం చెప్తావు నువ్వు?
1: ఫస్ట్ అయితే నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి లిటిల్ బిట్ నర్వస్గా ఉంది నాకు. అండ్ స్టడీస్ పరంగా కాకుండా నేను క్రియేటివ్ కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నాను. ఇంకా నాలాగా చాలామంది ఉంటారు మా ఫ్రెండ్స్, స్టడీస్లో మాత్రమే ఉన్నవాళ్ళు వేరే కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. కల్చరల్ యాక్టివిటీస్ లేకపోతే క్రియేటివ్, వాళ్ళకి ఉన్న టాలెంట్తో వాళ్ళు క్రియేటివ్గా నేర్చుకొని ఉంటే వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.
0: ఓకే, అంటే ఇప్పుడు నువ్వు వోకల్గా మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకుంటున్నావు, అలాగే క్రికెట్ ఆడుతూ ఉంటావు, అలాగే అన్ని ఫీల్డ్స్లో ఉంటే అన్ని ఫీల్డ్స్లో మనకి ఎంతో కొంత ఐడియా ఉంటుంది అని
1: వాళ్ళ
0: అంటావు.
1: టాలెంట్ని తగ్గ వాళ్ళకి వాళ్ళు ఏం చేయగలరో అది వాళ్ళు తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే వాళ్ళు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను.
0: చాలా బాగా చెప్పావు సాత్విక్, నీ మాటలు నిజంగా ఒక యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తాయని చెప్పచ్చు. సాత్విక్, నువ్వు ఇందాక చెప్పినప్పుడు నీ ఫ్రీ టైంలో స్పోర్ట్స్ ఆడతా అన్నావు కదా, అంటే నీకు స్పోర్ట్స్ అంటే కాస్త ఇంట్రెస్ట్ ఉంది కదా. ఓకే, మనకి జూన్ 11 నుంచి ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా ఫుట్బాల్, సో నీకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒలింపిక్స్ గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలు మాతో పంచుకుంటావా? మరి
1: ఒలింపిక్స్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేవి మెడల్స్, రికార్డ్స్, ఛాంపియన్స్. కానీ ఒలింపిక్స్ అనేది కేవలం క్రీడల పోటీ మాత్రమే కాదు, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చెప్పే ఒక గొప్ప వేదిక. ఒలింపిక్ గేమ్స్ చరిత్రను చూస్తే 1896లో గ్రీస్ దేశంలో అథెన్స్ నగరంలో మొదట మోడర్న్ ఒలింపిక్స్ నిర్వహించారు. అయితే ఒలింపిక్ మూమెంట్కు పునాది జూన్ 23, 1894లో ప్యారిస్లో జరిగింది. అందుకు ప్రతి సంవత్సరం జూన్ 23న ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, షూటింగ్, రెస్లింగ్, టెన్నిస్ అండ్ స్విమ్మింగ్ వంటి ఎన్నో క్రీడలు ఉంటాయి. వీటికి ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది అథ్లెట్స్ ఇందులో పాల్గొంటారు. ఇండియా కూడా ఒలింపిక్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా హాకీలో భారత్ జట్టు ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించింది. వ్యక్తిగత విభాగాల్లో అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి దేశ గౌరవాన్ని మరింత పెంచారు. ఇటీవల ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో ఇండియా నుంచి 110 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. షూటింగ్, బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనపరిచారు. మొత్తం 6 మెడళ్లు సంపాదించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. మనకు బాగా తెలిసిన నీరజ్ చోప్రా, పీవీ సింధు, మీరాబాయ్ చాను వంటి అథ్లెట్స్ ఎంతోమంది యువతకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఒలింపిక్స్ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది, సక్సెస్ అనేది ఒక రోజులోనే రాదు, దాని వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం, ప్రాక్టీస్ అండ్ డిసిప్లిన్ ఉంటాయి. అందుకే చదువుతో పాటు స్పోర్ట్స్కి కూడా సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఇక గత ఒలింపిక్స్ 2024లో ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో జరిగాయి. తదుపరి ఒలింపిక్స్ 2028లో యునైటెడ్ స్టేట్స్లోని లాస్ ఏంజలస్ నగరంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనం కూడా మనకిష్టమైన ఒక స్పోర్ట్ను ఎంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు కొంత సమయం కేటాయిద్దాం, ఎందుకంటే హెల్దీ బాడీ హెల్దీ మైండ్కి మొదట అడుగు.
0: ఒలింపిక్స్ గురించి చాలా చక్కగా వివరించావు. ఒలింపిక్స్ అనేది కేవలం మెడల్స్ గెలవడం కోసం మాత్రమే కాదు, కష్టం, క్రమశిక్షణ, పట్టుదల, స్పోర్ట్స్ మ్యాన్షిప్ వంటి విలువలను కూడా నేర్పిస్తుంది. మన ఇండియన్ అథ్లెట్స్ సాధిస్తున్న విజయాలు యువతకు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాయి. చదువుతో పాటు స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తే జీవితంలో మరింత ముందుకు వెళ్ళవచ్చని ఒలింపిక్స్ మనకు తెలియజేస్తుంది. సాత్విక్, ఒలింపిక్స్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు నీకు ఏదైనా పాట వినాలని అనిపిస్తుందా?

0: నాకైతే ఇప్పుడు మెరుపై సాగరా అనే పాట వినాలని అనిపిస్తుంది.
1: అవునా? మరి మెరుపై సాగర పాటలో నీకు నచ్చిన ఒక 2 లైన్స్ పాడతావా?
0: మెరుపై సాగరా ఆగెలుపే నీదిరా, నీరేపటి లక్ష్యం మరువకు సోదరా.
1: నిజంగా చాలా బాగా పాడావు సాత్విక్. సరే మరి ఇప్పుడు స్టైల్ సినిమా నుంచి మణిశర్మ మ్యూజిక్లో కార్తిక్ పాడిన మెరుపై సాగరా అనే పాటను విందాం. ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే రేడియో జాకీగా ప్రత్యేక అవకాశాన్ని పొందిన వారిలో సాత్విక్ ఒకరు.

0: సాత్విక్ మంచి పాట విన్నాం కదా. సరే మరి ఇప్పుడు కొంచెం ఫన్నీగా కొన్ని ట్రికీ క్వశ్చన్స్ అడుగుతాను, రెడీనా?
1: రెడీ అక్క.
0: విచ్ మంత్ హ్యాస్ 28 డేస్? అంటే ఏ మంత్లో 28 డేస్ ఉంటాయి?
1: 28 డేస్ ఉంటుంది అక్క, అన్ని మంత్లో.
0: ఓకే, యాక్చువల్గా ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయంటారు కదా, నువ్వు అన్ని మంత్స్లో 28 డేస్ ఉంటాయని ఎలా చెప్తున్నావు?
1: ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది, అందరూ దానికి కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు, బికాజ్ దాన్ని కరెక్ట్గా ఆలోచించాలి. అన్ని మంత్స్లో 28 డేస్ ఉంటాయి, కానీ ఫిబ్రవరిలో మాత్రమే 28 డేస్ అనేది ఒక లాస్ట్ నంబర్, లాస్ట్ డేగా ఉంటుంది. కానీ అన్ని అన్ని మంత్స్లో జనవరి నుండి డిసెంబర్ దాకా అన్ని మంత్స్లో 28 డే అనేది ఒకటి ఉంటుంది, అందుకే నేను ఈ అన్ని మంత్స్ అని చెప్పాను.
0: ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్పావు సాత్విక్. ఇంకో క్వశ్చన్, వాట్ హ్యాస్ హ్యాండ్స్ బట్ కెనాట్ క్లాప్? అంటే హ్యాండ్స్ ఉంటాయి కానీ చప్పట్లు కొట్టలేదు, ఏంటది?
1: క్లాక్, ఐ థింక్ క్లాక్.
0: ఓకే, రైట్ ఆన్సర్, అబ్సల్యూట్లీ కరెక్ట్. క్లాక్కి హ్యాండ్స్ ఉంటాయి కానీ క్లాప్ చేయలేదు. సరే సాత్విక్, ఇంకో క్వశ్చన్, మనందరికీ నేషనల్ బర్డ్, నేషనల్ యానిమల్, నేషనల్ ఫ్లవర్ తెలుసు, కానీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ ఏంటో నీకు తెలుసా?
1: కొంచెం హింట్ ఇస్తారా?
0: ఓకే, హింట్ ఏంటంటే మన స్టేట్ సాంగ్ మా తెలుగు తల్లికిలోనే ఆన్సర్ ఉంది. ఒకసారి ఆ పాట ఫస్ట్ లైన్ పాడతావా?

0: గుర్తులు. ఓ, ఇప్పుడే గుర్తొచ్చింది అక్క, అంటే ఈ పాట పాడిన తర్వాత. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ జాస్మిన్ కదా.
1: ఎగ్జాక్ట్లీ సాత్విక్, చాలా బాగా గుర్తుపట్టావు. హింట్ ఇచ్చిన వెంటనే ఆన్సర్ కనిపెట్టేశావు. నిజంగా నువ్వు క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా వింటున్నావు.
2: సరే సాత్విక్, ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ పూర్తి చేసుకుంది కదా. ఈ కాలంలో యూత్ గ్రోత్, డెవలప్మెంట్ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్, అచీవ్మెంట్స్ ఉన్నాయి. వాటిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఒక ముఖ్యమైన మైల్స్టోన్ అని చెప్పొచ్చు. మరి నీకు మెకానికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి విషయాలపై ఆసక్తి ఉంది కాబట్టి వందే భారత్ గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలను నీ మాటల్లో మాకు తెలియజేయవా.
0: ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలో ఎన్నో రంగాలు అభివృద్ధి సాధించాయి. అందులో యువత తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన మైల్స్టోన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. వందే భారత్ ఎక్స్ప్రెస్ను మొదటిసారి 2019లో ప్రారంభించారు. ఇండియాలోనే రూపకల్పన చేసి తయారు చేసిన సెమీ హైస్పీడ్ ట్రైన్. ఈ ట్రైన్ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐసీఎఫ్, తయారు చేసింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇదొక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. సాధారణంగా ఈ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించగలదు. ప్రస్తుతం ఢిల్లీ, ఢిల్లీ టు వారణాసి, చెన్నై టు మైసూర్, సికింద్రాబాద్ టు విశాఖపట్నం వంటి అనేక మార్గాల్లో వందే భారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏమిటంటే దీనికి వేరుగా ఇంజిన్ ఉండదు. ట్రైన్లోనే పవర్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. దీనివల్ల వేగంగా యాక్సిలరేషన్ పొందగలుగుతుంది. అలాగే వందే భారత్లో ఆటోమేటిక్ డోర్స్, జీపీఎస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కంఫర్టబుల్ సీట్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, సీసీటీవీ కెమెరాస్, బయో వాక్యూమ్ టాయిలెట్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ ట్రైన్ రూపొందించబడింది. ఇలాంటి ప్రాజెక్ట్స్ యువతకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ రంగాల్లో ఇండియా వేగంగా ముందుకు వెళ్తోందని ఇవి చూపిస్తున్నాయి. ముఖ్యంగా సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్స్, రైల్వే టెక్నాలజీ వంటి రంగాలపై ఆసక్తి ఉన్న యువతకు వందే భారత్ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అని నేను చెప్పవచ్చు.
2: అవును సాత్విక్, నువ్వు చెప్పిన కీ అచీవ్మెంట్స్, మైల్ స్టోన్స్ గురించి వింటుంటే దేశం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తోందని అర్థమవుతుంది. ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతపై కూడా ఉంది. యూత్ అనేవాళ్ళు ఇండియాకి మెయిన్ పిల్లర్స్ కాబట్టి మన స్కిల్స్, ఐడియాస్, ఇన్నోవేషన్స్తో దేశ ప్రగతిలో మనవంతు పాత్ర పోషిద్దాం. సరే సాత్విక్, నీ ఆలోచనలు మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. నువ్వు అనుకున్నట్లే మెకానికల్ ఇంజనీర్గా మంచి స్థాయికి చేరుకుని నీ గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ సాత్విక్.
0: థ్యాంక్స్ అక్క ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్.
3: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విజేత సాత్విక్ వన్డే ఆర్జేగా కార్యక్రమాన్ని మీరు ఇంతవరకు విన్నారు.

0: శివమణి చిత్రం నుంచి కౌసల్య గానం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్. ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లాహిరి లాహిరిలో ఈ కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా అనూప్ రూబెన్స్ సంగీతంలో హరిచరణ్ శ్రీనిధి వెంకటేష్ శృతి గానం చేసిన పాట హలో చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న సిరివేనెల గీతాన్ని హేమచంద్ర, సందీప్, కౌసల్య, చైత్ర గానం చేశారు క్లాస్మేట్స్ చిత్రం నుంచి.

దేవదాస్ చిత్రం నుంచి కార్తీక్ రమ్య బెహ్రా గానం విన్నారు. లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్య అభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారీతనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూల స్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులోకి రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియాకి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తీ బన్తా జా రహా ఆనే వాలే సాలో మే హమారి యే ఖాతీ ఆర్ బులంద్ హోగీ ఒలింపిక్స్ కే లియే హమారి తయారియా భీ భారత్ కి ఆస్పిరేషన్ కా హీ ప్రతిబింబ హై హమే ఛోటా నహీ సోచనా హై హమే లక్ష్య ఊంచే రఖనే హై హమనే ప్రాప్త కర్నే కే లియే పూరీ తాకత్ లగా దేనీ.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో 100,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారడానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యమని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: Anantaram aina 14th kulantara చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్ళనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ అండ్ టీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ వీడియోను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పడుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం, స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు, అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ ఉప పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట వంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-2025 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆతిథ్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ రెండవ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ్ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద కళారూపం వింటారు.

ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వై దుర్గాప్రసాద్ బృందంచే శ్రీరామ జననం బుర్రకథ వింటారు.

0: అయితే సోదర, వాల్మీకి రచించినటువంటి పవిత్రమైన రామాయణంలో శ్రీరామ జననం అనే ఘట్టాన్ని బుర్రకథగా చెప్పబోతున్నాం సోదర. అయితే ఈ కథా విధానం ఏ విధంగానయ్యా?
1: అయ్యా, శ్రీకరముగా శ్రీరామచంద్రుని

0: కోసల దేశపు రాజధాని అది గొప్ప పుణ్యక్షేత్రం.
1: తందానా ఓ తందానా దేవ వందనా,
0: కోసల దేశమునందున దేనికి కొరతన్నది లేదు.
1: తందానా తందానా దేవనందనా.
0: తరిగితాజం తరిగిత అయితే ఆధ్యాత్మిక దేశమని దేశ దేశాలలో అఖండ ఖ్యాతిని ఆర్జించినటువంటి పరమ పవిత్రమైన భారతదేశంలో కోసల దేశమన గొప్ప పుణ్యక్షేత్రం ఉంది నాయన.
2: ఓహో,
0: అయితే అటువంటి కోసల దేశ రాజధాని అయోధ్య నగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారయ్యా?
2: ఎవరు పరిపాలిస్తున్నారని
0: అయ్యా? సూర్యవంశపు సంజాతుడైనటువంటి దశరథుడు.

అయ్యా కడు చక్కని కులసతులు ముగ్గురు తొకల కళ అలాడుచును. ఈ విధంగా చల్లగా చక్కగా పరిపాలించేటటువంటి దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు ఉన్నారు. వారెవరయ్యానగా కౌసల్యాసు.

0: తరిగిడజంతరిత ఈ విధంగా ముగ్గురు భార్యలతో ఎన్నో భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే మించినటువంటి సంతాన భాగ్యం లేక కృంగిపోయాడు దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అయినా తన ఆశ వీడక
1: వీడక
0: ధర్మ

0: అయితే
1: ఈ విధంగా ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతములు ఆచరించినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు సేవించినా ఫలితము మాత్రము కలగలేదు నాయన. కడసారి ప్రయత్నముగా దశరథుడు తమ కులగురువైనటువంటి వశిష్ఠిని చేరి
0: ఇలా దుఃఖిస్తూ ఇలా అడుగుతూ ఉన్నాడు, మహాత్మా వశిష్ఠ మహర్షి కరములో

0: మతంగా ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతములు ఆచరించినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు సేవించినా ఫలితము మాత్రము కలగలేదు నాయన. కడసారి ప్రయత్నముగా దశరథుడు తమ కులగురువైనటువంటి వశిష్ఠిని చేరి
1: ఇలా దుఃఖిస్తూ ఇలా అడుగుతూ ఉన్నాడు, మహాత్మా వశిష్ఠ మహర్షి కరములు మోచి.

0: అంతట వశిష్ఠుడు, రాజా నీవు దిగులు పడవద్దు, పుత్రకామేష్ఠి అను యాగాన్ని చేసినట్లయితే నీకు తప్పగా పుత్రోదయం అవుతుంది.
1: ఓహో,
0: యాగఫల సిద్ధులైనటువంటి నీ కుమారులు కారణ జన్ములై రఘువంశ కీర్తి ప్రతిష్టలు ఆ చంద్ర తారార్కం వెలుగొంద చేస్తారు. అయితే పుత్రకామేష్ఠి యాగాన్ని జరిపింపగల సమర్థుడు పాండకుని కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు మాత్రమే అని చెప్పగానే అంతట దశరథుడు ఆ ఋష్యశృంగుని ఆశ్రమానికి వచ్చి ఆయనను ఒప్పించి అతనిని ఆ యొక్క అయోధ్య నగరానికి రప్పించి పుత్రకామేష్ఠి యాగాన్ని ప్రారంభించాడు.
2: అయితే ఈ కథ ఇలా ఉండగా, లంకాపుర సామ్రాజ్యాధినేత అయినటువంటి రావణుడు బ్రహ్మ వలన అనేక వరములు పొందిన బలగర్వంతో దేవతలను బాధిస్తూ ఉంటే ఆ యొక్క దానవ బాధలు తాళలేకయా అమరవాసులెల్లా అయ్యా వనజ భవునితో విష్ణు దర్శనము చేసి విన్న విలుంచే బాధలు తాళలేక బ్రహ్మాది దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్ద వచ్చి మొరపెట్టుకుంటున్నారు. ఈ విధంగా
1: మహాత్మా శ్రీమన్నారాయణ
2: అయ్యా,
1: యా భ్రష్టులకు వరములు ఇచ్చి మమ్మల్ని ద్రష్టలుగా నికృష్టులుగా చేసి వారి ఇష్టం వచ్చినట్లు అష్ట కష్టములు పెడుచు, మా యజ్ఞగుండములు పాడు చేయుచు, మా ఋషుల గడ్డములు ఊడబెరిగి ఆనందించుచున్నారు స్వామి. మా చెడ్డ అల్లరి పెడుతుంటే పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని సరిపెట్టుకుంటూ ఉరకుంటున్నాము దేవదేవా
0: అనగానే అంతట విష్ణుమూర్తి, ఆ బ్రహ్మాది దేవతలను భయపడకండి, భూలోకములో దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేయుచున్నాడు, రాక్షస సంహారార్థమై నేను దాశరథనే జన్మించి ఈ దుష్ట సంహారం చేయగలవాడను అనగానే వారంతా సంతుష్టులై వెళ్ళిపోయారు. అదిగో ఇక్కడ దశరథుని పుత్రకామేష్ఠి యాగం ఋష్యశృంగుని ఆచార్యకత్వమున మహోజ్వలంగా ప్రజ్వరిల్లుతుంది. ఏ విధంగానయ్యా?
2: అయ్యా, ఋష్యశృంగున ఆచాధ్వర్యమున ఋషులు మహర్షులు బ్రహ్మ ఋషులతో యజ్ఞశాలయే నిండిపోయరా, యజ్ఞంబది మొదలగు చుండరా,
3: యజ్ఞంబది మొదలగును చుండరా,
2: అయ్యా మంత్రోచ్చరణతో బూది వంబులే మారు మ్రోగుచు ఉన్నాయా,
3: ఫలానటి భైతమ్ముడా మేల్ ఫలాను దాదానా
2: జంతదగ దరిగిడ దరిగిడ. అయితే ఋష్యశృంగున ఆచార్య

0: మరుమోదముతో భార్యలతో కడుపారాగా త్రాగి ఉంచే అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటి పాయసాన్నమును ముగ్గురు భార్యలతో కడుపరా త్రాగించాడు దశరథ మహారాజు.
1: దశరథ మహారాజు
0: అయితే మరి అదే అదునగా భావించినటువంటి శ్రీ మహావిష్ణు రాణుల గర్భప్రవేశం చేస్తున్నాడు. ఏ విధంగా నాయన శంకు చక్రముల ముందుగా పంపెను కైక సుమిత్రుల గర్భమందునా ఆదిశేషువును సుమిత్ర

ఈ విధంగా అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యి హోమగుండంలో పాయసానాన్ని మరి ఎప్పుడైతే ఆనందంతో ఇవ్వగానే ఆ యొక్క దశరథ మహారాజు అమితానంద భరితుడై పాయసానమును రెండు భాగములు చేసి అగ్ర సతులకు ఇచ్చి అందులోన సగము

0: తరిగిడ తరిగిడత ఈ విధంగా ముగ్గురు రాణులు కూడా ఒకేసారి నెల తెప్పారు అన్న వార్త విన్నటువంటి దశరథ
1: మహారాజు
0: మరియు రాజ్య ప్రజలకు కూడా ఆనంద అవధులు దాటింది నాయన. అయితే ఇక క్రమక్రమముగా నవమాసములు నిండగానే కౌసల్యదేవికి కుమారుడు పుట్టాడా. కన్నుల పండుగ కౌసల్య

అయ్యా కన్నులొద్దుకని బాలుని ముద్దాడు మురిస సంతసాన చైత్రమాసము శుద్ధ నవమి బుధవారము.

0: తరిగిట్టా జం తరిత ఈ విధంగా పుట్టినటువంటి బిడ్డలకు తమ కులగురుడైనటువంటి వశిష్ఠ మహర్షిని రప్పించి
1: రప్పించి
0: 11వ దినమున మహావైభవపీతముగా చైత్ర మాస శుద్ధ నవమి బుధవారము పునర్వాసు నక్షత్ర కర్కాటక లగ్నమందు కౌసల్యకు జన్మించినటువంటి బిడ్డకు శ్రీరామ అనే పేరు పెట్టారు నాయన. రామ అనే పదం చాలా పవిత్రమైనటువంటిది. ప్రతి నిత్యం కూడా స్మరించేటటువంటి నామస్మరణంగా భావించి ఆ వశిష్ఠ మహర్షి
1: ఓహో
0: పవిత్రమైనటువంటి అష్టాక్షరి మంత్రములోని బీజాక్షరమైనటువంటి రా అనే అక్షరాన్ని తీసి పవిత్రమైనటువంటి పంచాక్షరి మంత్రము నుండి మా అనే బీజాక్షరాన్ని తీసి
1: తీసి
0: రామ అనే పేరు పెట్టారు నాయన.
1: ఓహో చాలా సంతోషం.
0: అందుచేతనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి మానవుడి నోటి వంట ఉచ్చరించేటటువంటి పవిత్రమైనటువంటి నామశబ్దమే రామ అనే అక్షరాలు నాయన.
1: ఓహో
2: అంతే కాకుండా పుష్యమి మేన లగ్నమందు కైకొక జన్మించినటువంటి బిడ్డకు భరతుడని, పణితారక కర్కాటక లగ్నమందు సుమిత్రకు జన్మించినటువంటి జంట బిడ్డలకు లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశారు.
1: ఓహో
2: అయితే పుట్టినటువంటి ఆ బాలుడు ఏ విధంగా ఉన్నాడయ్యా?
0: ఆ పుట్టిన బాలుడు ఎలా ఉన్నాడయ్యా అనగా బాలుని

0: పుట్టినటువంటి బాలుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే పేర్లు పెట్టి ఎంతో ఆనందంగా ఉంటూ, అయితే మరి ఆ కౌసల్యాదేవి ఆ శ్రీరామును చూడగానే
1: చూడగానే
0: సారిగా దివ్వు నుండి

ఈ విధంగా కన్నతల్లి కౌసల్యాదేవి చక్కని జోల పాటలు పాడుతూ ఉంటే మరి ఆ రాజ్య ప్రజలందరూ కూడా ఆనందంతో వేడుకలు ఉత్సవాలు చేసుకుంటూ ఆ రామచంద్రమూర్తి ఈ విధంగా మంగళ నిరాజన పాడుతూ ఉన్నారు.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: అడుగున చూసినడు, అడుగడుగున చూసినడు ఎగ్గురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

శ్రీ ఆంజనేయం చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ గానం విన్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రేమ కథ చిత్రం, ఈ చిత్రానికి రేవంత్ లిప్సిక గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాను దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఈరోజు జరుగుతోంది. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశ అభివృద్ది, రాష్ట్రాల ప్రగతి, కేంద్ర రాష్ట సంబంధాల బలోపేతం, ఆర్థికాభివృద్ది వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది ప్రాధాన్య అంశాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. విశాఖపట్నంలోని నావెల్ డాక్యార్డ్ వద్ద భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బారువా బీచ్ వద్ద మత్స్యకారులతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. బారువా బీచ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆచరించాలని రాష్ట గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. పార్వతీపురం జిల్లాలోని తోట్లపల్లి జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యోగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరుతూ,
1: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో స్ట్రెస్లతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఒకపక్క ఇన్ని విధాలుగా వెళ్తున్నాం కాబట్టి చిన్న చిన్న వయసుల నుంచి బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అవి తగ్గించాలి అంటే ఖచ్చితంగా మా అందరం ఎర్లీ మార్నింగ్ యోగా ఖచ్చితంగా చేయాలి.
0: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఫ్లైట్ శిక్షణ కేంద్ర నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ విమానయాన రంగం వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 166కు చేరిందని తెలిపారు. అలాగే ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు విస్తరించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటు కానుండడం రాష్ట విమానయాన రంగ అభివృద్దిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలోని ముద్రణ రంగానికి పారిశ్రామిక హోదా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముద్రణ రంగ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ రంగానికి చెందిన నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆధునిక విధానాలతో ముందుకు సాగాలని సూచించారు. దేశంలో గత 12 కేంద్ర ప్రభుత్వ పాలనతో భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా మారుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాధవ్ వెల్లడించారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని ప్రజలకు వివరించే విధంగా సభ ఏర్పాటు చేస్తున్నామని మాధవ్ తెలియజేస్తూ,
2: 12 వికాసాన్ని మరింత ప్రజలకు తీసుకెళ్లాలని, ఏ నినాదంతో అయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఒక ఆలోచన చేశారో ఆ విధంగానే ముందుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేశాం. అలాగే ఈ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రం ఇవాళ ప్రగతి పదంలో వెళ్తున్న తీరు రెండూ కలిపి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, 12 కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన అనేక అంశాలను ప్రజలకు తీసుకెళ్లడానికి రేపు తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది.

0: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అమృత్ మిషన్ పథకం కింద రాష్టంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి సౌకర్యాన్ని వచ్చే రెండేళ్లలో కల్పిస్తామని వెల్లడించారు. రాష్టంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న టిట్కో గృహాల పనులను జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. రాష్టంలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలపై రేపు రాష్ట వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ విధానాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నారు.
1: చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేశాడు, తొలి సంతకాలు అంటూ దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. మొత్తంగా కలిపి 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ లో చివరకు లీకులు చూస్తా ఉన్నాము, అవకతవకలు చూస్తా ఉన్నాము. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనంలో స్వామివారిని సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో స్థానిక శాసనసభ్యులు జి కొండయ్యతో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లేఅవుట్లు, ప్రైవేట్ రిసార్ట్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆయా లేఅవుట్లకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండపంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా శృంగవరం గ్రామ శివార్లోని పామాయిల్ తోటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్థానిక రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీ కోసం తాజాగా ప్రవేశపెట్టిన యాప్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించిన గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: QR कोड स्कैन చేయండి, 5000 క్యాష్‌బ్యాక్ పొందండి. अरे वाह, भले गुंदे
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉమ్మడి కుటుంబాలు, పిల్లల మానసిక భద్రత ఈ అంశంపై శ్రీమతి సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు.
8: కుటుంబమే సత్వర శిక్షణకు ప్రథమ పాఠశాల అని ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు ప్లేటో పేర్కొన్నాడు. వైవాహిక సంబంధాలు, బాధ్యతలు, విధులు, కలిసి నివసించడం, తల్లిదండ్రులు వారి సంతానాల మధ్య పరస్పర సంబంధాలు అనే వాటిపై ఆధారపడే సమూహమే కుటుంబం అని లూయి శాస్త్రజ్ఞుడి అభిప్రాయం. మానవ శాస్త్రజ్ఞుడు జార్జ్ పీటర్ మొర్డాక్ 192 సమాజాలను పరిశీలించి ఒకే చోట నివసించడం, ఆర్థిక సహకారం, విద్యుత్పత్తి అనే లక్షణాలు కలిగి ఉండే సమూహమే కుటుంబం అని తెలియజేశారు. ప్రాచీన కాలంలో ఏ విధమైన సామాజిక సంబంధాలు తెలియని రోజులలో కూడా కలిసి నివసించడం, సంసారిక సేవలకు సంబంధించిన ఒప్పందాలు, పిల్లల్ని కనటం, పెంచటం, వీరి విషయంలో పరస్పర ఒప్పందాలు ఏర్పరచుకుని తర్వాత కాలంలో వివాహ వ్యవస్థ ఆవిర్భావంతో శాశ్వత సంస్థల కుటుంబం ఏర్పడినది. ప్రపంచంలో కీలక స్థానం వహించినది కుటుంబ వ్యవస్థ. కుటుంబాలు వంశం ఆధారంగా, అధికారం ఆధారంగా, వివాహం ఆధారంగా, నివాసం ఆధారంగా, సభ్యుల కూర్పు ఆధారంగా ఇలా ఎన్నో రకాలు సమాజంలో ఉన్నాయి. సభ్యుల కూర్పు ఆధారంగా కుటుంబాలు కేంద్ర కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు ప్రాశస్త్యం పొందాయి. వివాహిత జంట మరియు వారి సంతానం కలిసి ఉండే కుటుంబాలు కేంద్ర కుటుంబాలు. 3-4 తరాల ప్రజలు కలిసి ఒకే చోట నివసించే కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు. అనేక కేంద్ర కుటుంబాలు కలిగి ఉంటుంది. అవిభక్త కుటుంబంగా పేరొందిన ఉమ్మడి కుటుంబం భారతీయ సమాజ ప్రత్యేక అంశం. భారతీయ గ్రామీణ ఆర్థిక సామాజిక రంగాల్లో ఈనాటికి ప్రధాన పాత్ర వహిస్తుంది. ధార్మిక గ్రంథాల ప్రకారం హిందువులు ఉమ్మడి కుటుంబం అనే ఒక ప్రత్యేక కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్నారు అంటారు. భారతీయ సమాజంలో ప్రాధాన్యత పొందిన ఇస్లాం, క్రైస్తవ మతాలలో ఉమ్మడి కుటుంబాలు మనం గుర్తించవచ్చు. కుటుంబ సభ్యులంతా కలిసి నివసించగానే అది ఉమ్మడి కుటుంబం కాదు. ఐరావతి కార్వే అనే సమాజ శాస్త్రజ్ఞురాలి మాటల్లో 3-4 తరాలకు చెందిన ప్రజలు ఒకే పైకప్పు కింద నివసిస్తూ, ఒకే పొయ్యిపై వండిన ఆహారం తింటూ, అంటే ఒంటిలో ఉమ్మడిగా ఉండాలి, ఉమ్మడిగా ఆస్తిని నిర్వహిస్తూ, ఉమ్మడిగా పూజల్లో పాల్గొంటూ, ఒకరితో ఒకరి సంబంధ బాంధవ్యాలు కలిగి పరస్పర హక్కులను, బాధ్యతలను నిర్వహించేదే ఉమ్మడి కుటుంబం. సమిష్టి కుటుంబంలోని సభ్యులందరికీ ఉపాధి, ఆర్థిక, సామాజిక, మతపరమైన రక్షణ, వినోదం మొదలైన సౌకర్యాలు సమకూరుతాయి. ఆ కుటుంబంలో సభ్యులైన వితంతువులకు, తల్లిదండ్రులను ప్రమాదవశాత్తు కోల్పోయిన పిల్లలకు, వృద్ధులకు భద్రత చేకూరుతుంది. ముఖ్యంగా కుటుంబంలోని సభ్యులందరికీ ఆర్థిక భద్రత చేకూరుతుంది. కొన్ని కారణాల వలన ధన సముపార్జన చేయలేని వ్యక్తికి ఆ వ్యక్తి కేంద్రక కుటుంబానికి ఆర్థిక భద్రత, రక్షణ ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులందరూ కలిసికట్టుగా ఉంటారు కనుక ఇతర వ్యక్తులతో పని లేకుండా స్త్రీలు తమ పనిని భాగాలుగా పంచుకోవచ్చు. పురుషులు వారి కార్యకలాపాలకు ఇతర లేబర్ ను పిలవనవసరం లేదు. లార్జ్ ఎకానమీ అన్నట్లు అన్ని వస్తువులు ఎక్కువగా తీసుకుంటారు కనుక వస్తువు

పురుషులు ఇరువురికి విశ్రాంతి ఎక్కువగానే ఉంటుంది. సమాజమునకు ఎంతో ఉపయోగపడే మంచి గుణాలు ఉమ్మడి కుటుంబం నుంచి అలవర్చుకోవచ్చు. త్యాగం చేసే అలవాటు, ప్రేమ, అనురాగం, సహకారం, స్వార్థం లేకపోవటం, ఉన్నత మనస్తత్వం, ఏ అంశమైనా కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించటం, అందరూ మేమంతా ఒకటి అనే భావంతో ఉండటం, ఆ భావమే కమ్యూనిటీ ఫీలింగ్ ని పెంపొందిస్తుంది, ఒంటరితనాన్ని పోగొడుతుంది. ఉమ్మడి ఆస్తిపై ఇంటి పెద్ద యజమాని అధికారం కలిగి ఉండటం వలన నాది అనే అభిప్రాయం తొలగి మాది మనది అనే భావజాలం పెరుగుతుంది. అలాగే సాంఘిక భద్రత లభిస్తుంది. ముఖ్యంగా అవివాహితులకు, వితంతువులకు, వృద్ధులకు, రోగగ్రస్తులకు రక్షణతో పాటు భద్రత దొరుకుతుంది. పిల్లలకు సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, మానసిక భద్రత సంపూర్ణంగా లభిస్తుంది. నేటి కుటుంబాలను ఒక్కసారి పరిశీలిస్తే పూర్తి స్థాయి కేంద్ర కుటుంబాలున్న మెగా సిటీలను, పట్టణాలను పరికిస్తే తల్లి, తండ్రి, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు లేదా ఆర్థిక సముపాదనలో బిజీగా ఉంటే ఆ చిన్నారులు ఒంటరిగా ఉండాలి. ఆ బాలులు స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్కూల్ లేని సమయంలో బేబీ కేర్ సెంటర్లలో ఉండాలి. ఎవరు తన వారు, ఎవరు ఇద్దరు లేని స్థితిలో ఎక్కడా కనపడని రక్త బంధుత్వం, అన్ని ఆర్థిక బంధాలే. హాయిగా మానసిక భద్రతతో జీవించలేకపోతున్నారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అదేమైనా పెద్దదవుతుందేమో, మరలా మేము ఉద్యోగాలకు వెళ్ళాలి, సెలవు దొరకదు అని దూరంగా ఆలోచించి పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించి పిల్లలను మానసికంగా భయపడేలా చేస్తోంది నేటి వ్యవస్థ. పిల్లలు బాధపడతారేమో అని ఆ బాధ, భయాన్ని ధనంతో పోగొట్టడానికి ఎక్కువగా వారికి డబ్బు అందిస్తున్నారు. ఆర్థిక విలువ, పొదుపు, కష్టం ఇవేవి పిల్లలకు తెలియకుండా చేస్తున్నారు. నేటి ఎన్నో ఆకర్షణలకు, సాంకేతిక పరికరాలకు తగినంత ధనం అందిస్తున్నారు. ఫలితంగా పిల్లలు ఎంతో డిస్ట్రాక్షన్స్ ఎదుర్కొంటున్నారు. వారికి సమాజం, కుటుంబం, బంధాలు, ప్రేమ, అనురాగం, బంధువుల గురించి, బాధల గురించి, మంచి మర్యాద, పెద్దలకు ఇవ్వవలసిన గౌరవం ఇవేవి తెలియకుండా పోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలలో తామంతా ఒక్కటే అనే భావాన్ని వారికి తెలియచేస్తే సాంఘికంగా తమ ఇంటి పేరు, తమ కుటుంబం, ఎంతమంది, ఎక్కడ, ఎవరు, ఎలా ఉంటారు, తమ బంధువులంతా ఏం చేస్తుంటారు, ఒకనాటి ఉమ్మడి కుటుంబాలు ఇవి, ఆ కుటుంబంలో అన్నదమ్ముల పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళందరూ ఒకరికొకరు ఒకరు ఎలా బంధంగా, అనుబంధంగా అనేది ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు చెప్తుంటే మంచిది. ఎందుకంటే సహజంగా భారతదేశంలో ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలు, నేటికి చాలా ప్రాంతాలలో సమిష్టి కుటుంబాలు కనపడుతున్నాయి. కాకపోతే వాటిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 1789లోని ఫ్రెంచ్ విప్లవం, 17-18 శతాబ్దాలలోని పారిశ్రామిక విప్లవం ఉమ్మడి కుటుంబాలలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఆధునికీకరణ, పాశ్చాత్యీకరణ, నగరీకరణ, ఆధునిక విద్య, స్త్రీ విద్య, రవాణా సదుపాయాలు, భావ ప్రసార సాధనాలు, స్త్రీలకు ఆస్తి హక్కు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, వ్యక్తి స్వేచ్ఛ, గ్రామీణ ప్రాంతాలలోని వర్షాభావ పరిస్థితి, తమకు సరిగా పంటలు పండించలేని స్థితి, కుటుంబ సభ్యులకు ఆర్థిక కొరత, తమ పిల్లలను పట్టణాల్లో ఉంచి చదివించటం ఇష్టం చూపటం, 2 తరాల వరకు ఉమ్మడి కుటుంబంలో నివసించి 3వ తరాన్ని ఉద్యోగానికి, విద్యకు పంపించటం వలన వారు మంచి హోదాల్లో, పట్టణాల్లో, విదేశాల్లో స్థిరపడటం, అంతా అందరూ ఒకటి అనే భావాన్ని పోగొట్టుకోకుండా కేంద్ర కుటుంబాల్లో నివసిస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సమాజంలో కొంతవరకు తగ్గిపోతుంది. అయితే పాశ్చాత్య దేశాలలో వలె మన దేశంలో సమిష్టి కుటుంబాల స్థానంలో పూర్తిగా కేంద్రక కుటుంబాలు ఏర్పడలేదు. నూతన పరిస్థితుల ప్రభావం వలన ముఖ్యంగా ఉద్యోగరీత్యా సమిష్టి కుటుంబ సభ్యులు దూర ప్రాంతాలలో వేరువేరుగా నివాసం కలిగి ఉన్నప్పటికీ సమిష్టి కుటుంబం పట్ల వారి బాధ్యతలు పూర్తిగా విస్మరించలేదు. ఉమ్మడి కుటుంబానికి చెంది వేరు ప్రాంతాల్లో నివసించే చిన్న కుటుంబాలు స్వతంత్రంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అవి వాస్తవంగా ఉమ్మడి కుటుంబానికి చెందిన యూనిట్లు మాత్రమే. వీరు ఈనాటికి తమ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, వారి పిల్లల చదువు, చెల్లెళ్ల వివాహ విషయంలోనూ అనేక సందర్భాలలో కలుసుకుంటూనే ఉన్నారు. కష్ట

జిల్లాల్లో ఉమ్మడిగా అందరూ కలవటం జరుగుతోంది. రవాణా సౌకర్యాలు పండుగ సెలవుల్లో పెంచడమే దీనికి నిదర్శనం. ఉమ్మడి కుటుంబాల్లో తాత, మా అమ్మ, పెద్దరాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, పిన్ని, తోటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అవివాహిత అత్తయ్యలు, మరి కొన్ని చోట్ల అత్తయ్య మామయ్య వారి పిల్లలు, ఇలా ఎంతో మందితో కలివిడిగా ఉంటూ మా అక్క మా అన్న అని కజిన్ అనే పదం తెలియకుండా పెరుగుతారు. వారిలో ఎంత సాంఘిక భద్రత ఉంటుందంటే ఏదైనా చిన్న సందేహం వస్తే మా ఇంటి వాళ్ళు తీరుస్తారు, సమస్య వస్తే వారంతా నాకు రక్ష, మాది ఒక పెద్ద కుటుంబం, మేమెంతమందో తెలుసా అని స్నేహితులతో లెక్క చెప్పే పిల్లలు ఎందరో నాడు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏ చిన్న రుగ్మత వచ్చినా మా అమ్మ నాన్న కావాలి అనే ధోరణి కంటే అందరికీ చెప్పి తగ్గించుకోవాలి అనే ఆరోగ్య బాధ్యతను పొందుతారు. ఉమ్మడిగా భోజనం చేస్తూ అందరిలాగా తాము నీటుగా తినాలి అనే ఆహార బాధ్యతను తద్వారా మంచి అలవాట్లను తెలుసుకుంటారు. మానసికంగా ఎంత భద్రంగా ఉంటారంటే భయము, బాధ, కోపం, ఆవేశం, ఆందోళన, అలసట, వేదన, అలజడి ఇవేమి తెలియకుండా వీటి స్థానంలో తనకు ఎంతమంది ఉన్నారు, ఒక అండ ఆనందం, అభిమానం, ప్రేమ, అనురాగం చూపేవారు ఎంతమందిలో నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని భావించి ఏదైనా మానసిక సమస్య వస్తే అందరితో పంచుకుంటారు. సమస్య పరిష్కారానికి బంధువులు ఇచ్చిన సలహాలు తీసుకుంటారు. బహుశా ఉమ్మడి కుటుంబంలో లభించినంత మానసిక భద్రత మరెక్కడా దొరకలేము. నేటి ఒంటరితనానికి నాటి ఉమ్మడి కుటుంబం ఒక్కసారి పిల్లలకు గుర్తు చేస్తే మరలా వెనక్కి వెళుతుందేమో సమాజం. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ లో స్కూల్ నుంచి వచ్చే తర్వాత విక్కుబిక్కుమంటూ ఎవరూ అండలేక తమలో ఉన్న భయం, బాధ, ఆవేశం, ఆనందం, ఆక్రోశం, కోపం, అలజడి, రుగ్మత ఎవరికి చెప్పలేక ఎంత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారో పెద్ద నగరాల్లో ఉండే పిల్లల మానసిక స్థితి గురించి, వారికి అలవడిన అలవాట్ల గురించి సైకాలజిస్టు చెప్తూ కేవలం మానసిక భద్రత లోపించడంతో వారు బింకంగా, మొండిగా, తమ ఇష్టానికి జీవించే స్థితికి, కొన్ని అలవాట్లు చేసుకునే స్థితికి వచ్చారంటారు. తమకు వచ్చిన ఆనందమును కూడా ఫోన్లోనో వాట్సాప్ లోనో కాకుండా ముఖాముఖిగా పంచుకోకపోతే ఆనందం ఆవేదనగా మారుతుందంటారు. అది మానసిక అస్వస్థతకు దారితీస్తుంది. నేడు సమాజంలో జరిగే ఎన్నో పరిణామాలకి ఒంటరితనం కారణం. ఈ స్థితి కూడా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో తక్కువ. దానికి కారణం మన కుటుంబ వ్యవస్థ. ఒక వర్గం ఉమ్మడి కుటుంబాలలో ఉండే సమస్యలు ఏర్పడతాయి అని విమర్శిస్తూ ఉంటారు. కారణం ఎక్కువ మంది కలిసి ఉండటం వల్ల ప్రత్యేకంగా తమ పిల్లలను ఆ తల్లిదండ్రులు పట్టించుకునే అవకాశం ఇవ్వరు. తాత, మా అమ్మ, ఇతర కుటుంబ సభ్యుల దారాభంతో వారు చెడిపోతారు అని భావించేవారు, వాదించేవారు సమాజంలో ఉన్నారు. వారిలో ఉన్న ధైర్యం, తెలివి, విద్య, స్ఫూర్తి, ప్రజ్ఞ పెద్దల దారాభంతో తగ్గిపోతాయంటారు. వారు ఏమి చేయకపోయినా హాయిగా తిండి లభిస్తుంది, ఇతర ఆర్థిక సౌకర్యాలు ఉంటాయి అని సోమరులుగా తయారవుతారు. కష్టపడే స్వభావం ఉండదు. సోమరులకు నిలయంగా ఉమ్మడి కుటుంబాన్ని చెప్పేవారు ఉన్నారు. ఎన్నో ఆటంక పరిస్థితులు వ్యక్తి మూర్తిమత్వాన్ని అభివృద్ధి చెందనీయదు. కారణం నిర్ణయం తీసుకునే కర్త, యజమాని చిన్న పొరపాటు చేసినా, సరైన నిర్ణయం తీసుకోకపోయినా కుటుంబం ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటుంది, స్వతంత్రత లోపిస్తుంది. వ్యక్తి స్వేచ్ఛ కోరుకునే నేడు స్వతంత్రం లేకుండా ఉమ్మడి కుటుంబాలలో నివసించడం అంటే చాలా మంది ఇష్టపడటం లేదు. ఎన్నో రకాల గొడవలు దాయాదుల మధ్య ఉంటాయి. తరాల అంతరం వలన కుటుంబ సభ్యులు నిత్యం మదన పడుతుంటారు. పెద్దలు చెప్పిన మాట పిల్లలు వినరు, పిల్లలను పెద్దలు అర్థం చేసుకోరు. నూతనంగా కుటుంబం ఏర్పరచుకున్న వారికి ఉన్న స్వేచ్ఛ ఉమ్మడి కుటుంబంలో ఉండదు. ఉమ్మడి కుటుంబంపై చాలా విమర్శలు ఈ కారణాల వలన వస్తాయి. వారు ఎంతమంది పిల్లలను కనాలో పెద్దలే నిర్ణయిస్తారు. ధనము ఎందుకు ఎంత ఖర్చు అవుతుందో అర్థం కాని స్థితిలో ఉంటారు. ఈ గందరగోళంలో పెద్దల కంటే పిల్లలు మానసికంగా భద్రంగా ఉండలేరు, శ్రద్ధగా చదువుకోలేరు, బద్ధకం పెంచుకునే స్థితికి వస్తారు. తమ పిల్లల చదువులకు

0: స్వతంత్రం, స్వేచ్ఛ తక్కువ. తమ వలన తమ పిల్లలు నష్టపోతారేమో, బాధపడతారేమో అనుకుని సమిష్టి కుటుంబానికి దూరంగా ఉంటున్న తల్లిదండ్రులు ఎందరో. ఎన్నో కష్ట నష్టాలు ఉన్నా ఉమ్మడి కుటుంబాలలో పొందే ప్రయోజనం మాత్రం ఎక్కువ. ముఖ్యంగా నేటి పిల్లలకు తమ తాత ముత్తాతల ఇల్లు ఉమ్మడి కుటుంబాల గురించి తెలియచేసి ఉమ్మడి కుటుంబం ఒక వ్యవస్థగా నిర్వహించే విధులను తెలియజేయాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తనను క్రమబద్ధం చేయటం, క్రమశిక్షణలో ఉంచటం, సమాజానికి కుటుంబానికి చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, భావానుబంధాలు, ప్రవర్తనా రీతులను యువతరానికి చెందిన సభ్యులకు అందజేస్తుంది. ఆర్థిక, మత సంబంధమైన భద్రత చేకూరుస్తుంది. అందరికీ చెందిన సుఖ దుఃఖాలు ఉంటాయని తెలుపుతుంది. పిల్లల మానసిక భద్రతకు తోడ్పడుతుంది. పిల్లలకు ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కూర్చి పూర్తిగా తెలియచేయాలి. పాశ్చాత్యీకరణ, పారిశ్రామికీకరణ, గ్రామీణ వర్తకం, వ్యవసాయం తగ్గటం, ప్రపంచీకరణ మొదలైన వాటి వల్ల నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబ నిర్వహణ కొంచెం కష్టమే. కానీ భారతదేశంలో 68% ప్రజలు ఇంకా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. కనుక ఉమ్మడి కుటుంబ సభ్యులు ఏ ప్రాంతంలో ఉన్నా తమ పిల్లలకు ఉమ్మడి కుటుంబం అందించే మానసిక భద్రతను తాము అందిస్తూ తమ కుటుంబం గురించి చెబుతూ పండుగలకి వినోద ప్రత్యేక సమయాలలో వారికి ఆ గ్రామీణ ఉమ్మడి కుటుంబ పరిసరాలకు తీసుకుని వెళ్లి వారిలో ధైర్యం, వారి కుటుంబ సభ్యుల పట్ల ఆప్యాయత అనురాగాలు పెంచితే వారు ఎంత దూరంలో ఉన్నా నేటి సమాచార సాధనాల వలన కొంత స్థాయిలో మానసిక భద్రత పొందుతారు. తమ ఆలోచనలు తాత మామలకు చెప్పుకొని సేద తీరుతారు. అయినా అందరి పిల్లలలోనూ ఉమ్మడి కుటుంబ బంధాల పట్ల బాధ్యతను పెంచాలి. తద్వారా పిల్లలలో మానసిక భద్రతతో పాటు భారత సమాజ ప్రత్యేక లక్షణమైన ఉమ్మడి కుటుంబాలు కాపాడబడతాయి.
1: మీరు ఇంతవరకు ఉమ్మడి కుటుంబాల పిల్లల మానసిక భద్రత ఈ అంశంపై సుసర్ల మాధవి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగా? అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి, మనలో చాలామంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదా అని గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలోగా చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఇరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతల పడేయటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా? ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్క వేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల కుండీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణ

ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది. దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్కి పైన కవర్లాగానో ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్ని అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదు అనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలా మంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని, భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు.

0: లలిత గీతం విన్నారు. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi stresses collective efforts of centre and states key to realising Vikasit Bharat vision. Chairs 11th Governing Council meeting of Niti Aayog in New Delhi. Information and Broadcasting Minister Ashwini Vaishnaw says government making efforts to strengthen Akashvani and Doordarshan coverage across border regions. Inaugurates 20 kilowatt FM transmitter in Rajasthan's Jaisalmer. Centre waives excise duty on certain variants of ethanol blended petrol. Another TMC MP Prakash Tikwaraik resigns from Rajya Sabha. First made-in-India Airbus C-295 aircraft completes maiden test flight from Vadodara. Iran announces closure of Strait of Hormuz following US strikes. And

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ గానం చేశారు వంశ్ చిత్రం నుంచి.

వింటున్నా ఈ పాట దిల్. ఈ చిత్రానికి అనురాధ పౌడ్వాల్, సురేష్ వాద్కర్ గానం చేసిన పాట.

టీన్ టైంలో మీరు విన్న ఆ పాటను కుమార్ సాను గానం చేశారు దిల్వాలే చిత్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కాక్టైల్, ఈ చిత్రానికి మిస్ పూజ, నేహా కాకర్, నఖాష్ అజీజ్ గానం.

కభీ ఖుషీ కభీ గమ్ ఈ చిత్రానికి సుదేష్ భోన్స్లే, ఆల్కా యాగ్నిక్, సునిధి చౌహాన్, అమితాబ్ బచ్చన్, ఆదేశ్ శ్రీవాస్తవ, ఉదిత్ నారాయణ్ గానం చేసిన ఈ పాట.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో అడగబోయే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలను పంపించవలసిన వాట్సాప్ నంబర్ 0866248882 0866248812. ఈ నంబర్కి మెసేజ్ చేయండి. మరి అడగబోయే ప్రశ్నలకు కార్యక్రమాన్ని మొదలుపెట్టేద్దాం. కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏమంటే, నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు? ఇదండి ప్రశ్న, విన్నారు కదా. నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు? మరి ప్లేయర్ పేరు పంపించండి. ఈలోగా ఒక పాట విందాం.

లవర్స్ చిత్రం నుంచి పాట విన్నారు కదా. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువలయ్య. మరి కార్యక్రమంలో అడిగిన మొదటి ప్రశ్న, నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. మరి మొట్టమొదటి సమాధానం, సరైన సమాధానాన్ని పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష, మనోజ్, తనోజ్. వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ నుంచి పంపించారు. ఆ తర్వాత శేషాద్రి గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా శ్యామ్ గారు నెల్లూరు నుంచి, మల్లేశ్వరి ఫ్రమ్ మార్కాపురం, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి పంపించారు. ఇంకా రమేష్ బాబు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబ్హాని గారు పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు. వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. ఆ తర్వాత ఎవరంటే రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు. మల్లవరం నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు సాయి కృష్ణ లక్ష్మి, శ్రీ శ్రీ సైక్యా అండి పేరు. తర్వాత ప్రశాంతి, జయంతి, కొన్ని పేర్లు అర్థం కావట్లేదు, మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత ఫణిరాజు నెల్లూరు నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి పంపించారు రైట్ ఆన్సర్.

తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత గణేష్ గారు నెల్లూరు నుంచి పంపించారు, అలాగే రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు. తర్వాత రాంగ్ ఆన్సర్ పంపించారండి వైసీహెచ్ డేవిడ్ గారు, దొనకొండ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరందరూ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే వైష్ణవి వావిళ్ళ, భానుప్రకాష్ వీరు వావిళ్ళ నుంచి పంపించారా, మీది ఊరు పేరా అండి అది? తర్వాత ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వీరంపల్లి నుంచి రాము గారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్ప, ఉడేవు, మొలకల్మూరు తాలూకు కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల, పరశురాములు, పద్మ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ మీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు టెక్కలి శ్రీకాకుళం నుంచి పంపించారు, పేరు అనన్యశ్రీ, ఓకే అండి మీది ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర కృప పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, తనుజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. తర్వాత రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ గారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి పంపించారు. ఇంకా ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికాసిరి, గహన, స్నిగ్ధ రైట్ ఆన్సర్. ఓకే అండి. వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి పంపించారు అడిగారా, ఓకే అండి అలా రిపీట్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే తర్వాత ఆన్సర్ పంపించారు రైట్ ఆన్సర్ని పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి గారు, నరేంద్రారెడ్డి, మస్తాన్ బాషా కార్పెంటర్, బుచ్చిరెడ్డి పాలెం నుంచి. తర్వాత వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు మధుసూదన్ రెడ్డి పాపిన్నపాల్యం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత దస్తగిరి సంధ్య ఎవరు యాష్మిన్, సాదియా, ప్రొదుటూరు కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు అంటే ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ రైట్ ఆన్సర్ అండి. తర్వాత కేకే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే తర్వాత ఓకే అండి ఎవరంటే మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా ఎక్కడి నుంచి పంపించారు, దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి పంపించారు. ఇంకా ఎస్ రేవతి, రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు అంటే దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. తర్వాత గుండుగొలను కొనకల్ల రమేష్,

రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే అండి, ఎవరు అంటే నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి హ్యాపీ హోమ్ కాలనీ నుంచి పంపించారు, దయడ త్రివేణి చిన్మయి ప్రీతం. ఓకే, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు జవాబు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత వల్లివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి వాస్వినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి పంపించారు వీరు, రైట్ ఆన్సర్ అండి. తర్వాత దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత నాగార్జున లక్ష్మి, వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు నుంచి సమీన పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత నమస్తే క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకే అండి, క్వశ్చన్ ఏంటంటే నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు? ఇదండి ప్రశ్న. ఓకేనా? తర్వాత కారంచేడు మండలం నుంచి పంపించారు మీరు, ఓన్లీ నేమ్స్ పంపించారు. ఓకే, మరి ఆన్సర్ పంపించలేదు. ఓకేనా? తర్వాత ఎవరంటే అత్తిలి నుంచి పంపించారు, అత్తిలి నుంచి దొడ్డిపాట్ల కోటేశ్వరరావు గారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఓకే అండి, తర్వాత ఎవరు, ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత వైసీహెచ్ డేవిడ్ గారు ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత సుబ్రహ్మణి పెతన్పల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రాహుల్ నంద్యాల జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, మీరు ఆన్సర్ పంపించలే. ఓకే, తర్వాత సులోచన కరీంనగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఆ తర్వాత రాంబాబు సుశీల నర్సాపురం నుంచి పంపించారు, మీరు ఆల్రెడీ పంపించారు కదా. ఓకే, తర్వాత ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషాబాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్, వీరందరూ కూడా నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఆ తర్వాత దేవులపల్లి హనుమంతరావు గారు, క్వశ్చన్ ప్లీజ్, చెప్పాను కదా ఇప్పుడే. ఓకేనా? తర్వాత ఓకే అండి, తర్వాత దమ్మోజ్ వెంకటాచారి మీరు ఆన్సర్ పంపించారా అండి? ఓకే, మీరు ఆన్సర్ పంపించలేదండి. నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజ్ వెంకటాచారి. ఓకే అండి, థ్యాంక్ యూ. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రమా మనోహర్, తెనాల నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎవరు, ఎస్బీఐ కాలనీ టీచర్స్ ఎవరు, విజయ శేఖర్, వీరు పంపించారు, రైట్ ఆన్సర్ని పంపించారు. ఓకే అండి, తర్వాత సుభాషిణి గారు ఎనమడుగు నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత కడప నుంచి శ్రీదేవి, శైలజ, వినయ్ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఎవరు అంటే హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్ అనంతపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకే, మరి లాస్ట్ మెసేజ్ చూద్దాం. అనంతపూర్ నుంచి హరినాథ్ బాబు గారు కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఓకే అండి, నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చెస్ ప్లేయర్ ఎవరు అని అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆర్ ప్రజ్ఞానంద, రామేష్ బాబు ప్రజ్ఞానంద ఫుల్ నేమ్ అన్నమాట. ఓకేనా? మరి రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న, సూర్యుడు నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది? ఇదండి ప్రశ్న, విన్నారు కదా? సూర్యుడు నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది? మరి ఈ ప్రశ్నకు సమాధానం పంపించండి. నంబర్ తెలుసు కదా, 0866 248 8812. ఈలోగా మరొక పాట విందాం.

ఓకే అండి, ప్రశ్న మరొకసారి. సూర్యుడి నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది అని అడిగాను. ప్రశ్న విన్నారు కదా మధుసూదన్ రెడ్డి గారు, మీది ఆన్సర్ ఓజోన్ లేయర్ అన్నారు. నా ప్రశ్నలోనే ఉంది సమాధానం, అది కాదండి. ఓకేనా, తర్వాత ఆన్సర్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు అంటే రాధా గారు ఖమ్మం నుంచి పంపించారు. మొదటి ప్రశ్నకు కూడా సమాధానం, రెండు ప్రశ్నలు కలిపి పంపించేశారు. ఓకే అండి, రెండు కూడా రైట్ ఆన్సర్స్. తర్వాత ఇప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానం పంపించారండి ఎవరంటే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి. అయిపోయిన ప్రశ్నకు సమాధానం పంపించారు చందంపేట చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనితా,

సాయి వర్షిత్, సాయి రిక్విత్. ఓకే అండి. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి రైట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ని పంపించారు. ఇంకోలు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మి, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఎస్పీఆర్ మీటర్ కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనుష, ఆధ్యశ్రీ, శ్రీగాయత్రి, రమ మనోహర్ తెనాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఫణిరాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్. ఆ తర్వాత కరెక్ట్ సమాధానం పంపించారు లలిత మల్లిక్ సత్పల్లి నుంచి. తర్వాత హరినాథ్ బాబు, హర్ష, సాయి నగర్, అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగర మండలం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఏనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, శైలజ తర్వాత రవళి, రవళి రెడ్డి, మధుమిత, వీరు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత శేషాద్రి గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత రాము వీరంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత దొడ్డిపాట్ల కోటేశ్వరరావు గారు అతిల్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత అనురాధ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, లక్కవరం నుంచి పంపించారు వీరందరూ రైట్ ఆన్సర్. ఆ తర్వాత అశోక్, రమ్య, దినకర్, దేవాంశు, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గణేష్ నెల్లూరు నుంచి. తర్వాత యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. తర్వాత వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఎవరు, విజయశేఖర్ టీచర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారు. వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కారంచేడు మండలం కుంకల మర్రు గ్రామం నుంచి, తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం గారు మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మల్లీశ్వరి మార్కపురం నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ నుంచి పంపించారు విశాఖపట్నం నుంచి. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి, అమ్మనగుర్తు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం నుంచి సాయి కృష్ణ, లక్ష్మి, శ్రీ సాఖ్య, వరేణ్య, ప్రశాంతి, జయంతి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. ఆ తర్వాత దైదా భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఎవరంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. ఓకే అండి, తర్వాత రైట్ ఆన్సర్. తర్వాత నాగేంద్రప్ప ఉడేవు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా యువి హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ నుంచి దైడా త్రివేణి, చిన్మయి, ప్రీతం, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఇంకా కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన్ పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స. తర్వాత ఎం మురహరి, యశోద, జానకీరాజు నిజామాబాద్ నుంచి. సిహెచ్ రేవతి, కృష్ణారావు, టెక్కలి, శ్రీకాకుళం నుంచి. తర్వాత నిజామాబాద్ జిల్లా ముమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, లతా, సుహాస్ హోస్కోట్ నుంచి. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి. తర్వాత పంపి

0: పంపించారు, ఆన్సర్ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ని పంపించారు, కానీ మీ పేరు పంపించలా, ఓకే అండి. తర్వాత ఎవరంటే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, తర్వాత మధుసూదన్ రెడ్డి పాపిన్నపాళ్యం నుంచి, సమీన నెల్లూరు నుంచి, తర్వాత దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఎనమడుగు నుంచి, తర్వాత రాంగ్ ఆన్సర్ అండి, నెల్లూరు నుంచి ఫతే ఖాన్ మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్, ఓకే. తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి నుంచి పంపించారు మీరు ఆన్సర్, మీది ఆన్సర్ మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చిత్రియాల గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ని దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ, మీరు ఇప్పుడు రెండో ప్రశ్నకు కూడా సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత మహమ్మద్ ఇనైతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు కారంచేడు నుంచి కుంకలమారు గ్రామం నుంచి వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి తులసి కౌశిక్ పంపించారు, మీరు పంపించారు కదా ఆల్రెడీ. తర్వాత ఎం రావు గారు ఒంగోలు నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. తర్వాత కరెక్ట్ ఆన్సర్ని పంపించారు, ఓకే అండి ఎస్ రేవతి గారు, మీరు కూడా ఆల్రెడీ పంపించారు. మరి ఇవ్వండి మెసేజెస్, మరి మనకి టైం కూడా అయిపోవచ్చింది. మరి రెండో ప్రశ్నకు సమాధానం, సూర్యుడి నుండి వచ్చే ఏ ప్రమాదకరమైన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటుంది అంటే అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ అన్నమాట. ఓజోన్ పొర అనేది భూమి వాతావరణంలోని స్ట్రాటోస్పియర్ ఆవరణంలో ఉండే ఒక రక్షణ కవచం. ఇది సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాలను అబ్జార్బ్ చేసుకుని భూమిపై ఉన్న జీవరాశిని కాపాడుతుంది, ఓకేనా. మరి ఇదండి ఇవాళ ఇవలయ, తిరిగి రేపటి ఇవలయ కార్యక్రమంలో కలుసుకుందాం, ఓకే. మరి ఇప్పుడైతే విందాం హిందీ పాఠం.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: ఆశీర్వాద్. ఆవో బాస్వన్, తుమ్సే మై ఏక్ ప్రశ్న పూచనా చాతీ హూ. బాస్వన్, తుమ్ అప్నే ఘర్ మే కూడా కచరా కహాన్ డాల్తే హో?
2: కూడేదాన్ మే అధ్యాపికాజీ.
3: కూడేదాన్ కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
2: జ్యాదా నహీ, ఆప్ హీ బతాయియే నా అధ్యాపికాజీ.
3: ఠీక్ హై, ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే పడేంగే. హమారా పాట్ కా నామ్ హే కూడేదాన్. ఈరోజు మనం కూడేదాన్, దీన్ని ఇంగ్లీష్లో డస్ట్బిన్ అని, తెలుగులో చెత్త డబ్బా అని అంటాం కదా. ముందుగా మనం విషయ ప్రవేశ్ చూద్దాం.
2: ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లంకి,
3: మొహల్లేకి,
2: మొహల్లేకి గందగీ దేకర్ లోగ్ మూహ్ దక్ లేతే హే, బోహ్ బైహేంగ్
3: బౌహే
2: బౌహే సికార్తే హే
3: సికోడ్తే హే
2: సికోడ్తే హే. లేకిన్ కుడేదాన్ ఇసీ గందగీ కో దేతే హుయే
3: ధోతే హుయే
2: ధోతే హుయే సబ్కే బీమారియోం సే బచాతా హే, గావ్ ఔర్ షహరోం కో సాఫ్ సుధరా రక్తా హే. చలో ఆజ్ హమ్ కుడేదాన్ కే బారే మే జాన్ లేంగే.
3: అచ్చా సునో, ఘర్ గావ్ గల్లీ ఔర్ మొహల్లే కి గందగీ అంటే మనం మన ఘర్ ఇంట్లో, గావ్ గ్రామంలో, గల్లీ అంటే వీధిలో, మరియు మొహల్లా అంటే మనం నివసించే ఏరియాలో. గందగీ అంటే చెత్త చెదారాన్ని దేఖకర్ లోగ్ ముహ్ డక్ లేతే హే, చూసి ప్రజలందరూ ముక్కుకి నోరుకి అడ్డం పెట్టుకుంటాం కదా, ఎందుకంటే దుర్గంధాన్ని భరించలేక. బౌహే సుకోడితే హే, బౌహే అంటే కనుబొమ్మలు, కనుబొమ్మలు కూడా ముడిచేస్తాం. లేకిన్ కూడేదాన్ ఉసీ గందగీ కో డోతే హుయే, కానీ చెత్త డబ్బా ఆ దుర్గంధాన్ని మోస్తూ భరిస్తూ సబ్కో బీమారియోంసే బచాతా హే, అందరినీ జబ్బుల నుంచి కాపాడుతుంది. గావ్ ఔర్ షహరం కో సాఫ్

0: శుధరా రక్తాహే. ఈ చెత్త డబ్బాలు ఉపయోగించడం వల్ల గ్రామాలు నగరాలు పరిశుభ్రంగా ఉంచబడతాయి. కాబట్టి మనం ఈరోజు కూడే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అచ్చా అబ్బా, పడ్నా షురూ కరో.
1: మే కయీ రంగోంబే మిల్తా హూ, మేరే కయీ ఆకార్ హే, గర్ స్కూల్ దఫ్తర్ హుయా రోడ్ సడక్, మే సబ్ జగహ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ మే, బడే కామ్ కి సోచే మేరే నామ్, జ్యాదా నహీ హో మేరా ధామ్, ఆతీ హూ మే సబ్కే
0: ఆతా హూ మై
1: సబ్కే కామ్.
0: అచ్చా సునో, మై కయి రంగోమే మిల్తా హూ. చత్రబా అంటుంది నేను అనేక రంగుల్లో దొరుకుతాను. మేరే కయి ఆకార్ హే, నాకు చాలా ఆకారాలు కూడా ఉన్నాయి. ఘర్ స్కూల్ దఫ్తర్ హుయా సడక్, ఇంట్లో కానీ స్కూల్లో ఆఫీసుల్లో లేక రోడ్ల మీద. మై సాబ్ జగా రహతా హూ, నెలా నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగేనా, మీరు ఆలోచిస్తున్నారు కదా పిల్లలు, మై కౌన్ హూ, నేనెవరో అని. చీజ్ హూ మై బడే కామ్ కి సోచో మేరా నామ్, నేనైతే బాగా ఉపయోగపడే వస్తువుని. సరే నేను మీకు ఒక క్లూ ఇస్తాను. జాదా నహీ హే మేరా దామ్, నాకు ఎక్కువ రేటు అంటే ధర లేదు. మై సబ్కే కామ్ ఆతా హూ, కానీ నేను అందరికీ పనికి వచ్చే వస్తువుని. ఇప్పుడు చెప్పండి నేనెవరు. బాస్వన్ కౌన్ సాహే ఓ చీజ్ బతావ్.
1: కుడేదాన్ అధ్యాపికా జీ.
0: సహీ బతాయా తుమ్నే. ఈ పాఠంలో కూడేదాన్ అంటే చెత్త డబ్బా స్వయంగా తన గురించి చెప్తోంది. అచ్చా అబ్బా ఆగే పడో.
1: అబ్ తో సమ్జే హా, మేరా నామ్ కుడేదాన్ హే, ఆజ్ మే ఆప్కో ఆప్కో పత్తే కీ బాత్ బతావూ. సంసార్ మే ఏక్ మాత్రా మే హీ మాత్ర మే హీ హూ, జో అప్నే శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ. యూజ్ మీ, మేరా ఉపయోగ కరే.
0: సునో అమ్మయ్య, నన్ను గుర్తుపట్టారు కదా. మేరా నామ్ కూడేదాన్ హే, నా పేరు చెద్దడబ్బా అండి. ఆప్కో పతే కి బాత్ బతాతా హూ, ఈరోజు నేను మీ అందరికీ నా గురించిన పూర్తి వివరాలు చెప్తానండి. సంసార్ మే ఏక్ మాత్ర మైహీ హా, ఈ లోకంలో నేను ఒకే ఒకదాన్ని అండి. జో అప్నే శరీర్ పర్ లిక్కర్ చల్తా హూ, మేరా ఉపయోగ్ కరే, యూజ్ మీ, నా శరీరం మీద నన్ను ఉపయోగించుకోండి అని రాసుకునే ఏకైక వస్తువుని నేనే అని కూడేదాన్ తన గురించి చెప్తోందనమాట. ఆగే పడు.
1: పహలే లోగ్ పురాణి బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయి చీజే కా ఉపయోగ కూడే డాల్నే కే లియే కర్తే తే, పర్ అబ్ సమయ్ బదల్ గయా హే. అబ్ మే ప్లాస్టిక్ టిన్ గటే లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హే. పహలే తో మేరా మూహ్ కులా రహతా తా, అబ్ తో మేనే డక్కన్ లగవా లియా హే. జబ్ మేరే ఆవశ్యకతా హో డక్కన్ కే కోల ఔర్ ముజే ఉపయోగ్ మే లావో.
0: అచ్చా సునో, పహలే లోగ్ పురాణి బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజ్ కా ఉపయోగ్ కూడా డాల్నే కే లియే కర్తే తే. మొదట్లో ప్రజలు పురాణి బాల్టీ అంటే పాత బకెట్ను డబ్బాను ఏదైనా విరిగిపోయిన వస్తువును చెత్త వేయడానికి ఉపయోగించేవాళ్ళు. పర్ అబ్ సమయ్ బదల్ గయా హే, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, అనేక మార్పులు కూడా వచ్చాయి. అబ్ మై ప్లాస్టిక్ టీన్ గత్తే లోహే వా స్టీల్ సే బనాయా జానే లగా హూ, ఇప్పుడు నన్ను అంటే చెత్త డబ్బాని ప్లాస్టిక్ టిన్నులుగా, గత్తే అంటే కార్డుబోర్డుగా, ఇనుము లేక స్టీల్తో పెద్ద పెద్ద బాక్సులుగా తయారు చేయబడుతున్నాను. పేలతో మేరామోహ్ కులా రహతాత, మొదట్లో నా నోరు కులా అంటే ఓపెన్గా ఉండేది, అంటే చెత్త డబ్బా ఓపెన్గా మూత లేకుండా ఉండేదన్నమాట. అప్తో మైనే డక్కన్ లగవాలియా హై, కానీ ఇప్పుడు నేను కూడా డక్కన్ అంటే పైన మూత పెట్టించేసుకున్నాను. జబ్ మేరీ ఆవశ్యకత హో అంటే ఎప్పుడైతే నా అవసరం వస్తుందో లేదా చెత్త వేయాలి అనుకున్నప్పుడు డక్కన్ కోలో, మూతను తెరవండి, ఆర్ ముజే ఉపయోగమే లావో, చెత్త వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేయండి అని చెప్తోంది. అచ్చా బాగే పడో.
1: జాగో లోగో జాగో, సంసార్ మే చీజే బదల్తీ రహతీ హే, మేబీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ. అబ్ మేనే అప్నే భాయ్యోం కే కో భీ కామ్ కర్నా సికా దియా హే. నీలే వ నీలా వ కాలే బా కుడేదాన్ మేరా బాయి హే, ఔర్ మే హూ హరా. కుడేదాన్ ఆప్ మేరా నీలా బాయి కా ఉపయోగ్ ఏసా కుడా డాల్నే కే లియే కర్ సక్తే హే, జైసే జో నష్ట్ నహీ హోతా, జైసే ప్లాస్టిక్ లోహే ఆది. కాలే బాయి కా ఉపయోగ్ జీవన్యు

0: जीवाणु।
1: जीवाणु फैलने वाली वस्तु ओम को डालने के लिए होता है। जैसे प्रयोग के बाद पट्टी, रक्त से सारी
0: सनी।
1: सनी, इंजेक्शन की सुई आदि।
0: अच्छा सुनो, जागो लोगों जागो, चद्दा डब्बा अंटोंది కదా, ప్రజలందరూ మేల్కొనండి। సంసార మే చీజే బదల్తీ రహతీ హే, ప్రపంచంలో వస్తువులన్నీ మారుతూ రకరకాలుగా వస్తున్నాయి। మై బీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా తరచుగా మారిపోతున్నాను। అంటే టెక్నాలజీ మారి రోజు రోజు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలని అర్థం। అబ్ మైనే అప్నే భాయ్యోం కో భీ కామ్ కన్నా సిఖా దియా హే, చెత్త డబ్బా అంటుంది కదా, ఇప్పుడు నేను నా సోదరులకి కూడా పనిచేయటం నేర్పించాను అని। అంటే మన కూడేదానికి సోదరులు కూడా ఉన్నారట, నీలం రంగు నల్ల రంగు కూడేదాన్లు మన కూడేదాన్ సోదరులట। ఆర్ మై హూ హరా కూడేదాన్, నేనేమో ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాను అని చెప్తోంది। ఆప్ మేరే నీలే భాయి కా ఉపయోగ్, ఇప్పుడు నీలం రంగు కూడేదాన్ని దేనికోసం ఉపయోగించాలో చెప్తోంది। ఐసా కూడా డాల్నే కెలియే కర్ సక్తే హే, నీలం రంగు చెత్త డబ్బాలో ఎలాంటివి వెయ్యాలంటే జైసే ప్లాస్టిక్ లోహా ఆది జో నష్ట్ నహీ హోతే, ప్లాస్టిక్ ఇనుము లాంటి నాశనం కాకుండా ఉండే వస్తువులను వేయటానికి మాత్రమే ఉపయోగించాలి। అలాగే కాలే బాయి కా ఉపయోగ్, ఇక నల్ల రంగు చెత్త డబ్బాను జీవాణు ఫైలానే వాలి వస్తువు కో డాల్నే కేలియే హోతా హే। జీవాణు ఫైలనే వాలి వస్తువు అంటే విషాణువులను, అంటే వైరస్ని వ్యాపింపచేసే వస్తువుల కోసం ఉపయోగించాలి। అంటే ఉదాహరణకి గాయాలపై కట్టే పట్టీలు, ఇంజెక్షన్లు, బ్లడ్తో తడిసిన పత్తి లాంటి వస్తువులు అన్నమాట। అచ్చా అబ ఆగే పడో,
1: మేరా ఉపయోగ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కే లియే కర్ సక్తే హే, జైసే సబ్జీ యా ఫలోం కి చిల్కే
0: చిలకే ఆది।
1: ఆది।
0: అచ్చా సును, ఇక చివరగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చెత్త డబ్బాని, దీన్ని నాశనం అయ్యే పదార్థాలు అంటే కూరగాయలు లేక పండ్ల తొక్కలు వేయడానికి ఉపయోగించాలి। ఆగే పడు,
1: ఆప్ ఏక్ బార్ బతావూ, జబ్ ఆప్ మేరే ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషి మిల్తీ హే, పరంతు జబ్ ఆప్ కుడే ఇదర్ ఉదర్ ఫెంక్తే హో తో ముజే బహుత్ దుఃఖ్ హోతే హే।
0: చెత్త డబ్బా అంటుంది కదా, మీరు నన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఆప్ మేరా ఉపయోగ కర్తే హైన్ తో ముజే బహుత్ ఖుషి మిల్తీ హే, మీరు నన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది, కానీ మీరు చెత్తని అక్కడ ఇక్కడ పారేసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని। ఆగే పడు,
1: ఆప్ జాంతా హై కి ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కే ఆమె
0: కో
1: కో
0: ఆమంత్రిత్ కర్ రహే హే।
1: ఆమంత్రిత్ కర్ రహే హే।
0: ఇంకా ఏం చెప్తోంది, ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరహ తరహ కి బీమారియోం కో ఆమంత్రిత్ కర్ రహే హే। మీకు తెలుసా, నన్ను ఉపయోగించకుండా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేశారనుకోండి, దానివల్ల రకరకాల వ్యాధులకు స్వయంగా మీరే ఆహ్వానం పలికినట్లు అవుతుందని। ఆగే పడో,
1: यदि आप कूड़े इधर उधर फेंक गए तो गंदगी फैलती है। गंदगी से हैजा, पेचिश और डेंगू जैसे भयानक रोगों को फैलने की संभावना है। यह सच है कि स्वास्थ्य ही
0: हमारे लिए
1: हमारे लिए अनमोल खजाना है। कोई
0: कोई व्यक्ति
1: व्यक्ति चाहिए कितना भी धनवान क्यों ना हो, यदि उसका स्वास्थ्य ठीक नहीं हो तो उसके लिए सभी सुख बेकार है। रोगी व्यक्ति तो कोई भी काम कार्य ठीक तरह से नहीं कर पाते हैं। केवल स्वास्थ्य व्यक्ति ही सभी सुखों को पा सकते हैं। इसलिए यह ध्यान में रखना चाहिए कि आप
0: कूड़ा करकट।
1: कूड़ा करकट डालने के लिए अधिक से अधिक मेरा उपयोग करें,
0: अन्यदा
1: अन्यथा नुकसान
0: आपका ही होगा।
1: आपका ही
0: सुनो,
1: होगी।
0: यदि अंटे ఒకవేళ ఒకవేళ మీరు చెత్తా చెదారం ఇదర్ ఉదర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల డస్ట్ అంటే మురికి వ్యాపిస్తుంది, దానివల్ల హైజా అంటే కలరా, పేచిష్ విరోచనాలు అంటే మలేరియా లాంటివి, డెంగ్యూ ఫీవర్ లాంటి భయంకరమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది। స్వాస్థతో హమారే లియే అన్మోల్ ఖజానా హే, ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక అపురూపమైన అమూల్యమైన వరం। ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా ఎలాంటి సుఖమైన వ్యర్థమే। రోగి వ్యక్తికో తో కోయి బి కార్య టీక్ తరసే నహి కర్ పాతా. రోగం లేక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని సరిగ్గా చేయలేడు, అంటే ఇంట్రెస్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. కేవల్ స్వాస్థ వ్యక్తి హి సభీ సుఖోంకో పా సక్తా హే. అదే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే పనిని సక్రమంగా పూర్తి చేసి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇసలియే యహ ధ్యానమే రక్నా చాయేకి, అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలట, అందువల్ల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్ కూడా కర్కట్ డాల్నే కెలియే అధిక్ సే అధిక మేరా ఉపయోగకరే. కాబట్టి మీరందరూ చెత్తా చెదరం వేయటానికి నన్ను ఎంతగా ఉపయోగిస్తే, నన్ను అంటే చెత్త డబ్బాని, అంత మంచి జరుగుతుంది. అన్యదా ఆప్ కాహి నుక్సాన్ హోగా, లేదంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్తోంది. అచ్చా ఆగే పడు.
1: స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కురేదాన్ స్వచ్ఛత కా కార్య హి బడా మహాన్
0: కార్య హై బడా మహాన్.
1: గందగీ సే పైలే బీమారీ స్వచ్ఛత కి అబ్ ఆయి బారీ ఆవో బీమారియో బగాయి సారీ జిందగీ నిరోగ్ బనాయి హమారీ.
0: అచ్చా సును. స్వచ్ఛత కా సందేశ దేనా దేనే ఆయా కూడేదాన్, పరిశుభ్రత, స్వచ్ఛత మనే పరిశుభ్రత అనే సందేశం ఇవ్వడానికి స్వయంగా కూడేదానే వచ్చింది. స్వచ్ఛత కా కార్య హై బడా మహాన్, పరిశుభ్రంగా ఉంచటం అనేది ఒక మహోన్నతమైన కార్యం. గందగీసే ఫైలే బీమారీ, అంటే మురికి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి. స్వచ్ఛతకి ఆయి అబ్ బారి, కాబట్టి మనవంతుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆవో బీమారియా బగాయే సారి, అందరం కలిసి స్వచ్ఛతను పాటించి ఈ దేశంలో వ్యాపించిన రోగాలను తరిమికొడదాం. జిందకి నీరోగ్ బనాయే హమారి, అందరం కలిసి మన జీవితాన్ని రోగాలు లేని ఆరోగ్యప్రదమైన జీవితాలుగా తీర్చిదిద్దుకుందామని కూడేదాన్ మనకు చెప్తోంది. పాట సమజ్ మే ఆగయా భాష్వంత్
1: జీ అధ్యాపికా జీ.
0: యాని ఇస్ పాట మే, అంటే ఈ పాటల్లో మనకి చెత్త బుట్ట, దాని వల్ల ఉపయోగం, చేయకపోతే ఏం జరుగుతున్నది తెలుసుకున్నాం కదా. అచ్చా ఆస్ కా పాట ఇహి సమాప్తి కరేంగే భాష్వంత్.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: సుభాషిష్.
2: కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింత వరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు భజనావళి. ఈ కార్యక్రమంలో శ్రీ సీరం రామాంజనేయులు బృందం ఆలపించిన భజనలు వింటారు.

0: లో శ్రీరామ్ రామాంజనేయులు బృందం ఆలపించిన భజనలు విన్నారు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాటను అంజనా సౌమ్య గానం చేశారు మికిజే మేయర్ సంగీతంలో కేరింత చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను శ్రీకృష్ణ సత్యయామిని గానం చేసిన పాట బ్రాండ్ బాబు చిత్రం నుంచి.

మీరు విన్న ఆ పాట అతడు చిత్రం నుండి రంజిత్ మహాలక్ష్మి ఆలపించిన గీతం. గీత రచన సిరివెన్నెల. చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట అన్నవరం చిత్రం నుండి టిప్పు కళ్యాణి పాడిన గీతం

కార్యక్రమంలో తరువాత డాడీ ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన గీతం, శ్రీనివాస్ రచనకు ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

చిత్రగీతాలు కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట చందమామ. ఈ చిత్రం నుండి ఆశా భోన్స్లే, కెఎం రాధాకృష్ణన్ పాడిన గీతం. అనంత శ్రీరామ్ రచనకు కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

0: చూసినడు అడుగడుగునా చూసినడు ఎగ్గురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఎలక్యూషన్ ఎస్ఏ కాంపిటీషన్లో అందులో విన్ అయిన వాళ్ళు మేఘన, భువన, తిరుపతమ్మ మనతో ఉన్నారు. మేఘన గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?
1: నమస్కారం అండి, నా పేరు మేఘన. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను సిద్ధార్థ మహిళలో థర్డ్ ఇయర్ చదువుతున్నాను, బీబీఏ బీపీఎం. థ్యాంక్ యూ.
0: ఇంకా మీరు తిరుపతమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా?
2: నమస్తే అండి, బాగున్నాను. థర్డ్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషకరంగా, అలాగే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే చాలామంది నా మాటలు వింటున్నారు. ఎప్పుడూ నేను వాళ్ళ మాటలే వింటాం కాకుండా, నేను ఆ స్టేజ్కి ఎప్పుడు వెళ్తానా, వాళ్ళు నా మాటలు ఎప్పుడు వింటారా అనే ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను.
0: మీ ఎగ్జైట్మెంట్ మీ మాటల్లోనే తెలుస్తుంది తిరుపతమ్మ గారు.
2: థ్యాంక్ యూ.
0: భువన గారు హాయ్ అండి.
3: హాయ్,
0: ఎలా ఉన్నారు?
3: బాగున్నాను.
0: సో మీరేం చేస్తూ ఉంటారు?
3: నేను మహిళా కళాశాలలో థర్డ్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్నాను.
0: మరి మేఘన గారు, మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇట్లాగా వన్డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యారు, ప్లస్ రేడియోకి వచ్చారు కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు?
1: థ్యాంక్ గాడ్ అండి, నాకు చాలా సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారు. అండ్ చెప్పచ్చలేదో తెలీదు, మా అత్తయ్య కూడా ఇక్కడే పనిచేస్తారు, సో చిన్నప్పటి నుంచి ఆవిడ వాయిస్ వినడం నాకు చాలా అలవాటు అలాంటిది. సో నాకు చాలా ప్రోత్సహించారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడడానికి. ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ అండ్ ఎవ్రీవన్ ఇస్ సపోర్టివ్ ఇన్ మై ఫ్యామిలీ.
0: అంటే మీ అత్తయ్య మీ ఇన్స్పిరేషన్ రేడియోలోకి?
1: యా, చాలా. ఆవిడ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అ వాయిస్.
0: మరి భువన గారు, మీరు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అండ్ మీకు ఎలా ఉంది?
3: మా పేరెంట్స్ రేడియో వింటూ ఉంటారు, నేను మాట్లాడుతున్నానని తెలిసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు నా వాయిస్ వినడానికి.
0: తిరుపతమ్మ గారు, మరి మీ పేరెంట్స్ గురించి చెప్పలేదు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో?
2: మా పేరెంట్స్ చాలా బాగా ఫీల్ అవుతారు. నేను ఫస్ట్ టైం విజయవాడకి రావడం, అంటే నా డిగ్రీ కోసం, అలాగే ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం ఇక్కడికి రేడియో కూడా ఎక్స్పీరియన్స్ కోసం అని ఇక్కడికి వచ్చాను. మా పేరెంట్స్ విలేజ్లో ఉంటారు, వాళ్ళు ఇంత దూరమైనా పంపించడానికి వెనకాడ

0: ఉండ ఎంతో సపోర్ట్ చేసి నా ఎడ్యుకేషన్ కోసం, అలాగే ఎటువంటి కాంపిటీషన్లో అయినా సరే వెళ్ళాలి అని ముందడుగుతో ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, ముఖ్యంగా నాకంటే మా పేరెంట్స్ బాగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నా వాళ్ళ ప్రౌడ్ కోసం, వాళ్ళని ఎప్పుడు సంతోష పెట్టడం కోసమే నేను ఇలాగా రావడానికి ముఖ్య కారణం.
1: అవునండి, పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే పిల్లలు చాలా బ్రైట్గా షైన్ అవుతూ ఉంటారు ఫ్యూచర్లో.
0: అవునండి.
1: మరి మేఘన గారు, మీ ఫ్యామిలీ నుండి మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది, అండ్ మీ ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ నుంచి?
2: కరెంట్లీ ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే ఇప్పుడు పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని చదవాలి చదవాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. బట్ నెవర్ వన్ డే కూడా మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు. లైక్ ఎప్పుడు వాళ్ళు నీకేమనిపిస్తే అదే చెయ్యి, లైక్ ఐఎమ్ అ డాన్సర్ సో వాళ్ళు నన్ను ఎప్పుడు డ్యాన్స్లో ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, స్పోర్ట్స్లో సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా ఎక్స్పోజర్ అనేది ఎక్కువ పెరిగింది. ఒక ఎడ్యుకేషన్లో మాత్రమే కాదు అన్నిట్లో ఉండాలని చెప్పి నన్ను ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో మేబీ దాట్స్ ఫర్ ద రీజన్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్.
1: మీరు చెప్పారు కదా మీరు ఒక డాన్సర్ అని, సో ఎప్పటి నుండి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు? డ్యాన్స్ అనేది మీ ప్యాషనా లేకపోతే ఇంట్రెస్టా?
2: యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా ఒక కళాకారులు అని చెప్పచ్చు. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్రెజెంట్గా 2 ఇయర్స్ నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను ఘంటసాల కాలేజ్లో. సో ఇప్పుడు నేను 3rd ఇయర్కి వచ్చాను. అండ్ వెస్ట్రన్ డాన్స్ ఐ కెన్ సే ఇట్స్ ఇన్ మై డిఎన్ఏ, బికాస్ మా ఫాదర్ చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు అండ్ మా మదర్ మంచి డాన్సర్. సో అలా ఆ జీన్ మిక్స్ అయ్యి నాకు ఐఎమ్ వెరీ గుడ్ డాన్సర్. సో అలా నాకు మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మా పేరెంట్స్.
1: నైస్, మీరు చెప్పింది కరెక్టే అండి, ఫ్యామిలీ మొత్తం ఒక మంచి కళాకారులు ఉన్నారనుకుంటా. భువన గారు, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారు, అండ్ మీరు ఎలా ఫీల్ అవుతారు మీ పేరెంట్స్ మీకు అంత సపోర్టివ్గా ఉన్నప్పుడు?
3: మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు, ఏ విషయంలో ఎక్కువ ఫోర్స్ చేయరు, ఎలా అయినా ఉండమంటారు, ఏం చేసినా ఏం అనరు. రేడియోలో మాట్లాడడానికి కూడా నర్వస్గా ఉంది, వెళ్ళనని చెప్తే వాళ్ళే పంపించారు సపోర్ట్ చేస్తూ.
1: మరి భువన గారు, మిమ్మల్ని ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు, మీ మదరా లేకపోతే ఫాదరా?
3: మా మదర్ కన్నా మా ఫాదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు.
1: యువర్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అన్నమాట.
3: యా మేబీ.
1: తిరుపతమ్మ గారు, మీరు ఇందాక ఒకసారి అన్నారు కదా, నేను విలేజ్ నుండి వచ్చాను అండ్ నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అని, సో అది ఎలాంటి సపోర్ట్?
0: సపోర్ట్ నా చిన్నప్పటి నుండి నేను అన్ని పనులు మా అమ్మ మా నాన్నగారు నేర్పించారండి. అంటే మనకి చదువు విషయంలో ఒక్కోసారి మనం సక్సెస్ అవ్వచ్చు లేకపోవచ్చు, అలాగే మాకు పొలాలు ఉన్నాయి, అంటే పొలాలలో ఎలా పనిచేయాలి చిన్నప్పటి నుండి. కొన్నిసార్లు ఏంటి అంటే పొలాలు అనేవి మనకి పండవు, కానీ మా నాన్నగారు ఏం చేశారంటే పొలాలు పండకపోయినా కూడా ఇంకా ముందు రోజుల్లో బాగా పండుద్దేమో అనే ఓపికతో హోప్తో ముందుకు అలా కొనసాగుతూ వెళ్ళేవారు. అలాగే ఆ హోప్ మా తల్లిదండ్రుల నుండి తీసుకొని ఒక దాంట్లో సక్సెస్ కాకపోతే మళ్ళీ దాన్ని ప్రయత్నిస్తూనే ఉంటాను. అంటే ఎలాగ, నేను చెస్ ఆడతానండి, చెస్లో నేను చాలాసార్లు ఓడిపోయాను. పోయినసారి యూనివర్సిటీకి వెళ్ళాను, కాకపోతే సౌత్ జోన్కి ఓడిపోయాను, సెలెక్ట్ అవ్వలేదు. అప్పుడు ఇంకా నేను ఆపేద్దాం, డ్రాప్ అయిపోదాం, ఎందుకు మనం సెలెక్ట్ అవ్వట్లేదు కదా ఎంత. కానీ నేను మా పేరెంట్స్ని చూశాను, ఇంటికి వెళ్ళాను. అయిపోగానే ఇంటికి వెళ్ళి మా ఫాదర్కి మా మమ్మీకి చెప్తే, ఎందుకు ఒక్కసారి ఓటమి అనేది ఎప్పుడు కాదు, నువ్వు ఎన్నిసార్లు అయితే ఓడిపోతూ ఉంటావో దాని నుండి నువ్వు ఎంతో పవర్ని, అలాగే అప్పుడే నువ్వు మంచి పేరును గుర్తింపు తెచ్చుకోగలవు. ఒకసారి ఓడిపోయావు కదని అంతటితో ఆపకూడదు, అలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి, అలాగే ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉండు. అంటే లైక్ డ్రాయింగ్, గేమ్స్, అలాగే ముగ్గులు పోటీలు, అలాగే ప్రతి ఒక్క దాంట్లో బాగా మా పేరెంట్స్ వల్లే వచ్చాను. ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తూనే ఉంటారు, చాలా సపోర్ట్ చేస్తారు మా పేరెంట్స్.
1: అవును తిరుపతమ్మ గారు, ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఒక స్టెప్ లాంటిది, మనం అది క్రాస్ చేస్తేనే డెఫినెట్గా మనకి సక్సెస్ అనేది వస్తుంది. వీళ్ళ మాటలు వింటుంటేనే మనకు తెలుస్తుంది కదా, మేఘన గారేమో ఒక డాన్సర్, ఇంకా తిరుపతమ్మ గారు ఒక చెస్ ప్లేయర్, ఇంకా భువన గారి విషయానికి వస్తే ఒక సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మార్క్స్ ఇంపార్టెంటా లేకపోతే స్కిల్స్ ఇంపార్టెంటా అని ఈ రోజుల్లో ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా మనం రానివ్వాలి అని చెప్పి వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఆ డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒక మంచి సాంగ్ విందాం. మేఘన గారు చెప్పండి ఒక మంచి సాంగ్.
2: సో నేను రజనీకాంత్ ఫ్యాన్ అండి, సో నరసింహ మూవీ నుంచి చుట్టూ చుట్టి వచ్చావా అన్న సాంగ్ ఇస్తారా?
1: తప్పకుండా అండి. సో నరసింహ చిత్రం నుంచి చుట్టూ చుట్టూ వచ్చావా సాంగ్ మేఘన గారి కోసం.

0: సో ఇప్పటిదాకా వీళ్ళ గురించి తెలుసుకున్నాం కదా, అయితే ఇప్పుడు స్కిల్స్ ఇంపార్టెంటా లేకపోతే మార్క్స్ ఇంపార్టెంట్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. తిరుపతమ్మ గారు మీరు చెప్పండి, స్కిల్స్ ఇంపార్టెంటా లేకపోతే మార్క్స్ ఇంపార్టెంటా?
1: మార్క్స్ అవసరమే, ఓన్లీ అవి పాస్ పర్సంటేజ్ వరకు ఉంటే చాలు. అలాగే స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్ళినా మనం మన ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలన్నా, మనకున్న వాటిని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా సరే స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఒక స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలామందిని చూసుకున్నామంటే ఓన్లీ వాళ్ళు చాలామంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే కాకుండా మిగిలిన వాటిలో లైక్ స్పోర్ట్స్ కానీ డ్యాన్సెస్ కానీ మిగిలిన అదర్ యాక్టివిటీస్లో మాత్రం చాలామంది సక్సెస్ అవుతున్నారు. ఎలాగా, ఓన్లీ వాళ్ళకి మార్క్స్ ఏం లేవు కదా, అంటే స్కిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మాత్రమే వాళ్ళు ముందుకు కొనసాగలుగుతున్నారు. మనకి తెలిసిన వాళ్ళే చూద్దాము, అంటే చెస్ ప్లేయర్స్ ఉన్నారు, గుకేష్, వాళ్ళు ఎప్పుడు చదువు అనేమి ఉండరు, ఓన్లీ పాస్ వర్క్ అలా చదువుతూ ఉండొచ్చు, మేబీ మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం, కానీ వాళ్ళు పర్టికులర్గా ఒక ఎయిమ్ అనుకొని వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకి వచ్చిన స్కిల్ ఏంటి, గుకేష్కి తీసుకుందామంటే చెస్ వచ్చు, అతను ఇప్పుడు

0: వరల్డ్ ఛాంపియన్ గా అయ్యారు. అలాగే క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళని తీసుకుందాం, క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ వరకు సర్టిఫికేట్ మాత్రమే చూసుకున్నారు. అలాగే వాళ్ళకి క్రికెట్ బాగా వచ్చు కాబట్టి ఆ స్కిల్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ యొక్క ప్రతి ఒక్క నేమ్ని మనం తలుచుకుంటూ ఉన్నాం. ఆ చదువు విషయంలో తీసుకున్నాం అనుకో, ఓకే అందరూ బాగా చదువుతున్నారు, ఏ గ్రేడ్లు తెచ్చుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏమైనా కొంతమందికి స్కిల్ ఉండదు, ఓన్లీ చదువు మాత్రమే ఉంటుంది. దానివల్ల వాళ్ళకి కొంతమందికి ఇప్పుడు నవ్యడేస్ తీసుకుంటే ఏఐ అనేది వచ్చింది. ఏఐ రావాలంటే మనకి మార్క్స్ ఉంటే సరిపోదు, ఓన్లీ ఒక స్కిల్ అనేది ఏఐని మనం దానికి ఎలాగా ప్రాంప్ట్ ఇవ్వడం కానీ అదనేది ఒక స్కిల్, మార్క్స్ వల్ల మాత్రం అది రాదు. ఇలాగా నేను స్కిల్స్ని చాలా ఇంపార్టెంట్ చెప్తా, అలాగని మార్క్స్ని తక్కువ చేయను. మనం పాస్ అయితేనే మనకి రేపు జాబ్ రావాలన్నా కూడా ఎక్కడైనా మనం మన సర్టిఫికేట్ని యూజ్ చేసుకోవాలన్నా పాస్ పర్సంటేజ్ కావాలి, అలాగే స్కిల్ కూడా చాలా ముఖ్యం.
1: మరి మేఘన గారు, తిరుపతి అమ్మగారు అన్నారు కదా స్కిల్స్ ఇంపార్టెంటే మార్క్స్ కూడా ఇంపార్టెంటే అని, మరి మీరు దేన్ని నమ్ముతారు, స్కిల్సా లేకపోతే మార్క్సా?
2: ఫస్ట్లీ నేను చాలా పక్కా బ్యాక్ బెంచర్ని అండి, సో నేను ఆబ్వియస్లీ స్కిల్స్ అనే చెప్తాను బికాస్ నాకు మార్క్స్ ఎప్పుడు చాలా దూరంగా ఉంటాయి. సో కమింగ్ టు మీ, నేను ఎప్పుడు స్కిల్స్ మీదే నా కాన్సన్ట్రేషన్ పెట్టాను. సో మార్క్స్ కూడా ఉండాలి, అండ్ అంటే మార్క్స్ ఉండాలి కానీ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. బికాస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఏదైనా ఆఫీసెస్ కానీ ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ వెళ్తుంటే వాళ్ళు మన కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతారు కానీ మన పర్సంటేజ్ అడగరు. సో మనం ఎంత చదివినా కూడా కామన్ సెన్స్ లేకపోతే మనం బతకలేము మన సొసైటీలో. సో ఐ మోస్ట్లీ ఫీల్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ మార్క్స్.
1: భువన గారు, ఇప్పటిదాకా తిరుపతి అమ్మగారు ఇంకా మేఘన ఇద్దరు స్కిల్స్ ఇంపార్టెంట్ ఇంకా మార్క్స్ కూడా ఇంపార్టెంట్ అని అన్నారు, కానీ మేఘన గారు అయితే స్కిల్స్ ఇంపార్టెంట్ అని అన్నారు, మరి మీ విషయంలో స్కిల్సా లేకపోతే మార్క్సా?
3: రెండో ఇంపార్టెంటే కానీ స్కిల్స్ కన్నా మార్క్స్ ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్ జాబ్ అనేది కానీ వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది కానీ ఉంటుందని మనకి ఒక క్లారిటీ ఉండదు. కానీ మనం ఒకవేళ మార్క్స్ అనేది తెచ్చుకుంటే దానివల్ల కొంచెమైనా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. ఓన్లీ స్కిల్స్ పెట్టుకుంటే మనకి మార్క్స్ లేనప్పుడు ఓన్లీ స్కిల్స్తో మనకి ఏ యూజ్ రాదు. అంటే స్కిల్స్ ఉన్నా కానీ రేపు ఫ్యూచర్లో ఆ స్కిల్స్ మీదే మొత్తం ఫ్యూచర్ అనేది బేస్ అవ్వదు అందరికీ. కొంతమంది సక్సెస్ అవుతారు స్కిల్స్తో బట్ కొంతమంది అవ్వరు కదా. సో నా ఒపీనియన్లో మార్క్స్ ఉంటే వాళ్ళకి ఒక గుడ్ ఫ్యూచర్ ఉంటుంది అని నా ఫీలింగ్.
1: తిరుపతి అమ్మగారు, మీరు ఇందాక అన్నారు కదా మార్క్స్ లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మనకి స్కిల్స్ ఉంటే మనం చాలా వరకు సక్సెస్ అవ్వచ్చు అని, కానీ భువన గారు అన్న దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా, మార్క్స్ లేకపోతే మనల్ని ఎవరు కన్సిడర్ చేయరు కదా, మరి దానిపై మీ ఆన్సర్ ఏంటి?
0: ఓకే అండి, మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి బల్బును కనిపెట్టిన అతను ఉన్నాడు కదా, ఆయన ఉన్నారు కదా, అతను స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు వాళ్ళ టీచరు ఆయనకి పాఠాలు చెప్పలేక ఒక పేపర్లో రాసిచ్చారు, ఏమని మీ అబ్బాయికి మేము పాఠాలు చెప్పలేమని అది వాళ్ళ మదర్కి చూపించమని ఏమని అడిగితే అతను వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఏమని చెప్పారు, అతనే డిసప్పాయింట్ చేయకుండా నీకు వాళ్ళు పాఠాలు చెప్పేంత స్టేజ్లో లేరంట, నీకు అన్నీ వచ్చేసాయని చెప్పారు. కానీ అతను అంతటితోనే డ్రాప్ అవ్వకుండా బల్బుని 1000 సార్లు అట్లాగా ఫెయిల్ అయ్యారు, కానీ లాస్ట్ 1001 సార్లు మాత్రం సక్సెస్ అయ్యారు. అంటే తనకున్న స్కిల్ అది అక్కడ, కానీ స్కిల్తో ఉంటే ఎవరైనా ఎక్కడైనా సక్సెస్ అయితే ఖచ్చితంగా అవ్వగలరని నేను చెప్తా.
1: మేఘన గారు, మీరు ఇందాక అన్నారు కదా నేను ఒక బ్యాక్ బెంచర్ని, నాకు నేను మార్క్స్కి చాలా దూరంగా ఉంటాను అని, కానీ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ చూసేది మీ మార్క్షీట్, దానిలో ఉంటే మీ పర్సంటేజ్, మరి అది ఇంపార్టెంట్ కాదు అని ఎలా అనగలుగుతారు?
2: పర్సంటేజ్ యాక్చువల్లీ ఇంపార్టెంటే, బేసిక్ పర్సంటేజ్ ఉంటే బాగుంటుంది. లైక్ మార్క్స్ వస్తున్నాయి సరే, మార్క్స్ ఇంపార్టెంట్ అంటున్నారు సరే, మరి అప్పుడు అందరూ మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, మరి నాలెడ్జ్ అందరూ మార్క్స్ మార్క్స్ అని అంటున్నారు కానీ నాలెడ్జ్ తీసుకోవట్లేదు. సో వాట్ ఐ మెంట్ ఇస్ మార్క్స్ రావాలి కరెక్ట్, దాంతోపాటు నాలెడ్జ్ కూడా రావాలి. మార్క్స్ వస్తున్నాయి కానీ ఆ నాలెడ్జ్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో కూడా మనకు తెలిస్తేనే ఆ మార్క్స్కి వాల్యూ ఉంటుంది నా అభిప్రాయం.
1: భువన గారు, మేఘన గారి మాటలు విన్నారు కదా, మార్క్స్ ఉండాలి కానీ అది వితౌట్ నాలెడ్జ్ ఉంటే వేస్ట్ అని అంటున్నారు, మరి మీ అభిప్రాయం ఏంటి? అంటే మార్క్స్ ఓన్లీ నాలెడ్జ్ కోసమేనా, ఇంకా అది ఎక్కడ యూజ్ అవ్వదనా?
3: మార్క్స్ అనేది ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే మార్క్స్ వల్ల మీకు నాలెడ్జ్ కూడా వస్తుంది. మీరు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు దాంట్లో మీకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది, కాబట్టి నేను మార్క్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు అందులో కొంచెం మీకు నాలెడ్జ్ వస్తుంది, మీరు దాంట్లో నుంచి స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు, మీరు దాని ద్వారా కూడా షైన్ అవ్వచ్చు.
1: కానీ భువన గారు, మార్క్స్ రావడానికి సబ్జెక్ట్ చదవాల్సిన అవసరమే లేదు, బై హార్ట్ చేయొచ్చు అనే ఒక చిన్న ప్రాసెస్ కూడా ఉంది కదా, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి?
3: ఓకే, బై హార్ట్ చేయొచ్చు కానీ అది మీరు బై హార్ట్ చేస్తే మీరు ఎగ్జామ్ రాసినంత వరకే గుర్తుంటుంది, కానీ దాని నుంచి మీకు ఎలాంటి నాలెడ్జ్ అనేది రాదు కదా. అది మీరు ఒకవేళ ఇప్పుడు నేర్చుకున్నా మీకు రేపు పొద్దున ఫర్దర్గా ఎందులో

0: యూజ్ అవ్వదు. మీరు రేపొద్దున్న ఎలాంటి ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ కానీ ఎన్ని ఇంటర్వ్యూస్కి కానీ మీరు అటెండ్ అయినా సరే మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. అలాంటప్పుడు మీకు ఎన్ని మార్క్స్ ఉన్నా యూజ్ అవ్వదు. సో యూ నీడ్ స్కిల్స్ అండ్ మార్క్స్, రెండు మీకు ఇంపార్టెంటే.
1: కాన్వర్సేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది కదా. అయితే ఈ కాన్వర్సేషన్ ని కంటిన్యూ చేసే ముందు ఒక మంచి సాంగ్ విద్దాం. తిరుపతమ్మ గారు, మీ ఫేవరెట్ మూవీ నుండి ఒక ఫేవరెట్ సాంగ్ చెప్పండి.
2: నాకు నచ్చిన హీరో ఎన్టీఆర్, అందుకని అతని సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఎక్కడు పుట్టి ఎక్కడు పెరిగి అనే సాంగ్ తీసుకోవాలని అనుకుంటాను.
1: తిరుపతమ్మ గారి కోసం ఈ సాంగ్ విన్నాక కంటిన్యూ చేద్దాం.

0: సో ఇప్పటిదాకా మనం స్కిల్స్ ఇంపార్టెంటా లేకపోతే మార్క్స్ ఇంపార్టెంటా అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకున్నాం కదా. మరి మేఘనా, అసలు స్కిల్స్ అంటే ఏంటి?
1: సో నా గురించి చెప్తే నాకున్న స్కిల్స్ అంటే డ్యాన్స్ అండ్ ఐ కమ్యూనికేట్ వెరీ వెల్, సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ మా ఫాదర్ పుణ్యం అంటూ నాకు సిచ్యువేషన్ని ఎలా మేనేజ్ చేయాలి, సో మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా వచ్చాయి. సో నేను లాస్ట్ రెండు చెప్పిన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సొసైటీకి అని అనిపిస్తుంది. బికాజ్ ఈ మధ్య అందరూ బుక్ వామ్స్ అయిపోతున్నారు అండ్ బయట సొసైటీతో ఎలా బిహేవ్ చేయాలి అవి ఎవరికి ఈ మధ్య రావట్లేదు, దీస్ జెన్జీ టైప్ అందరికీ. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి, సిచ్యువేషనల్ మేనేజ్మెంట్ స్కిల్స్ మంచిగా ఉండాలి, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉంటే మనం బేసిక్ మన లివింగ్ స్టైల్ బాగుంటుంది అని నా అభిప్రాయం.
0: మరి తిరుపతి అమ్మ గారు, మీరేమనుకుంటున్నారు స్కిల్స్ అంటే?
2: స్కిల్స్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే కాదు, మన లైఫ్ స్టైల్లో మనం ఎలాగ సొసైటీలో బతకగలమో అది నా దృష్టిలో స్కిల్ అంటే. అంటే మనం ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఇంటర్వ్యూ, మన జాబ్ పర్పస్ కోసం మనం ఇంటర్వ్యూకి వెళ్తాం, అక్కడ ఓన్లీ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే చూస్తారు, మనం ఎలా ఐ కాంటాక్ట్ చేస్తున్నాము అలా కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే మన సొసైటీలో అంటే బయట అలా తిరుగుతున్నప్పుడు మనకి తెలియని వ్యక్తులతో కూడా మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అదొక స్కిల్, మన బిహేవియర్ అనేది ఎలా ఉండాలి. అలాగే ఒక రంగంలోకి మనం వెళ్ళామంటే దానికి తగిన స్కిల్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది దాని మీద ఉండాలి. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో స్కిల్ అని నేను అనుకుంటున్నాను. అంటే సమాజంలో మనం బతకాలి అంటే మనకి స్కిల్ అనేది చాలా అవసరం.
0: భువన గారు, తిరుపతమ్మ గారు, ఇంకా మేఘన గారు చెప్పారు కదా స్కిల్స్ అంటే మేనేజ్మెంట్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ఇంకా లైఫ్ స్కిల్స్ అని చెప్పి. మరి మీ విషయంలో స్కిల్స్ అంటే ఏంటి?
3: స్కిల్స్ అంటే ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. మీరు ఏ స్కిల్స్ నేర్చుకున్నా సరే, ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏ స్కిల్స్ అయినా సరే ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే కానీ మీకు ఎలాంటి స్కిల్స్ అనేవి ఉండవు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో పేరెంట్స్ ఎలా ఉన్నారంటే

0: చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి కేర్ చూపిస్తున్నామన్న దాంట్లో ఒక ఏజ్ వచ్చేదాకా వాళ్ళని తీసుకొని వాళ్ళనే వాళ్ళతో పాటు తిరుగుతూ అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నామన్న నేమ్తో వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్ అనేది లేకుండా పోతుంది. దానివల్ల వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎలాంటివి లేవు. సో పేరెంట్స్ అనేది కొంచెం బయట ఎలా మాట్లాడాలి, వాళ్ళని కొంచెం ఇండిపెండెంట్గా ఉండడం నేర్పిస్తే వాళ్ళకనేవి కొంచెం స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి.
1: మరి మీ పేరెంట్స్ మీకు అలాంటి ఫ్రీడమ్ని ఇచ్చారా, అంటే మీ స్కిల్స్ నేర్చుకోవడానికి మిమ్మల్ని చాలా సపోర్ట్ చేశారా?
0: మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేస్తారు, బట్ వాళ్ళు చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటారు. నేను చాలా ఇంట్రోవర్ట్ని, ఎవరితో మాట్లాడడం కొంచెం భయమేస్తుంది. నాకు సపోర్ట్ ఇచ్చారు కానీ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఎక్కువ మా పేరెంట్స్తోనే బయటకు వెళ్ళడం కానీ.

0: మాకు సపోర్ట్ ఇచ్చారు కానీ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఎక్కువ మా పేరెంట్స్తోనే బయటకు వెళ్ళడం కానీ ఏదైనా ఇండిపెండెంట్గా ఏది చేసేదాన్ని కాదు. సో ఈ మధ్య ఇలా ఇండిపెండెంట్గా జరగడం వల్ల, ఇండిపెండెంట్గా వెళ్ళడం వల్ల ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను. సో అందుకే కొంచెం టెన్షన్గా ఉంది అంతే.
1: సో నైస్ ఆఫ్ యూ. తిరుపతమ్మ గారు, ఇప్పుడు దాకా స్కిల్స్ ఉండాలి, మార్క్స్ ఉండాలి అన్నారు, అండ్ టైప్స్ ఆఫ్ స్కిల్స్, ఎలాంటి స్కిల్స్ మనం చూస్ చేసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలి అని బాగానే చెప్పారు. అసలు ఏది మెయిన్ అని మీరు నమ్ముతారు? ఎందుకంటే స్కిల్స్ ఉంటే, ఎందుకంటే మార్క్స్ ఉంటేనే ఈ రోజుల్లో కన్సిడర్ చేస్తున్నారు. పాత రోజుల్లో అయితే మార్క్స్కి అంత విలువ ఉండేది కాదు. మీరు అన్నట్టు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడంటే అది కేవలం ఆ రోజుల్లో మార్క్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి. మరి ఈ రోజుల్లో మార్క్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని మరి ఎలా చెప్తారు?
2: ఓకే, మనం ఇప్పుడు తీసుకుంటే చాలా కాలేజీలలో, ఇంటర్ కాలేజీలలో అలా తీసుకుంటే చాలా వరకు బై హెడ్ మాత్రమే చేయిస్తున్నారు. అంటే ఓన్లీ వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళకి మార్క్స్ రావాలి, అంటే ఎంత పాస్ పర్సంటేజ్ ఉన్నారు పిల్లలు అని. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందా రావట్లేదని చాలా ఎడ్యుకేషన్ కానీ స్కూల్స్లలో కానీ పట్టించుకోవట్లేదు. ఇది ఒకటి, మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి అని మనకి స్కూల్స్ అనేవి ప్రాక్టికల్స్ అలాగా పెడుతున్నారు, దానివల్ల మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. కానీ దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ అలాగా మనీతోనే తీసేసుకుంటున్నారు, అంటే మనీ ఇస్తే పాస్ చేయటం కానీ అలాగానే జరుగుతూ ఉంది. అంటే స్కిల్ ఇంపార్టెంట్. నేనేమన్నానంటే మార్క్స్ అనేది ఓన్లీ పాస్ వర్క్ ఉంటే చాలు. మార్క్స్ వల్ల ఇప్పుడు చాలామంది ఏంటంటే పేరెంట్స్ కొంతమంది బాగా అంటే తిట్టడం కానీ కొట్టడం కానీ అంటే పక్కని వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. అలాగా కంపారిజన్ అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే తన ఇంట్రెస్ట్ అనేది తెలుసుకోకుండా పేరెంట్స్ వాళ్ళకి నచ్చింది చేయమని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మనం ఈ రోజుల్లో మార్క్స్ రిజల్ట్ తెలిస్తే చాలు, చాలా మనం న్యూస్లలో చూడొచ్చు చాలామంది చనిపోతున్నట్టు వింటూ ఉన్నాము. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ పాస్ అయితే చాలు, ఎందుకంటే అది కూడా సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి పాస్ అయినట్టు మనం రేపు జాబ్కి వెళ్తే స్కిల్ కూడా అవసరమని, స్కిల్ చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను.
1: మేఘన గారు, తిరుపతమ్మ గారు చెప్పారు కదా ఇట్లాగా స్కిల్స్ ఇంపార్టెంట్, మార్క్స్ కూడా ఇంపార్టెంటే, కానీ ఈ రోజుల్లో కంపారిజన్ అనేది ఎక్కువైపోయింది అని. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
3: యాక్చువల్లీ టాపిక్ మీద ఐ వాస్ ట్రామటైజ్ అని చెప్పొచ్చు, బికాస్ నేను చెప్పాను కదా మా బ్యాక్ బెంచర్ అని. సో ఐ వాస్ నేను ఎప్పుడు నన్ను టీచర్స్ ఎప్పుడు పాయింట్అవుట్ చేసేవాళ్ళు, నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, అండ్ చాలా హర్టింగ్గా ఉండేది అది. కానీ ఈ విషయంలో నన్ను మా పేరెంట్స్ ఎప్పుడు అలా కంపేర్ చేయలేదు ఎవరిని ఎప్పుడు అనేవాళ్ళు. వాళ్ళు కంపేర్ చేసినా కూడా బీ యువర్ సెల్ఫ్, క్విట్ అవ్వ మాకు, ట్రై చేయి అనేవాళ్ళు. సో కంపారిజన్ ఈజ్ రియలీ హర్ట్ఫుల్, ప్లీజ్ డోంట్ డూ దాట్. సో యా, యాజ్ తృప్తమ్మ సెడ్, కంపేర్ చేయడం నిజంగా ఇట్స్ రియలీ హర్ట్ఫుల్. అలా కంపేర్ చేయడం వల్ల తెలియకుండానే ఒక స్టూడెంట్ అనేవాడు కార్నర్గా ఫీల్ అవుతారు, లోగా ఫీల్ అవుతారు. సో కంపారిజన్ ఉండకపోవడం అనే మంచిది. వీ నీడ్ టు బీ మోర్ ఆప్టమిస్టిక్ బికాస్ జనరేషన్స్ మారుతున్నాయి. ఇంకా ఆ పాత రోజులలానే చదివితేనే గొప్ప అలా కాకుండా స్కిల్స్తో కూడా మనం ముందుకి ఉండొచ్చు, ఫ్యూచర్ లీడ్ చేయొచ్చు, లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్ని పెంచాలని నేను కోరుకుంటున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో మనకి మార్క్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం రెండింటిని బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకుంటేనే లైఫ్లో ఒక స్టెప్ అనేది మనం పైకి రాగలుగుతాం. మరి భువన గారు, ఇప్పుడు మీ ఫేవరెట్ మూవీ ఇంకా మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్తారా?
0: ఓకే, నా ఫేవరెట్ హీరో ప్రభాస్. సో మిర్చి మూవీలో నుంచి మిర్చి సాంగ్ వేస్తారా?
1: తప్పకుండా భువన గారి కోసం మిర్చి మూవీలో నుంచి మిర్చి సాంగ్ మీకోసం.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. యువతకు విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. పేదలు విద్య ద్వారా సాధికారత సాధించాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయకర్తలు, ప్రధానోపాధ్యాయులు, సహాయ సంచాలకులకు విజయవాడ విఆర్ సిద్దార్థ కాలేజీలో ఈరోజు నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు సంక్షేమ హాస్టల్స్లో విద్యా బోధనా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ముస్తాబు కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారి మానసిక స్థితిని గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలని మంత్రి సూచిస్తూ,
1: మా పిల్లలు చదువు కావాలి, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయితే తండ్రి లేదు, తల్లి లేదు, ఏదో పరిస్థితుల్లో మేము కూడా హాస్టల్లో మాకు ఇవ్వాలని చెప్పేసి సీట్స్ అడుగుతుంటే సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు కానీ మిగిలినటువంటి బీసీ అండ్ ఈబీసీ గురించి కూడా ప్రెజర్స్ ఉన్నాయి అంటే మనం మన ఇన్స్టిట్యూట్స్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. మీ ఎంఎల్ఏస్ ఎఫర్ట్స్ తీసుకొచ్చి ఇన్ని మరింత ఉన్నత స్థితి తీసుకురావాలనేది మా ఆలోచన, మా ఆశయం. ఏం కావాలో చేద్దాం. మనకి మంచి విద్య ఉండాలి, విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, వాళ్ళు ఒక స్థిరపడాలి, ఉన్నత స్థితిలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పుష్కర కాలంగా నరేంద్ర మోదీ అద్భుతమైన పాలన చేస్తున్నారని చెప్పారు. ఈ 12 ఏళ్లలో ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా అనేక రంగాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏ పాలనా కాలంలో ఎటువంటి అసమానతలు లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను అందించారని మాధవ్ తెలియజేస్తూ,
2: పేదల యొక్క సంక్షేమమే పరమావధిగా చేసిన అన్ని రకాల ఆలోచనలు ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి లేకపోతే ఒక వర్గానికి చేశాడనే ఆలోచన కాకుండా దేశ వ్యాప్తంగా అందరికి అన్ని సమయంలో సాచ్యురేషన్ మోడల్ చిట్ట చివరి వ్యక్తికి ఆ ఫలితం అందే విధంగా ఏ పథకాన్ని ఆలోచన చేసినా అందరికీ ఒకేసారి ఒకేలాగా అందాలనే ఆలోచన చేయటంలో దేశంలో ఏ నాయకుడు పుట్టలేదు, ఏ నాయకుడు కూడా గతంలో చేయలేదు, రాబో కాలంలో చేయాలన్నా కూడా అటువంటి ఒక

0: అద్భుతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అన్నమయ్య, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాలలో ఈరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో భారత నౌకాదళం, జిల్లా యంత్రాంగం, ఆయుష్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి జలాశయం గట్టు సమీపంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో అవసరమని, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్లో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గత ఏడాది చేపట్టిన డిఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ రిక్రూట్మెంట్లోనైనా క్రీడాకారులకు 2% రిజర్వేషన్తో పాటు మిగతా అభ్యర్థుల వరే వారు కూడా పరీక్ష రాసి అర్హత సాధించాలన్న నిబంధన ఉండేదని చెప్పారు. కానీ ప్రస్తుత అధికార ప్రభుత్వం ఆ నిబంధనను మార్చి స్పోర్ట్స్ కోటాను 2-3% పెంచడంతో పాటు అసలు పరీక్ష రాయాల్సిన అవసరం లేదంటూ కొత్త జీవో తీసుకువచ్చి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఈ విధానంతో నష్టపోయిన డిఎస్సీ అభ్యర్థులకు సంఘీభావంగా తమ పార్టీ రేపు నిరసనలు చేపడుతుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ 2 ఏళ్ల వైఫల్యాలపై కూడా నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం డిఎస్సీ పరీక్షను ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, 2025 డిఎస్సీపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 2024 డిఎస్సీ నోటిఫికేషన్ను కొన్ని న్యాయపరమైన కారణాల వల్ల నిర్వహించలేకపోయామని తెలిపారు. అలాగే 2025 డిఎస్సీ ప్రశ్నపత్రాల తయారీలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్ని నిబంధనలకు అనుగుణంగానే వెరిఫికేషన్ చేశామని తెలిపారు. నకిలీ సర్టిఫికేట్స్ ఇచ్చారన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. యువతకు ప్రపంచస్థాయి విమానయాన శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పైలట్ ట్రైనింగ్ సెంటర్కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ విమానయాన రంగం అభివృద్దిలో ఇది ఒక కీలక ముందడుగని, రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా ఈ శిక్షణా కేంద్రం నిలవబోతుందని పేర్కొన్నారు. సుమారు 6 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తొలి దశలో సుమారు 30 మంది శిక్షణార్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. 2014 దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166 పెంచిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమానయాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పురంధేశ్వరి వివరిస్తూ,
2: విమానయానం అనేది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ టియర్ 2 టియర్ 3 పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ఎయిర్లైన్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పైలట్ల సంఖ్య కూడా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దాని దృష్ట్యా జార్విస్ వాళ్ళు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి అనువుగా ఉంటుంది అనేటువంటి భావన, క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి
1: ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానం అమలుకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద 529 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి జాతీయ ఆరోగ్య మిషన్ కింద 6 కేటగిరీల్లో కలిపి 267 మెడికల్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి పోస్టింగ్ ఉత్తర్వులను రేపు పంపనున్నామని తెలిపారు. ముగిసిన వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను అనుసరించి పోస్టింగ్ ఉత్తర్వులు అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా వెళ్తాయని తెలిపారు. వీరందరూ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లోని ఎన్సీడీ క్లినిక్లు, నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా

0: లో చేరనున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వితో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల అధికారులతో ఈరోజు సమావేశమైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల విద్య ద్వారా సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఈరోజు పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. ఓమాన్ దేశస్య ట్యాంకర్ ఆక్రమణస్య విషయే భారతేన ప్రబలం విరోధం ప్రకటితం. ఎంటీ జలవీర నౌకాయాః సర్వే కర్మచారిణః సురక్షితాః ఇతి సూచనాస్తి. నీతి ఆయోగస్య సభాయాం ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా వికసిత భారతస్య కృతే కౌశలస్య వృత్త్యవసరస్య చ మహత్వం ప్రతిపాదితం. ఆంధ్రప్రదేశస్య మద్య పరివహన భ్రష్టాచార ప్రకరణస్య హైదరాబాదే ఈడీ ఇత్యనేన సహసా అన్వేషణం కృతం. భారతేన మాల్దీవ్స్ దేశం ప్రతి ఖసరా రోగస్య సూచ్యౌషధీనాం చికిత్సా సహాయం ప్రేషితం. అపి చ అద్య రాత్రౌ బృహత్తమః ఫీఫా విశ్వ చషక క్రీడా ఆరభ్యతే యత్ర మెక్సికో దళం దక్షిణాఫ్రికా దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ఓమాన్ దేశస్య తటే ఏకస్యః నౌకాయాః ఉపరి సద్యః ఏవ కృతస్య ఆక్రమణస్య భారతేన నిందితం యస్మిన్ త్రయః భారతీయ నాగరికాః మృతాః. నవదిల్ల్యాం అంతర్మంత్రిమండలీయ వార్తాహార సమ్మేళనం అభిసంబోధయన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జాయసవాలః అవదత్ యత్ సర్వకారేణ అమెరికాదేశస్య చార్జ్ డి అఫేర్స్ ఇత్యేతాన్ ఆహూయ ప్రబలం విరోధం ప్రకటితమస్తీతి. సహ అస్మిన్ ప్రదేశే నౌకాయానస్య ఉపరి నిరంతరం ఆక్రమణాని అతీవ చింతాస్పదం వర్ణితాని తథా చ శాంతిం స్థిరతాం చ పునః స్థాపయితుం సంవాదస్య కూటనీతేః చ ఆహ్వానమపి అకరోత్.
2: हम अपनी नाविकों के कल्याण और सुरक्षा को बहुत महत्व देते हैं. हमने कल ओमान तट पर हुए जहाज पर हमले की कड़ी निंदा की, जिसमें दुर्भाग्यवश हमने 3 भारतीय नागरिकों को खो दिया. हमने इस घटना के विरोध में भारत अमेरिकी मिशन उप प्रमुख को तलब किया था. क्षेत्र में जहाजों पर लगातार हो रहे हमले बेहद चिंताजनक हैं. ये हमले तुरंत बंद होने चाहिए. हम संवाद और कूटनीति का भी आह्वान करते हैं ताकि क्षेत्र में जल्द से जल्द शांति और स्थिरता बहाल हो सके.
1: గల్ఫ్ క్షేత్రస్య అపర సచివ అసీమ్ ఆర్ మహజన అవదత్ యత్ సర్వకార పశ్చిమ ఏషియా క్షేత్రస్య స్థితిం నికటతయా నిరీక్షమాణ అస్తి. భారతీయ అభియానేన చ అహోరాత్రం సహాయతా సేవా అపి ఆరబ్ధవంతః. సహ అవదత్ యత్ అస్మిన్ మాసే 8 దినాంకే ఓమాన్ దేశస్య సమీపే లక్షితాః ఎంటీ మారివెక్స్ నౌకాయాః సర్వే 24 భారతీయాః కర్మచారిణః సురక్షితతయా రక్షితాః సంతి. తే శీఘ్రమేవ స్వదేశం ప్రత్యాగమిష్యంతి ఇత్యపేక్షయా అస్తి. పత్తర నౌవహన జలమార్గమంత్రాలయస్య అపర సచివః ముఖేష్ మంగళః అవదత్ యత్ మృతకానాం నావికానాం పరివారాన్ సీమేన్ వెల్ఫేయర్ ఫండ్ సొసైటీ ఇత్యస్య మాధ్యమేన ప్రత్యేకస్మై 10 లక్ష రూప్యకాణాం అనుగ్రహరాశిః ప్రదీయతే. సహ అగ్రె సూచితవాన్ యత్ అద్య ఓమాన్ దేశస్య శినాసపత్తనస్య సమీపే సముద్రీయ సురక్షా ఘటనాయాం సంలగ్నాః గినీ బిసౌ ఇత్యస్య ధ్వజేన యుక్తః ఎంటీ జలవీర ఇత్యస్మిన్ స్థితాః సర్వేపి 20 భారతీయ కర్మచారిణః సురక్షితాః సంతి. నిర్వాసన ప్రయాసాః చ ప్రచలంతి. అత్రాంతరే దేశే ఉర్వరకస్య ఇంధనస్య చ ఆపూర్తిః స్థిరాస్తి ఇతి ప్రశాసనేన ఆశ్వాసితం. ఉర్వరక విభాగస్య అపర సచివా అపర్ణా ఎస్ శర్మా ఇత్యేష అవోచత్ యత్ పర్యాప్తాని భండారాణి ఉపలభ్యంతే. अनेक देशैः आयातः च सुनिश्चितः अस्ति। पेट्रोलियम प्राकृतिक ईंधन मंत्री

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఏపూట రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు ముందుగా. ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 రంగస్థలి కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ ఏకపాత్ర అభినయం, అభినయకర్త శ్రీ కాలంగి శ్రీనివాసులు హార్మోనియం సహకారం అందిస్తారు శ్రీ బి పెద్దంకయ్య. అనంతరం సుయేధన ఏకపాత్ర అభినయం, అభినయకర్త శ్రీ చిత్తా రంగనాయకులు హార్మోనియం సహకారం అందిస్తారు శ్రీ బి పెద్దంకయ్య. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మిద్దె తోటల పెంపకం, ఇంటి నుంచే ఆరోగ్యం ఈ అంశం గురించి ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం ఐసీడిఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయం. ఇక 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో గుప్తుల రాజవంశం గురించి వివరాలు. అనంతరం 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం పఠనం శ్రీ వేములకొండ శ్రీనివాసులు శ్రీమతి కె శ్రీలత. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం విషయవాడి నుంచి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గప్చుప్ హాస్యనాటిక వింటారు. 10:00 మధుర గీతాలు. 11:00 హిందీలోను. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రేపటి ప్రసారాలు విందాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజన్ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గమ్మ వారి సుప్రభాతం. అనంతరం నాతీయ కాలం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో గురు శిష్యుల అనుబంధం శ్రీమతి ఎస్కే ఖుర్షిద్ బేగం గారి వ్యాఖ్యానం. 6:35 చేను ముచ్చట్ల కార్యక్రమంలో మునగ సాగు వివరాలు. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విషయవాడ నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం బృందంగానే వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. ఉదయ కిన్నెల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశేషాలు. అనంతరం మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక పఠనం శ్రీమతి కె శైలజ. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో టి గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా వివరాలు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 వార్తావాహిక విజయవాడ కేంద్రం నుంచి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం.

గంటల 30 నిమిషాలకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో విద్యార్థుల కోసం వివిధ రకాల లంచ్ బాక్సులు, అనంతరం దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ రూపకం వింటారు రచన శ్రీమతి ఎర్రమల్లి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. ఇక 10 గంటలకు, 12 గంటల 40 నిమిషాలకు, 1 గంట 30 నిమిషాలకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు, 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 1 గంట 20 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. ఇవి రేపు ఉదయం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ ఏకపాత్ర అభినయం, అభినయకర్త శ్రీ కాలంగి శ్రీనివాసులు, హార్మోనియం సహకారం అందిస్తారు శ్రీ బి పెద్దంకయ్య.
1: అమ్మా భవాని, ఆశ్రితజన కల్పవల్లి అనుగ్రహింపుము తల్లి, అనుకూలమైన గుళ్ళు గోపురములన్నిటినీ మసీదులను చేసుకొని హైందవ ధర్మమును నేలపాలు చేసిన ఏ మొగలాయ రాజ్య పాలకులను తుదముట్టించ శక్తిని ప్రసాదించి నన్ను దీవించమ్మా. ఆ సేతు హిమాచల పర్వతం, అఖండ భారతావనిలో తామే సార్వభౌమ స్థానము వహించవలెనని తలంచే ఎట్టి అమానుష్య కృత్యములకైనను వెనుదీయని ఆ తురస్కుల దురాఘాతంబులను ఏ సౌరాష్ట్ర వీర కిశోరంబైన శివాజీ సహించడు, క్షమించడు. నాడు ఆ మాల్వ ప్రజల కష్టాలు కన్నులు కాంచినంతనే నా హృదయము ద్రవించి చెలించి ప్రవహించే గంగోతుంగ గంభీర ఘోష బీభత్సముగా తయారైనది. ఆ పరదేశ నిర్బంధ దాస్య శృంఖలాలను విచ్ఛేదనము గావించ కార్యోన్ముఖుడనై శిక్షణలిచ్చుకొని జైత్రయాత్ర సాగించి తోరణ కోటను కైవసము చేసుకుని నాడే ఇష్టంబు లేకుండా ఏదియో కించిత్ మర్యాదకై ఆ బీజాపూర్ సుల్తానుకు సామంతులని కప్పము చెల్లించునని వర్తమానము పంపితిని గదా. దుర్గ సంరక్షణకై సైన్యములను సేకరించుట క్రూరమా నేరమా వారికి భారమా? ఆ కారణంగా మహానేరంగా చిత్రించి విశ్వాసపాత్రుడైన తన ఆస్థానంబునందే ఉన్న నా తండ్రి షహాజీని ఆ బీజాపూర్ చక్రవర్తి కారాగారమున బంధించి అది ఏదియో ఘనకార్యంబుని నాకు తెలియజేయనా? అంత మాత్రమున భయంకంపితుడనై ముకులిత అస్తుండనై క్షమాభిక్ష పెట్టమని ఆ ముష్కర తురస్క రాజేంద్రునికి పాదకాంతుడనై హుజార్ సలాములు చేయుదునని పగటి కలలు కనియున్నాడు కాబోలు. అంతలోనే మరలా కన్నులు తెరిచి ఓడలు తెలిసి నా తండ్రిని బంధ విముక్తిని గావించి రోహిడ

కంగారి కారువాడి అనేక రాజ్యములు సమర్పించి 10,000 పైబడిన నింబులు వార్షికముగా నిచ్చేదనని సంధి ననరించుకొని లేకున్నా ఆ బీజాపూర్ సుల్తాను ఈపాటికి లోకమునందే లేకపోయిండేడివాడు. ఎవరది ఎవరది? మాతృశ్రీ జిజియాబాయి మాతాజీకి నమస్కారములు. ఏమిటమ్మా? ఏమిటి? నేను చేసిన నమస్కారములు కాదనుచుంటివా? ఏ కన్న కఠోర నిష్ఠోరోక్తులు! నా తల్లి, నా తల్లి జిజియాబాయి నోటి నుండి వినుచుంటినా? లేక నాకేమైనా మతి భ్రమించెనా? నిరంతరము మాతృసేవ దురంధరుండనై ఈ శివాజీ దేహమున హైందవ రక్ష రక్ష స్వాతంత్రోద్య వేడి రక్త ప్రసారంబు మందగించెనని ఈ నిందాశ్రమును ఎట్లు హృదయమును చిత్రహింస చేయుట కంటే ఒక్కసారిగా ఆ భవానీ ఖడ్గముతో ఈ తలను నరికి ఈ దేవి పాదపద్మముల సన్నిధిలో నా శిరస్సును అర్పించినచో ఎంతో సంతోషముగా ఉంటుంది. అమ్మా, బాల్యమున లోక జ్ఞానము తెలియని తనములో ఎన్నో మహాపరాధములు చేసిన మన్నించి పెంచి పెద్దవానిగా చేసిన కరుణామాయురాలవే ఈనాడు ఈ యొక్క దోషమును కూడా క్షమించి కర్తవ్యమును ఉపదేశించరాదా? మొన్నటికి మొన్న మన సేనలు ముగలాయి సైనికుని సతీ సమేతముగా బంధించుకొని వచ్చి సభా మధ్య భాగమున నిలుపగా మనకి తండు పగవాడైన పగవాడు అగుగాక అంత మాత్రమున పరుల కంటపడని అంతఃపుర అంగులను ఇట్లు అవమానింపరాదని వచ్చిన వారికి అతిథి సత్కారములు చేసి పంపిన ఏ శివాజీని స్వధర్మ త్యాగి అని భావించితివా తల్లి? ఏమిటి, సింహగడ దుర్గం ఇప్పుడు ఎవరి ఆధీనములో ఉన్నదంటున్నారా? అవునమ్మా అవును, అది మొఘలాయిల ఆధీనములో. అంతమాత్రాన దేశ స్వాతంత్రాభిమాని అయిన ఏ శివాజీ రక్త ప్రసారము గడ్డకట్టకపోలేదమ్మా, గడ్డకట్టకపోలేదు. పరదాస్య పాశ్య విధారణ దీక్ష పరతంత్ర మూషికాభిలందు పగ సన్నగిల్లలేదమ్మా, సన్నగిల్లలేదు. అమ్మా, ఇదే ప్రమాణము గావించుచున్నాను. సింహగడము చేజిక్కించుకుని రాయగడమును పాదక్రాంతము గావించుకుని మన స్వతంత్ర పతాకమును అందు ఎగురవేసి నీ అభిమతమును నెరవేర్చేదను. సకల విద్యలను రహస్యముగా బోధించిన గురువులు మాతృశ్రీకి పితృ సమానులైన దాదాజీ నన్ను ఆశీర్వదించుటయు ఆ వీరపుత్ర, ఆ వీరపత్ని, ఆ వీరమాత పవిత్ర స్వాతంత్రోపదేశ సూత్రములు మనకు శిరోధార్యములు. సత్వరంభుగ సేనలు నడిపింపు, ఉదయ సింహుని సంహరింపు, విజయ భేరి మోగింపు. జై భవాని, జై జై భవాని, మాతాజీకి జై.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో ఎప్పుడు విందాం. సుయోధన ఏకపాత్రాభినయం, అభినయకర్త శ్రీ చిత్తారి రంగనాయకులు, హార్మోనియం సహకారం అందిస్తారు శ్రీ బి పెద్దంకయ్య.

ఆహా, ఏమి ఈ మై సభాభవన సౌందర్యము! నిరుపమానం, త్రిజగజ్జగీయమానం, దశ కిష్కు సహస్ర విస్తారాయ రమణీయం వై, ప్రభాకర ప్రభాని శుభ తేజో విరాజితం వై, సకల రత్నాకరైక ప్రశస్త రత్న కాంచనాయాంఛితం వై, అనల్ప శిల్ప కల్పనా కల్పితం వై, హరిహరులనే ఆక్షర్య చకితులను గావించుతున్నట్లున్నదే. అగణిత మణి మాణిక్య లిఖిత రంగవల్లి కాలాంకృతంబు, లంబమాన మణిగణ తోరణ రాజు విరాజితంబు, చిత్ర విచిత్ర చిత్ర సహస్ర ప్రశోభితంబు, కర్పూర కస్తూరిక కుంకు సంకుమద ప్రముఖ దివ్య పరిమళ ద్రవ్యమయంబు, సర్వగిర్వాణ ప్రశంసనార్భుత వస్తు సందోహ సంభరితంబు, సురేశ్వర ధనేశ్వర ప్రముఖ సకల దిక్పాలక సభాభవన సౌందర్యం బిందు సహస్రం శంభుండున, సంపూర్ణ చంద్ర చంద్రికా సన్ని భస్ఫటిక కుడ్యంబులు, కనక కవాట గెహళి విటంక వాతాయనంబులు, వినిర్మల స్ఫటికోపల సోపాన మార్గంబులు, సమస్త నిర్జర స్తవనీయ స్తంభ సహస్రం శంభులు వీక్షించుట ఆకాశహస్రాక్షర నేత్రములైనను చాలవు గదా. ఆహా ఆహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహహ
ఈ పరమానందానుసంధానమైన గానము నెందునా గానము ఏమి అమంద మందార మరంద పరిషంద మానానంద దిందిర బృంద ఝంకారమా ఇది. ఈ బొంబర సంభ్రమము మా శ్రవణములక పూర్వ పర్వము. ఈ బృంగములను ఆకర్షించిన ఈ ప్రశస్త ప్రసూనములు అత్యంత మనోహరములు. చిత్రము ఈ అది చిత్రము. మరి అట్లయినా ఈ పుష్పలిట ఝంకారము ఎక్కడ నుండి వచ్చిటున్నదో ఊహాతీతము ఊహాతీతము. ఈ చిత్రము వర్ణనాతీతము వర్ణనాతీతము కనుకనే యాబాల గోపాలమున మైసభో మైసభో అని కలువరించుచున్నది. ఏమి ఈ సుమన సుమన సౌరభ సందోహము? ఓహో ఈ చందనగంధి తనూలతిక విదజల్లు దివ్యగంధమా? ఈమె మన్మధుని శస్త్రమా లేక ముజ్జగములను జయించుటకు బ్రహ్మ సృజించుకున్న దివ్యాస్త్రమా? విద్యాధర ఫణాధర వీణాధరులు ఎవ్వరేని ఈ షోణాధరును పోలుదురా? వదనము సంపూర్ణ చంద్రకళా సదనము. గళము దివ్య శంఖ సౌందర్య మంగళము. కరములు త్రిజవ శోభాకరములు. నేత్రములు శతపత్ర జైత్రములు. అదరము సుధామధురము. జగనము దరాఘనము. మధ్యమము భావాభావ మధ్యమము. కేశపాశముల్ ఘనఘనా ఘనసంకాశము. ఉరులో రంభద్వయ తిరస్కాదులు. పదములో మృదు పల్లవాస్పదములు. ఈ చెలి చెలుంబింకే చెలువందైనను కననగున ఈ నెలత సర్వసమయ సౌఖ్య ప్రదాత కాకుండునా ఈ సఖితోడ సఖ్యములేని జీవితము నిస్సారంబు నిస్తేజంబు. మరుని కటారి అయిన ఈ మిటారిని చూచిననే పరాంగనాపరాన్ముకుండునగు రారాజునకే మదన వికారము కలిగినదే. ఇక చతుర ప్రసంగ తరంగముల తేలించినచో దరహాస పాశముల బంధించినచో మధుర గానమున లాలించినచో ప్రళయ కళా ప్రావీణ్యము ప్రదర్శించినచో ఆహా నాకన్నా అదృష్టవంతుడుండునా? ఈమె కరపల్లములనున్న ప్రసూన మాలిక ఎంత వింతగానున్నది. నానా వాసాన వాసమై విశేష విలాస నివాసమై ప్రకాశించుచున్నది. దీనిని ధరించు అని జన్మము ధన్యము. ఓ కలకంటి ఉత్కంఠతోనున్న ఈ నరకంఠీరోని ఉపకంఠమునకు వచ్చి కంఠసీమన సుమన సుమనోహారమును అలంకరించుము. మౌనము దాల్చితివా.

స్త్రీలకు సహజ భూషణమగుల జయ లేక మేమెవరము తెలుసుకుని వాళ్ళనన్న తలంప వినము. మేము విశ్వ విశ్వంబరాధీశ్వరులము, అగర్వ బాహుగర్వ నిర్వాహణులము, అవార్య శౌర్య ధైర్య ధుర్యులము, కురుక్షతీపతలము. నిఖిలలో ఒక లావణ్య సీమవైన భామవు నీవు, అభిమాన ధరుడనైన ధరాధవుడను నేను, నీకు తగిన వాడను నేను, నాకు నచ్చిన చిన్నదానవు నీవు. ఓ రమణీమణి, రమణీయ మణికంకణ కింకణి గణకోణములతో, మందాక్ష మందాక్షరములతో మా సన్నిధికి రమ్ము. ఆమ్లాన సుమాలమాల గళసీమలు అలంకరించి ఈ రాజును నీ రాజును చేసుకొని నీ రాజనమ సంగుము. ఇంకనూ సిగ్గుపడిచుంటివా? అటులైనా మేమే నీ సన్నిధికి వచ్చి పరిగ్రహించగలవారు. ఆశ్చర్యము ఆశ్చర్యము, ఇది కాంచనా పాంచాలికా బాలిక. రారాజునే ఆశ్చర్య హర్షాచితులు గావించిన ఈ కళాఖండము రమణీయము చిరస్మరణీయము. సంక్రందన సమస్తూయామాన సభాభవన నిర్మాణ ప్రవీణుండైన మయుడు కళామయుడు. అతని మహనీయ శిల్పమును వీక్షించిన అమరులు హేమయ్యను నచ్చర మచ్చర కట్టిని చుట కచ్చరూపడ పని లేదు. ఆహా, ఇట్టి సుందర మందిర సందర్శనము గత జన్మ కృత సుకృత ఫలము. ఈ సభా సంపాదనమున పాండవుల జన్మములు చరితార్థములైనవి. వీరి సిరి సంపదలు దిగుణీకృతములై శత్రువులకు ఈర్ష్యాహేతువులైనవి. ఏమి దారుణి దారుణ దురీనుండై గదా యుద్ధ ప్రవీణుండై చండ ప్రచండ ప్రతాప ప్రతిమాన పరాక్రమ ప్రపన్నుండైన ఈ సుయోధన సార్వభౌముని నోటనే అపశృతియా? పాండవాదములకు ఇంతటి యశేష ఖ్యాతియా? ఇంత ధరకు అనేక చక్రపురాణ తిరుపమెత్తి జీవించిన పాండవర్భకులు ఈనాడు దక్షిణ లక్ష్మీ సంశవులై యక్షాధ్యక్షునే ఎదిక్షేపించుటయా? రాజసూయము సల్పి సువర్ణ శకలములను వివిధ విశుద్ధ రత్నజాలములను ప్రజలకు బహుకరించుటయా? శత సహస్ర భూసర గ్రామణులు భోజన తృష్టులైన నొక్క పరిమ్రోగు శంఖ మొక్క క్షణమేని విరామ విరగక నయ్యోధ్వజర పర్యంతము గణగణ ధ్వనించుటయా? అయ్యో, పంచ పాండవులను పంచామర ధ్రుమములతోడను హరి పంచాయుధములతోడను ఆరు పంచాశములతోడను పోల్చుచున్నారే. ఆహుతులైన క్ష్మాపతులు దేవతావృక్షములైన మందార చందన పారిజాత సంతాన కల్పముల వలె కోరికలు తీర్చులనియు, విష్ణాయుధములైన పాంచజన్య సుదర్శన నందక శార్గ కౌమోదకుల వలె నజయులనియు, ఈశ్వర ముఖములైన ఈశాన ఘోర సద్యోజాత వామదేవ తత్పురుషుల వలె పరమ పవిత్రులనియు మా సమ్ముఖమున ప్రజా ప్రశంసనమా? కర్ణ కఠోరము కర్ణ కఠోరము. అన్నిటినీ మించి ఈ సభ అగణిత మణిమయ మయసభ. మాకొక వైపు నేత్రోత్సాహము గావించుచున్నను, మరొక వైపు ఈర్ష్యను రేకెత్తించి రొంపపు కోతను పెట్టుచున్నది కదా. మా జనకుడు ద్రుపదుని వద్దనున్న పాండవులను చేరదీసి రాజ్యభాగ వసంగనేలా, విశ్వకర్మ వీరికి ఇంద్రప్రశస్తము నతలోక సుందరముగా నిర్మించనేలా, ఆ మయుడు వృషపరువునికి నిచ్చిన సభ ఆ దర్భుజులకేలా నర్పించవలే, హితేశులెల్లా రాజసూయము సల్పుడని బోధింపనేలా. కటకట, విధి నాకెంతయో ప్రతికూలమైనది. దాయాదుల ప్రాభములను తలచి ఓర్వలేను, ఈ సభా విభవమును నా కనులతో చూచి నిలవలేను. కనుక ఇందుండి బయల్పౌట శ్రేయస్కరము. అదిగో వివృతాద్వార దేశము, కోమల కుసుమ సువాసన మిళిత మలయా నిలయమా? ఆయనను వడగాట్పు చాట్పును నా శరీరమున మంటలు రేకెత్తుచున్నది. ఇందుండి నిష్క్రమించదనుగాక. ఏమి ఇయ్యది సమృతంబా, ఇయ్యది సమృతంబా. ఊరులెవ్వరునూ మా భంగపాటును తిలకించలేరు కదా. ఆ మయుని చాతుర్యమేమో గాని మార్గం అగోచరముగానున్నది. అట్లయినా ఈర్షణల దగ్గ దేహుండని జీవితాంతము నిచ్చోటనే పడి ఉండవలసిందేనా? దాయాదుల భాగ్యలక్ష్మిని వీక్షించవలసిందేనా? ఈ అల్ప సమయమే అనల్ప కల్పముగా తోచుచున్నదే. ఇందుండి ఎట్లు భరించుట, ఎట్లు భరించుట. కనుక మరి ఒక మార్గం ఉన్నదేమో వెతికెదనుగాక. ఓహో, అది అసమాన రసాలమా? కోకిల కుల కోలాహలాల వాలమా? తిలకించు కుతూహలము జనించుచున్నది. ఏమి భవన మధ్యమున కాసారమా? ఈ జలాశయంబు మదమరాళమయంబు అరవింద సౌగంధిక బంధురంబు శైవలోత్కర రంజితంబు మీన కూర్మ సముదాయ సుందరము ఈ సరోవరమును దాటవలను కదా. పరిధానోత్కర్షం.

పూసేయుట సముచితము. అద్భుతము, అద్భుతము. ఇది నీలశ్వరస్థికి తమణి స్థలంబు. ఈ మీన మరాళ వారి జకూర్మంబులు శిలాకాంచన నిర్మితంబులు. బళ బళ బ్రహ్మను మించిన సృష్టి నైపుణ్యమును ప్రదర్శించినాడు ఈ మయ బ్రహ్మ. అహో, ఈ లేమావి వృక్షము నవఫల్లములతో సుధారస భరిత ఫలములతో నయనానందకరముగానున్నది. ఈయది హేమంతమైనను ఈ ప్రాంతమున వసంతము వెల్లివిరియుచున్నది. ఇది ప్రశాంత వసంత మధుర సమయము, ప్రవిమల ప్రసూన ఫల మధుర సమయం.

జనామాన్యము కాకుండా ఈ తరువు మానవులనే కాక పల్లవకాదులైన పికనికలను సైతము భ్రమింపజేయునా? తలక్రిందులుగా తపమాచరించినను మాకిట్టి సభ లభించునా? అజ్ఞాతుల ఆధిక్యత క్షీణించునా? అసంభవము. పాండవ ప్రభావ వైభవములను వీక్షించు దుర్గతి పట్టినది. ఇంతకన్నా మా జనకుని వలె అంధుడనై జన్మించినను బాగుండెడిది. సత్రువ వెడలిపోయేదను గాక. ఓహో, మరి ఒక జలాశయం బా? కాదు, భ్రమ, చిత్త విభ్రమ. ఇదియును అట్టి మణి స్థలంబే. ఈయది స్ఫటిక దీప్తి జాల పరివృత్త సరోవరంబు ఈ సభా ప్రలభంబు మాకు హృదయశల్యంబు కదా. ఎవరు ఎవరు ఎవరు మమ్మ గాంచి పరిహసించున్నది? ఓసే ద్రౌపది, నీవా మమ్మ ఉపాసించున్నది? క్షత్రము వర్జించి, మీసము గొరిగించి, బ్రాహ్మణ వేషము ధరించి, జరాసంధుని నిర్జించిన భీమసేనుని ఎగతాళి చేయుము. తాను సంపాదించిన వనితను, సోదరులను కూడా నద్దాంగిని గావించిన అసమర్థ పార్థుని చూచి పకపక నవ్వుము. తమ్ములను తిరుపమెత్తించిన ఆ ధర్మరాజు, కాదు కాదు అధర్మరాజును చూచి 10 మందిలో పరిహసింపు. ఇంతటి గనులైన ఏ ఊరు పురుషులను వివాహమాడి క్షత్రియ వంశమునకు కళంకం ఆపాదించినందుకు నిన్ను నువ్వే అపహాస్య పాలు సల్పకమ్ము పొమ్ము. అంతేకాని సర్వసర్వం సహాబార దురందరుండై అరవీర షండకండను దండగదా దండదరుండై కురువంశ దుగ్ధోపాధ్యోద్భుత సుధాకరుండైన ఈ ధృతరాష్ట్ర సుధాకరుని బంగపాటునకు పరిహసింపనేలనే పంచభద్రుక రాజసూయ దూరంన కాహుతుడైన బంధువును వయోధికుడను వావి వరుసలు గణింపక హేళన సేతువ తులువ. ఏమి చూచుకునే నీకు అహంకారము? పంచభత్రుకనన్న మిడిసిపాట లేక సంపద్గరోమా బందకి? తోక త్రొక్కిన త్రాచు కాచి వేచి సమయము చూచి కాటువేయక మానదని ఎరుగవా? అవమాన దావారల వేదన దోదయ మాన మానసుడైన ఈ సుయోధనుడు ఆ ప్రతీకారము సాధింపక నిద్రించుడని తెలియవా? ఓసి గర్వాంధురాలో నవకంఠ మండలాది నాదుండనై రిపు కుంభి కుంభపేదనతే హర్యాధ్యక్షుండైన ఈ సుయోధన సార్వభౌమునికి అబలవు అబలవు. నీ ఒక లెక్కయో, మా ప్రతీకార దావగ్ని జ్వాల కీలలో భస్మము భస్మము గావించదా? అంతేకాదు, నీ అహంకార కారణమైన ఈ మైసమునటులైనను స్వాధీనమనర్చుకునేదను. నిన్ను కురువృద్ధులు గురువృద్ధులు ఉపవిష్ణులై ఉన్న కురుసభలో సభాసదులు నవ్వునటులా పరాభవించి నీ అహంకారమును నిశ్శేషము నిశ్శేషము గావించదా? లేనిచో నేను గాంధారాదేవి గారాల బిడ్డనే కాను, అభిమానధన సుయోధన ధరాది నాదుడనే కాను. చూసెదగాక చూసెదగాక.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: కార్యక్రమంలో ఒక జానపద గేయం విందాం.

ఇంతటితో ఈనాటి మా రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉరుములు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్దిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మిటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకేవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with world leaders present at the G summit on issues of importance to India as well as to the global south. This will be India's 13th participation at the G7 summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: జూన్ 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు అంతర్జాతీయ సంస్థలతో

0: ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్దరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్ డి అఫైర్స్ ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావితరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకుగాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుపానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశం

0: వాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిసాన్ వాణి.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్ వన్ వ్యవసాయదారుల కార్యక్రమంలో మిద్దె తోటల పెంపకం, ఇంటి ముందే ఆరోగ్య పంట ఈ అంశం గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారితో పరిచయం విందాం.
1: నమస్కారం. ఇవాళ కిసాన్ వాణి కార్యక్రమంలో మిద్దె తోటల పెంపకం, ఇది ఇంటి ముందే ఆరోగ్యాల పంట, ఈ అంశం గురించి తెలియజేయడానికి ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి డాక్టర్ కె లక్ష్మయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా వరకు అంటే మన మిద్దెల మీదనే తోటలు పెంచడం జరుగుతుంది. అంటే ఈ రోజుల్లో మనము మార్కెట్లోకి వెళ్తే రంగురంగుల కూరగాయలు కనిపిస్తాయి, కానీ వాటితో పాటే రసాయన మందులు, అవశేషాలు కూడా మన ఇంటికి మనకు వచ్చేస్తున్నాయి. మరి వీటన్నిటికీ చెక్ పెడుతూ అంటే ఆపుతూ మన కుటుంబానికి కావలసిన స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, విషరహితమైన కూరగాయలను మనమే పండించుకుంటే ఎలా ఉంటుంది? అంటే అదేనండి, మన ఇంటి డాబా పైన అంటే మిద్దె తోట, టెరెస్ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవటం. మరి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఈ విషయం మీద శ్రద్ధ చూపెడుతున్నారు. ఇలాంటి విషయాలు, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మిద్దె తోటల పెంపకంలో లాభాలేంటి, మరి తోట ప్రారంభించడానికి కావాల్సిన ప్రాథమిక ఏర్పాట్లేంటి, ఇత్యాది విషయాలు మరిన్ని తెలియజేయడానికి మరి డాక్టర్ కె లక్ష్మయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. ఒక్కొక్కటిగా మరి లక్ష్మయ్య గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఈ మిద్దె తోటతో లాభాలేంటి అనే విషయాలు ముందుగా తెలియజేయండి సార్.
2: ఓకే సార్. ఈ ముందుగా మాట్లాడుకుంటే లాభాల గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆరోగ్యమైన ఆహారం, ఎటువంటి రసాయనాలు లేకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, మన కూరగాయలు మనమే పండించుకోవచ్చు మన ఇంటి మీద. అలాగే కల్తీ లేని రుచికరమైన ఆహారం, అది ఎలా లభిస్తుంది? మనం కోసిన వెంటనే వండుకుంటాం కాబట్టి ఆ కూరగాయలతో చేసిన ఆహారం చాలా తాజాగా, రుచిగా ఉంటుంది. బయట మార్కెట్లో చూసుకుంటే ఎప్పుడు కోసినయో, ఎప్పుడు ఐస్లో పెట్టి తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్లో పెట్టి తర్వాత ఎప్పుడు నిన్న కోసిన ఈరోజు వండుకుంటాం. మన దగ్గర ఇలాంటి టెర్రస్ గార్డెన్ మిద్దె తోట మీద అయితే మనం వెంటనే కోసుకొని వెంటనే వండుకోవచ్చు. సో దాంట్లో మీకు తెలిసిపోద్ది తాజాదనం ఎంత ఉంటుందని. అలాగే ఇంటి ఉష్ణోగ్రత తగ్గుతుంది. మనం టెర్రస్ మీద ఇప్పుడు వేసవికాలం మీకే తెలుసు బయట ఎంత టెంపరేచర్ ఉంది ఎండల మీద. మనం టెర్రస్ మీద మనం ఏదైనా పంటలు పండించుకోవడానికి ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు ఉష్ణోగ్రత లోపల ఉండే గదుల్లో ఉష్ణోగ్రత చాలా తగ్గుతున్నట్టు మనకు చాలా ఆధారాలు కూడా ఉన్నాయి, మీరు డైరెక్ట్గా కూడా చూసుకోవచ్చు. అలాగే మంచి వ్యాయామం, మానసిక ఉల్లాసం, రోజు మనం ఉదయాన్నే లేచి నీళ్ళు పోయడం, వాటిని చూసుకోవడం, వాటిలో కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవడం వల్ల ఒక మానసిక వ్యాయామం, దాని తర్వాత శరీర వ్యాయామంతో తగ్గి అది చేసుకొని మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది.
1: ఓకే, ఇలాంటి లాభాలు మిద్దె తోట వల్ల కలుగుతాయి. ఓకే, అందుకోసమయ్యే మరి ఎక్కువ మంది దీని మీద ఇప్పుడు మొగ్గు చూపడం జరుగుతుంది. ఓకే సార్, బాగుంది. మరి తోట ప్రారంభించడానికి కావాల్సినటువంటి ప్రాథమిక ఏర్పాట్లు మనం ముందే అనుకున్నాం, ఎట్లా అట్లా చేయాలి అనే విషయాలు కూడా తెలియజేయండి.
2: చాలామందికి మేడపైన తోట పెడితే ఇల్లు లీక్ అవుతుందేమో, బరువు ఎక్కువ అవుతుందేమో అనే అనుమానం ఉంటుంది. కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి ప్రమాదం ఏదీ ఉండదు. ముందుగా వాటర్ ప్రూఫింగ్ అని ఒకటి ఉంటుంది.

0: మామూలుగానే చాలా అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తూ ఉంటాం, పైన వానాకాలం వచ్చిన కింద లీక్ అయ్యేటప్పుడు ఒక వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ ఉంటుంది, కెమికల్ కోటింగ్ దాన్ని వేసుకున్నట్లయితే, లేదంటే ప్లాస్టిక్ టార్పాలిన్ ఇది ఉంటుంది, పట్టు ఉంటుంది, దాన్ని కప్పుకున్నా కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకోవచ్చు, నీళ్లు కిందకి కారుతాయనే భయం అనేది ఉండదు. తర్వాత కుండీలు, గ్రో బ్యాగులు ఇవి మనం వాడుకున్నట్లయితే చాలా వరకు మేలు అవుతుంది. ఎందుకంటే బరువు తగ్గించడానికి కుండీలు, ప్లాస్టిక్ కుండీలు ఇవన్నీ తీసుకు, ఇవన్నీ మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. అలాగే కుండీ కింద నీళ్లు పోవడానికి కూడా ఒక చిన్న రంధ్రం పెట్టుకుంటే మనం ఎక్కువగా నీళ్లు పోసినప్పుడు కూడా అవి కొంచెం బయటకు వెళ్ళిపోయి మొక్కకి ఎటువంటి హాని లేకుండా చూసుకోవచ్చు. అలాగే వీటిని కొన్నిసార్లు మనం ఆ కుండీల్ని ఐరన్ స్టాండ్ల మీద పెట్టుకున్నా లేదంటే ఇటుకల మీద పెట్టుకున్నా కూడా మంచి ఏర్పాటు చేసుకోవచ్చు,
1: మంచి ఫలితాలు ఉంటాయంటారు. ఓకే, బాగుంది. మరి తోట ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చెప్పడం జరిగింది సార్, బాగుంది. మరి ఈ యొక్క మట్టి మిశ్రమం మనం ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా ఇందులో భాగంగా తెలియజేయండి సార్.
0: ఓకే అండి, ఇప్పుడు మట్టి మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలనుకుంటే, మిద్దె తోటకు మట్టి చాలా ముఖ్యం. కేవలం మనకు నల్లరేగడి మట్టి వేసుకుంటే ఏమవుతుందంటే బరువు ఎక్కువైపోతుంది, కాబట్టి తేలికపాటి మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక మిశ్రమాన్ని కొంచెం వేపపిండి మనం ఏర్పాటు చేసుకున్నట్లు, వేపపిండి కలుపుకున్నట్లయితే ఆ పంటలకు వచ్చేటువంటి వేరుకుళ్ళు, తెగులు, పురుగులు రాకుండా అరికట్టచ్చు. అలాగే కొబ్బరి పొట్టు ఉంటుంది చూడండి, కోకో పిట్ అంటారు, దాన్ని వాడడం వల్ల కూడా ఏంటంటే మనకు బరువు తక్కువగా ఉంటుంది, నీటిని పట్టి పెట్టుకునే లక్షణం దానికి ఉంటుంది. మనం ప్రతిసారి మట్టి వేసినప్పుడు కొద్ది రోజులకి నీళ్ళు ఇంకిపోయి మళ్ళీ నీళ్ళు ఎక్కువ సరిపోయి, అదే కొబ్బరి పొట్టు వాడుకున్నట్లయితే మనకు నీళ్ళు వాడకం అనేది తగ్గుతుంది.
1: ఓకే సార్, బాగుంది. ఇందులో భాగంగానే మరి మిద్దె తోటలో ఏమేమి పండించుకోవచ్చు అనేటువంటి విషయాలు కూడా చెప్పండి సార్.
0: మొదట్లో మనం పెద్ద పెద్ద మొక్కలు కాకుండా సులువుగా పెరిగే వాటితో ప్రారంభించుకోవాలి. ఒక ఉదాహరణకి ఆకుకూరలు, కూరగాయలు, తీగ జాతులు. ఆకుకూరల విషయానికి వస్తే తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఏంటంటే ఒక 20-30 రోజులకే మనకు చేతికి వచ్చేస్తాయి, ఈజీగానే మనం హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ మన డైలీ వంటల్లో వాడుకోవచ్చు. కూరగాయలు కిందకు వస్తే టమోటాలు, వంకాయలు, బెండకాయలు, మిరపకాయలు ఇవి చిన్న చిన్నవి, అంటే వేరు వ్యవస్థ పెద్దదిగా లేని మొక్కల్ని ఎంచుకోవడం ఉత్తమం. అలాగే తీగ జాతుల కిందకు వస్తే పందిరి వేసుకునేటట్టు వీలుండేట్టు మనం కలిగించుకుంటే బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ ఇలాంటి కూరగాయలు మనం ఈజీగా మిద్దె తోటలలో పండించుకోవచ్చు.
1: ఓకే, బాగుంది సార్. మరి మిద్దె తోటల పెంపకం అంటే ఇంటి ముందే ఆరోగ్యాల పంట అని చెప్పుకుంటున్నాము, మరి కొన్ని విషయాలు మీరు చెప్పారు, దీనికి సంబంధించి మరి యాజమాన్య పద్ధతులు, వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఇలాంటి విషయాలు కూడా ఒక్కొక్కటిగా తెలియజేయండి సార్.
0: అలాగేనండి, చక్కగా మనం ఇంతవరకు మిద్దె తోటలు ఎలా ఏర్పాటు చేసుకో చూసుకున్నాం, ఇప్పుడు వాటి యాజమాన్య పద్ధతులు చూసుకుందాం. ముఖ్యంగా నీటి యాజమాన్యం చూసుకుంటే ఎండాకాలం ఉదయం సాయంత్రం రెండు పూట్ల మనం నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, అదే వర్షాకాలం చలికాలం అయితే మట్టి తడి ఉందా లేదా చూసుకొని మాత్రమే నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. నీళ్ళు ఒకవేళ నీళ్ళు ఎక్కువైనా కూడా ఏరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం చూసుకొని నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత పోషకాలు, ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంట్లోనే తయారు చేసుకునే జీవామృతం కానీ, మనం రోజు బియ్యం కడుగుతూ ఉంటాం, నీళ్ళు పారబోసేస్తాం, అవి మొక్కలకి వేసినట్లయితే వాటిల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. అలా పప్పులు కడిగిన నీరు ఇవన్నీ మనం మొక్కలకి ఇస్తే అవి మొక్కలు బలంగా ఏపుగా పెరుగుతాయి. అలాగే సహజ కీటక నివారణలు, పురుగులు ఆశించినప్పుడు రసాయనాలన్నీ కొట్టకూడదు. మనం ఫస్టే మాట్లాడుకున్నాం, చాలా వరకు రసాయనాలు కొట్టి వాటి అవశేషాలు మనకు వాటిని మన కూరగాయల్లోనే వచ్చి మన శరీరంలో నిలువ ఉండిపోతాయి. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడ కూడా రసాయనాలు కొట్టకుండా, ఒకవేళ ఏదన్నా మనకు ఏదన్నా చీడలు అవి కనబడినట్టయితే 5 ml వేప నూనె దాంట్లో కొంచెం సర్ఫ్ వేసుకొని దాంట్లో స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, అంతకుమించి ఇంకేమి పట్టించాల్సిన అవసరం లేదు. ఇంకా మిద్దె తోటలో చూసుకుంటే ఇంకేదన్నా మనకు అప్పుడప్పుడు వాటికి చిన్న చిన్న కల్చరల్ ఆపరేషన్స్ అంటారు, వాటిని ఏంటంటే ఒక ఎండిపోయిన ఆకులు తీసేయడం, వాటి వల్ల వేరే ప్రాబ్లం వస్తుంది మొక్కలకి. అందుకని చిన్న పనులు రోజు ఉదయం ఒక 5-10 నిమిషాలు కేటాయించినట్లయితే వాటిని మరింత మంచిగా పెంచుకోవచ్చు.
1: ఓకే సార్, బాగుంది. మరి ఈ యాజమాన్య పద్ధతులు జాగ్రత్తల భాగంగా ఇప్పుడు చెప్పినవి కాకుండా ఇంకా మరికొన్ని విషయాలు కూడా తెలియజేయండి సార్.
0: ఇప్పుడు మనం మొక్కలు ఎలాంటి మొక్కలు పెంచుకోవడానికి వాటికి కావాల్సిన కుండీల పరిమాణం ఎలా ఉండాలనే దాన్ని చూసుకున్నట్లయితే గ్రో బ్యాగులు వాడతారు. మామూలుగా మార్కెట్లో మనకు గ్రో బ్యాగులు, కుండీలు, ప్లాస్టిక్

మట్టి కుండీలు దొరుకుతున్నాయి. ఇంతకుముందు అయితే మనం మట్టి కుండలలో పెంచేవాళ్ళు, ఇప్పుడు అవి కాస్ట్ ఎక్కువ అవడం వల్ల వాటి వల్ల కొంచెం ప్లాస్టిక్ అనేది వాటిని మొత్తం రీప్లేస్ చేసేసింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కుండీలు కూడా ఎలాంటి కుండీలు చేసుకుంటే, మూడు సైజులు ఉంటాయి, మొత్తం మూడు రకాలు ఉంటాయి, చిన్న సైజు, మధ్యస్థ సైజు, పెద్ద సైజు. చిన్న సైజు ఏంటంటే ఏంటి, 6 నుంచి 9 అంగుళాల లోతు ఉంటుంది. దీంట్లో తోటకూర, పాలకూర, పుదీనా, కొత్తిమీర, మెంతికూర వంటి ఆకుకూరలు పెంచుకోవచ్చు చిన్న సైజు కుండీల్లో. మధ్యస్థ సైజు చూసుకున్నట్లయితే 12 నుంచి 15 అంగుళాల లోతు ఉంటుంది. వీటిల్లో ఏంటంటే టమాటా, వంకాయలు, బీరా, బెండకాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, నిలువుగా పెరిగే కూరగాయలు ఈ మొక్కలకి ఈ సైజు కుండీలు అనుకూలం. అలాగే పెద్ద సైజు కుండీలు ఉంటాయి, అది 18 నుంచి 24 అంగుళాల లోతు, అంతకంటే కొంచెం ఎక్కువ కూడా ఉంటాయి అనుకోండి. ఇలాంటి కుండీల్లో బీరా, కాకర, సొరకాయ, పొట్లకాయ, తీగజాతులకు సంబంధించినవి, అలాగే చిన్న చిన్న పండ్ల మొక్కలు అంటే దానిమ్మ, మరి ఎక్కువ పొడుగు వెళ్ళకుండా, ఎత్తు వెళ్ళకుండా ఉండే మొక్కలు ఉంటాయి కదండి, అలాంటి మొక్కలను మనం పెంచుకోవచ్చు. అలాగే వీటిని ఏ వైపు పెట్టుకోవాలనే ఒక ఇంకొక ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం ఏంటంటే, వాటిని అమర్చుకునే విధానం. వీటికి ఎప్పుడు కూడా సూర్యరశ్మి తగిలే ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే సూర్యరశ్మి బాగా తగిలినట్టు రోజు కనీసం 5 నుంచి 6 గంటలకు సూర్యరశ్మి, ప్రత్యక్ష సూర్యరశ్మి ఈ మొక్కలకి పెరుగుదలకి అవసరం. అలాగే దిశలు చూసుకున్నట్లయితే మనం పడమర ఉత్తర దిశల్లో అమర్చుకోవాలి. ఎందుకంటే ఈ పడమర ఉత్తర దిశల్లో మనకు 5 నుంచి 6 గంటలు డైరెక్ట్గా సన్లైట్ వాటి మీద పడుతుంది కాబట్టి వీటి మీద ఎటువంటి నీడ పడకుండా కూడా చూసుకోవడం మనం పాటించాల్సిన జాగ్రత్తలు. ఇంకా కూడా మనం కొంచెం మరీ సమ్మర్లో ఈ టైంలో చూడండి, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, దాన్ని అరికట్టడానికి కూడా గ్రీన్ నెట్ లేదా షేడ్ నెట్ అని ఉంటుంది. దాన్ని కూడా మనకు ఒక 50% షేడ్ లేదా 90% షేడ్ ఉన్నా కూడా మంచిదే. వాటిని కూడా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎండ తీవ్రత నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఆ ఫర్టిలైజర్, మన ఎరువులు, జీవ ఎరువులు వాడుకోవడం, సేంద్రీయ ద్రవ ఎరువులు వాడుకోవడానికి మనకు ఫెసిలిటీ కలిగించుకోవాలి. ఎలాగంటే ఏంటంటే జీవామృతము, ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి పులివి పెట్టి దీన్ని జీవామృతం తయారు చేసుకుని దాన్ని వారానికి ఒక్కసారి 1:10 నిష్పత్తిలో మొక్కలకు పోయడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు నేలలో పెరుగుతాయి కాబట్టి పంట ఏపుగా పెరగడానికి మనకు ఒక మంచి అవకాశం ఉంటుంది. అలాగే పుల్లటి మజ్జిగ స్ప్రే చేసినప్పుడు ఒక 5-6 రోజులు పులివి పెట్టి మజ్జిగని మొక్కల మీద చల్లినట్లయితే అది మంచి నైట్రోజన్ మూలంగా పనిచేస్తుంది. దీనివల్ల మనకు బూజు తెగులు పట్టకుండా కూడా నివారించుకోవచ్చు. ఇంకా ఏంటంటే అట్టుపండు తొక్కలు, మనం అట్టుపండు తింటాం, తీసి అట్టు పడేస్తాం, దాన్ని కూడా ఒకది ఇక్కడ పెట్టుకొని వచ్చి చిన్నగా ఒక జ్యూస్ లాగా ఒక మిక్సీలో వేసుకొని ఒక జ్యూస్ లాగా పండించి నీళ్ళు కలుపుకొని పెట్టుకుంటే అట్టుపండులో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఈ రసాన్ని మనం మొక్కల మీద స్ప్రే చేస్తే ఇది కూడా టమాటా, వంకాయ పూత దశలో ఉన్నప్పుడు ఇస్తే పూత రాలకుండా ఉంటుంది, అలాగే కాయ సైజు కూడా పెరుగుతుంది. అలాగే తెగుళ్ళు, కీటకాలు సహజంగా నియంత్రించుకోవచ్చు. మిద్ది తోటలో అసలు ఏ రసాయన మందులు వాడకూడదు, ఎందుకంటే మనం డైరెక్ట్గా మనం పెంచుకుంటున్నాం కాబట్టి మన జాగ్రత్త, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండాలి ఉంటుంది. ఇంకా మనకి ఏదైనా పురుగులు ఏమైనా వస్తున్నాయంటే అల్లం, వెల్లుల్లి, మిర్చి కషాయం ఒకటి ఉంటుంది. తీవ్రమైన పురుగు ఉద్ధృతి ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి, మిర్చి సమానంగా దంచి నీటిలో మరిగించి వడకట్టి ఆ రసాన్ని స్ప్రే చేసినా కూడా ఇది ప్రకృతి సిద్ధమైన కీటకనాశినిగా పనిచేస్తుంది. అలాగే మిత్ర పురుగులు ఉంటాయి తోటలో, మనకు కొన్ని పురుగులు వేరే పురుగులు తింటాయి, ఇది మనకు మంచి అవకాశం. ఒక పురుగుని మనమేం చంపకుండా వేరే పురుగుల చేతే అది ప్రమాదకరమైన పురుగుల్ని మిత్ర పురుగుల ద్వారా రిమూవ్ తీసేయచ్చు. అవి ఏంటంటే లేడీ బడ్ బీటిల్ అంటారు, మచ్చల పురుగు, చేర ఎరుపు రంగు నలుపు రంగు మచ్చలు ఉండే ఒక పురుగు ఉంటుంది, లేడీ బడ్ బీటిల్ అంటారు. వీటిని ఏమంటారు, వీటిని ఇచ్చినప్పుడు మనకు పేనుబంక పురుగు ఉంటుంది కదా, దాన్ని తినేస్తుంది అన్నమాట. దీనివల్ల మనకు పేనుబంక వల్ల ఏంటి, మనకు ఆ చిగుర్లు ఇవన్నీ ఎండిపోతూ ఉంటాయి అది రసం పీల్చేయడం వల్ల. సో అలాంటి కీటకాలని నాశనం చేయడానికి మిత్ర పురుగులు మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకా కూడా ఇంకొకటి విషయం ఏంటంటే మల్చింగ్. మల్చింగ్ అంటే ఏంటి, మనకు నీళ్ళు పోసినప్పుడు సూర్యరశ్మి వల్ల అదంతా ఆవిరైపోతూ ఉంటుంది, దాన్ని అరికట్టడానికి మల్చింగ్ ఫాలో చేస్తాం. ఏంటి దీనేం లేదు, మట్టి మీద మనం వేసిన పంటల్లో ఎండి టాకులు, కొబ్బరి పీచుని,
గడ్డిలాగా పరిచి కుండీలో తేమ త్వరగా ఆవిరైపోకుండా ఉండడానికి, అలాగే నీటి వినియోగం తగ్గుతుంది. మనం నీళ్ళు

0: వెంటనే ఒక 2 రోజులకి ఎండిపోతాయి మామూలుగానే. అలా మల్చింగ్ యూజ్ ఉపయోగించినట్లయితే మనకు ఒక 3-4 రోజుల దాకా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. అలాగే మళ్ళీ కత్తిరింపులు అంటే ప్రూనింగ్ అంటారు. ఇప్పుడు వంకాయలు, టమాటాలు, తీగజాతి మొక్కలు, కొన్ని మొక్కలు ఉంటాయి, వాటికి ఏంటంటే ఒకసారి మనం పంట కోత కోసేసిన తర్వాత ఎక్కువ కొమ్మలు పెరగనీయకుండా కొన్ని కట్టింగ్ చేసుకోవాలి, దాన్ని ప్రూనింగ్ అని కూడా అంటారు. వీటిని కత్తిరించడం వల్ల ఏంటి, పక్కపక్క కొమ్మలు ఎక్కువ వచ్చి మరీ ఎక్కువ పూత రావడానికి అవకాశం ఉంటుంది, దీని ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుంది. సో అది కూడా మనం మనసులో పెట్టుకోవాలి. తర్వాత పంట మార్పిడి, ఈ పంట మార్పిడి అనేది ఒక కుండీలో ప్రతిసారి ఒకే రకమైన పంటకు వాడకుండా, ఉదాహరణకి వరుసగా వంకాయే వేసారనుకోండి, తర్వాత వేరే పంట మార్చుకోవాలి. ఈసారి వచ్చే దాంట్లో చిక్కుడు కానీ, దానికి కావాల్సిన వేరే పంటలు, వేరే రకరకాల పంటలు ఒకే కుండీలో ఒకే రకమైన పంట పండించకూడదు, వేరే రకాల పంటలు కూడా పండించుకుంటూ వస్తే దీని ద్వారా ఏంటంటే మట్టి సారం కూడా దెబ్బతినకుండా ఉంటుంది. ఇలాంటి మెలకువలన్నీ మనం పాటిస్తూ ఉంటే మన కావాల్సిన కూరగాయలు మనమే పండించుకొని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.
1: ఓకే సార్, బాగుంది. అంటే మిద్దె తోటల పెంపకం ఇది మన ఇంటి ముందే ఆరోగ్యాల పంటలో భాగంగా, మరి మిద్దె తోటతో లాభాలు, తోట ప్రారంభానికి కావలసిన ప్రాథమిక ఏర్పాట్లు, మట్టి మిశ్రమాన్ని కూడా ఎలా తయారు చేసుకోవాలి, మిద్దె తోటలో ఏమేమి పండించుకోవచ్చు, ఇంకా ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు, వాటి జాగ్రత్తలు, తోటలకు సంబంధించి మరి మిద్దెల పైన ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలనేటువంటి విషయాలు కూడా చక్కగా తెలియజేశారు. ఇందులో చిన్నపాటి మరి శ్రద్ధ ఉంటే చాలు, మన ఇంటి మిద్దె మీద ఒక అందమైన ఆరోగ్యకరమైన నందనవనంగా మనము మార్చుకోవచ్చు. ఈరోజే మీ ఇంట్లో కూడా చిన్నగా 2 ఆకుకూరలు కుండీలతో మిద్దె తోటను ప్రారంభించండి, ఆరోగ్యకరమైన రేపటికి బాటలు వేయండి. మరి ఇలాంటి విషయాలు మొత్తం కూడా మనకు అందించారు ఈ మిద్దె తోటల పెంపకం ఇది మన ఇంటి ముందే ఆరోగ్యాల పంట అనే అంశం మీద ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్ కె లక్ష్మయ్య గారు చక్కని సూచనలు అందించినందుకు సార్ గారికి ధన్యవాదాలు, నమస్కారం.
0: ధన్యవాదాలండి, నమస్కారం.
2: మిద్దె తోటల పెంపకం ఇంటి ముందే ఆరోగ్య పంట గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారితో పరిచయం విన్నారు.
3: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
4: पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा
4: पर हम तो सभी डाले हैं
3: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
4: सच है
3: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
4: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
2: జానపద గేమ్ విందాం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాతృవంద్ర యోజన గురించి మార్కాపురం ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయం విందాం.

ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది. మన దేశంలో చాలామంది మహిళలు పోషక లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుందామంటే తగిన ఆర్థిక స్తోమత కూడా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే కుటుంబ భారాన్ని మోస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఉన్న మహిళలను గర్భస్థ సమయంలో ఆదుకోవాలని, వారికి ఆర్థిక చేయూతనందించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గొప్ప పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి, అంతిమంగా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఆర్థికంగా కొంత వెనకబడి ఉన్నారు అని చెప్పక తప్పదు. ఇలాంటి మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తూ వారిని మేమున్నాము అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది. మరి ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యమేమిటి, ముఖ్య ఉద్దేశాలు, మరియు ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందో తెలియజేస్తారా మేడం?
1: తప్పకుండా అండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది భారత ప్రభుత్వము మన గౌరవనీయ

0: లైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 1, 2017న ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం. ఈ పథకము జాతీయ ఆహార భద్రత చట్టం 2013లోని సెక్షన్ 4 కింద దాని యొక్క నియమ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతము లేదా పట్టణ ప్రాంతమైన మన దేశంలో ఎక్కువ మంది స్త్రీలు ఈ రోజువారీ కూలీలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ బేల్దారు పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీరేంటంటే ఆ రోజు వెళ్తే కానీ ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం నిర్వహించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా కుటుంబాలలో ఉన్న ఈ స్త్రీలు గర్భిణీ అయితే వారు మొదట్లో గర్భవతైన మొదటి దినాలలో కొంత తన శారీరక మార్పులు తనలో ఉన్న హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల పనికి వెళ్ళలేని పరిస్థితి, నీరసం వలన అయితేమి వాంతులు అవుతుంటే అయితేనేమి వీటి వలన పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో కుటుంబం యొక్క ఆర్థిక విధానం కొంచెం డిస్టర్బ్ కాకుండా మరియు ఆమె యొక్క ఆహారము తీసుకోవాల్సిన విధంగా తీసుకునేలా ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ మరియు గర్భధారణ సమయంలో మహిళలు కోల్పోయే వేతనాన్ని పాక్షికంగా భర్తీ చేయటానికను ఆర్థిక సహాయాన్ని అందించటము అన్నమాట.
1: ఈ పథకానికి ముఖ్య అర్హులు ఎవరు తెలియజేస్తారా?
0: ఈ పథకానికి మొదటిసారి తల్లి కాబోతున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా ఇతర చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులయ్యే తల్లి ఖచ్చితంగా 19 సంవత్సరాల నుండి 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాలి. ఆదాయం కూడా 8 లక్షల లోపు ఉండాలి.
1: ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది మరియు దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా?
0: ఈ పథకము ప్రారంభ దశలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడింది. తదుపరి జులై 1, 2025 నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది నిర్వహించటం జరుగుతూ ఉంది. ఈ పథకానికి అర్హత కలిగిన గర్భవతులు పాలిచ్చే తల్లులు మొదట అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడ నమోదైనప్పుడు వారు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా గర్భవతి నమోదు చేసుకుని పోషణ ట్రాకర్ నందు యాప్లో నమోదవుతారు. అక్కడ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ PMEY యాప్లోకి వస్తారు. అంటే అంగన్వాడీ కేంద్రం ద్వారా మాత్రమే చేసుకోవటం అవుతుంది. 2వది వచ్చి PMEY యాప్ ద్వారా కూడా వాళ్ళు నమోదు చేసుకునే వీలుంది.
1: మేడం, మరి ఈ పథకం ద్వారా ICDS లో కానివ్వండి లేదంటే అంగన్వాడీ కార్యకర్త అనే వాళ్ళు ఏ పాత్ర పోషిస్తారు మేడం?
0: ఈ పథకానికి మొదట అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారి నమోదు చేసుకుంటుంది. తర్వాత ఆ లబ్ధి పొందటానికి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, దానికి ఏమేమి పత్రాలు పెట్టాలి, అవన్నీ సరిగ్గా లేవా అనేది కూడా పరిశీలిస్తుంది. అలాగే ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ పథకానికి నమోదైన తర్వాత వారికి అందించే లబ్ధి ఏ విధంగా అందుతుంది, సరైన టైంలో అందుతుందా లేదా, అందకపోతే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియచేసి ఎక్కడైనా అవరోధాలు ఉన్నాయా అనేది కూడా తను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి లబ్ధి అనేది మొదటి కాన్పుకు అర్హత కలిగిన మహిళలకు మొత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మొదటి వాయిదా గర్భం నిర్ధారణ అయ్యి కనీసం 1 యాంటీనేటల్ చెకప్ అంటే మొదటి ఆరోగ్య తనిఖీ పూర్తయిన తర్వాత 3,000 రూపాయలు వారి అకౌంట్కి జమ చేయటం జరుగుతుంది. 2వ వాయిదా వచ్చి పిల్లలకు మొదటి రౌండ్ టీకాలు అంటే బిడ్డ పుట్టిన తర్వాత BCG, పోలియో తదితర టీకాలన్నీ అయిన తర్వాత పుట్టిన వివరాలన్నీ కూడా పోర్టల్ నందు నమోదైన తర్వాత మిగతా 2,000 రూపాయలు అందించబడుతుంది. అదేవిధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల జన్మితే ఆ మహిళకు బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలు ఒకే వాయిదాలో అందించటం జరుగుతుంది.
1: మేడం, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరాలు తెలియజేస్తారా?
0: ఈ పథకం గురించి పూర్తి వివరాలు అంగన్వాడీ కార్యకర్త తన అంగన్వాడీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వివరంగా చెబుతుంది. గర్భవతి నమోదు అనేది తను ఖచ్చితంగా చేసుకుంటుంది. గృహ సందర్శనాలకు

0: లేనప్పుడు కూడా తెలియజేస్తుంది. తన పరిధిలో ఎవరైనా గర్భవతులు ఉంటే వెంటనే నమోదు చేసుకుని వారికి పథకం ఎలా వర్తిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తను గర్భవతిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన పత్రాలు ఉంటే వెంటనే ఆమెని పిఎంఈవైకి తనే రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా పిఎంఈవై యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
1: మేడం మరి

0: ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా పిఎంఈవై యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
1: మేడం, మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది తల్లి మరియు శిశు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమైన సంక్షేమ పథకం కదా మేడం, మరి ఐసిడిఎస్ ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలియజేస్తారా?
0: పిఎంఈవై ద్వారా నమోదైన గర్భవతి బాలింతలకి ఐసిడిఎస్ ద్వారా పోషకాహారము మరియు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఆర్థిక సహాయము అందించడం ఒకటే కాకుండా ఇతర సేవలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ఐసిడిఎస్ తరపున అందించే సేవలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
1: మేడం, మరి అవసరమైన పూర్తి పత్రాలు ఏమేమి కావాలో తెలియజేస్తారా?
0: పిఎంఈవైకి దరఖాస్తు చేసుకున్నట్టుకు మొదట ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యము. తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధార్ కార్డులు, అంటే గర్భవతి యొక్క భర్త ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు, అంటే తను ఈ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు కాబట్టి తనకు ఖచ్చితంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని యొక్క మొదటి పేజీ జీరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గర్భవతికి వైద్య పరీక్షలు, టీకాలు వివరాలు నమోదు చేసిన తల్లి బిడ్డ సంరక్షణ కార్డు, ఎంసీపీ కార్డు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఇతర గుర్తింపు కార్డులు, అంటే రేషన్ కార్డు కానీ, లేబర్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఇంకేదన్నా బీపీఎల్కి సంబంధించిన ఒక కార్డు అనేది ఖచ్చితంగా దరఖాస్తు ఫామ్ 1A పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వాలి.
1: మేడం, మరి పిఎంఈవై పథకం మరియు ఐసిడిఎస్ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది?
0: పిఎంఈవై పథకము ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే ఐసిడిఎస్ ద్వారా గర్భవతి పోషకాహార లోపం లేకుండా పోషకాహారం అందించడం జరుగుతుంది. అలాగే తన ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు, అంటే ఫస్ట్ 4 నెలలు పూర్తయినమ్మటే టీటీ వేయించటము వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా, తదుపరి బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ, పోలియో ఇవన్నీ కూడా టీకాలు వేయించటము, బిడ్డ ఆరోగ్య సంరక్షణ, తల్లి ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఏమేమి సేవలు అవసరమో అవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎంఈవై ఐసిడిఎస్కు అవినావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది.
1: పిఎంఈవై కింద నగదు బదిలీ అవుతుంది కదా, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా గర్భవతికి చేరుతుంది మేడం?
0: అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతిగా నమోదైనప్పుడు ఆమె పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఆమె అర్హత కలిగిన గర్భవతి అయితే అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఫామ్తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని పిఎంఈవైలో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ కనుక అందులో నమోదై ఉండి ఆమె ఆరోగ్యంగా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకి మొదటి విడత నగదు 3,000 రూపాయలు నేరుగా గర్భిణీ స్త్రీ యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి రిజర్వ్ బ్యాంకు ద్వారానే నమోదు చేయబడుతుంది. దానికోసం అంగన్వాడీ కార్యకర్త తను నమోదు చేసుకున్న వివరాలన్నీ కూడా పిఎంఈవై యాప్లో సూపర్వైజర్కి అప్రూవల్ కోసం పంపిస్తుంది. ఆ సూపర్వైజరు అర్హత కలిగిన పత్రాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా సరిచూసుకుని దాన్ని పై అధికారి అయిన సిడిపిఓ లాగిన్కి పంపించడం జరుగుతుంది. సిడిపిఓ తన లాగిన్లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని పత్రాలు దాన్ని ముందు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ కోసం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేరుగా గర్భవతి యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయబడు.
1: మేడం, మరి అంతిమంగా ఈ పథకం అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం?
0: ముఖ్యంగా గర్భవతులు బాలింతల యొక్క ఆర్థిక చేయూత కోసం ఇది అమలు చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు గర్భధారణ సమయంలో పాక్షికంగా కోల్పోయే వేతనాన్ని భర్తీ చేయటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి గర్భవతి కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తను అర్హత కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తన పేరు నమోదు చేయించుకోవటం ద్వారా ఈ పథకం యొక్క సంబంధించిన ప్రతి లక్ష్యాన్ని ఆమె లబ్ధి పొందే విధంగా

0: చూసుకోవాలి. తను ఆరోగ్యవంతమైన తల్లి మరియు తను ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని కోరు.
1: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా.
2: మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ICDS ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త గాయం లక్ష్మీ భార్గవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం. రండి, కార్యక్రమంలో గుప్తుల రాజవంశం గురించిన వివరాలు, సినిమా పాట, మునగ అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం గురించి విందాం. ఎన్సిఎల్ కోల్కతాలో 70 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. కోల్కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ హెచ్సిఎల్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 70. ఇక పోస్టుల వివరాలు చూసేసరికి సీనియర్ మేనేజర్ 16, మేనేజర్ 16, డిప్యూటీ మేనేజర్ 38. అర్హత విషయానికి వస్తే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, పీజీ, ఎంబీబీఎస్, ఎంబీఏ, సిఏ లాంటి కోర్సులు ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం కూడా కలిగి ఉండాలి. వేతనం నెలకు 50,000 నుంచి 2,00,000 వరకు. బేసిక్ పే గ్రేడ్ను బట్టి నెలకు 93,400 రూపాయల నుంచి 130,760 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ 5/6/2026. అయితే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 25/6/2026. వెబ్సైట్ www.hindustancopper.com వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవచ్చును. ఉద్యోగ సమాచారం విన్నారు కదా, ఇప్పుడు విద్యా సమాచారం గురించి విందాం. టీటీడీ తిరుపతిలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి కూడా కల్పిస్తారు. ఇక కోర్సుల వివరాలు చూద్దాం. 4 సంవత్సరాల డిప్లొమా కోర్సు సాంప్రదాయ కలంకారీ కళ, 2 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు సాంప్రదాయ కలంకారీ కళ కోర్సుల్లో. అర్హత విషయానికి వస్తే, 10వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. శిక్షణలో చేరిన విద్యార్థి పేరు మీద టీటీడీ 1,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. శిక్షణ విజయవంతం పూర్తి చేసుకున్న వారికి ఆ మొత్తంను అందిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ 20 జూన్ 2026. వెబ్సైట్ www.tirumala.org వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ఇక విద్యా సమాచారం కోసం అప్లై చేసుకోవాలి. కార్యక్రమంలో ఒక సినిమా పాట విందాం.

విన్నా ఈ పాట. 7 పేజీ బృందావన కాలనీ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గుప్తుల రాజవంశం గురించి తెలుసుకుందాం. గుప్త సామ్రాజ్యము భారతదేశంలోని ఒక హిందూ సామ్రాజ్యం, సంస్కృతం గుప్త రాజవంశం. గుప్త వంశపు రాజులచే సుమారుగా 280 నుంచి 550 వరకు పరిపాలించబడింది. ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్లోని కొంత భాగం, పశ్చిమ భారతదేశంలో బంగ్లాదేశ్ ప్రాంతీయులకు విస్తరించింది. పాటలీపుత్రం అంటే ప్రస్తుత బీహార్ రాజధాని పాట్నా అని తెలుసుకోవచ్చును వీరి రాజధానిగా ఉండేది. శాంతి అభివృద్ధి ధ్యేయంగా సాగిన వీరి పరిపాలన శాస్త్రీయ కళారంగాలలో విస్తృత అభివృద్ధిని సాధించింది. చరిత్రకారులు గుప్తుల కాలంను హను సామ్రాజ్యం, టాంగు సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యంతో సమానంగా పోలుస్తారు. గుప్తుల కాలంను భారతదేశపు స్వర్ణయుగం అని కూడా పిలుస్తారు. వీరి కాలంలో భారతదేశంలో శాస్త్ర పరిజ్ఞానం, గణితం, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం బాగా ప్రాచుర్యం పొందాయి. గుప్త సామ్రాజ్యం 3వ శతాబ్దం మధ్య నుంచి 543 చివరి వరకు ఉన్న పురాతన భారతీయ సామ్రాజ్యంగా చెప్పుకోవచ్చును. సుమారుగా 319 నుంచి 543 వరకు ఇది శిఖరాగ్ర స్థాయిలో ఉంది. భారత ఉపఖండంలో ఎక్కువ భూభాగంను కూడా పరిపాలించింది. భారతదేశపు స్వర్ణయుగంగా కొందరు చరిత్రకారులు గుప్త సామ్రాజ్యంను భావించారు. ఈ పాలక రాజవంశం శ్రీగుప్త రాజు స్థాపించాడు. ఈ రాజవంశంలో అత్యంత ముఖ్యమైన పాలకులలో మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు వీరు ముఖ్యమైన వారని చెప్పుకోవచ్చును. గుప్త సామ్రాజ్యంలో 5వ శతాబ్దపు సంస్కృత కవి కాళిదాసు భారతదేశంలో వెలుపల 21 రాజ్యాలను స్వాధీనం చేసుకుని గుప్తుల ఘనతను వర్ణించాడు. సముద్రగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు పాలనలో జరిగిన గొప్ప సాంస్కృతిక పరిమాణాలు ఈ కాలంలోని గొప్ప అంశాలుగా చెప్పుకోవచ్చును. వీరి కాలంలో మహాభారతం, రామాయణం వంటి అనేక సాహిత్య వనరులు కానుజూనే చేయబడ్డాయి. గుప్తుల కాలంలో కాళిదాస్ వంటి గొప్ప కవి సైన్స్, రాజకీయ పరిపాలన కొత్త శిఖరాలను చేరుకున్నాయి. వాస్తుశిల్పాలు, చిత్రలేఖనం వీరి విజయాలకు దారితీసింది. భారతదేశంలోనే కాకుండా దేశ సరిహద్దులను కూడా ఈ కళా ప్రశంసలను అందుకుంది.

ఈనాటి కాలంలో గుప్త సామ్రాజ్యం గురించిన కొన్ని వివరాలు విన్నాం. ఇంతటితో ఈనాటి ఈభవాణి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు విందాం. పఠనం శ్రీ వేములకొండ శ్రీనివాసులు, శ్రీమతి కె శ్రీలత.
1: ఆకాశవాణి
2: దిగ్విజయ పాలన. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
1: ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ అభివృద్ధి పదంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాల గురించి తెలుసుకుందాం.
2: భారతదేశానికి తూర్పు ద్వారంగా, ప్రకృతి సౌందర్యానికి నిలయంగా, విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా పేరొందిన ఈశాన్య భారతం దేశ అభివృద్ధిలో అత్యంత కీలకమైన ప్రాంతం. అరుణాచల ప్రదేశ్, అస్సోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలను కలిపి అష్టలక్ష్మిగా పిలుస్తారు. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. రహదారులు, రైల్వేలు, విమానయానం, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ ఇలాంటి రంగాలలో అనేక కార్యక్రమాలు అమలు చేసింది. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని జాతీయ ప్రాధాన్యతగా గుర్తించింది. కేంద్ర మంత్రులు తరచూ ఈ ప్రాంతాన్ని సందర్శించడం, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం పెంచడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు వేగం తీసుకువచ్చింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈశాన్య ప్రాంతాన్ని ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానం చేస్తూ వాణిజ్యం, పర్యాటక అవకాశాలను విస్తరించింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి హయాంలో రైల్వే విద్యుదీకరణ, రహదారి ప్రాజెక్టులు, శాంతి ఒప్పందాలు, డిజిటల్ కనెక్టివిటీ, సంక్షేమ పథకాల ద్వారా ఈశాన్య భారతదేశం వేగవంతమైన అభివృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. ఈ వృద్ధిగాథకు ప్రధాన చోదక శక్తి వేగవంతమైన మౌలిక సదుపాయాల విస్తరణే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విడుదల చేసిన దేశ నిర్మాణమే ధ్యేయం అనే పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో 4170 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుదీకరించినట్లు పేర్కొంది. సేలా సొరంగం తవాంగ్కు అన్ని కాలాల్లోనూ ప్రవేశాన్ని మెరుగుపరచగా ప్రధాన రహదారి, వాయు, జల ప్రాజెక్టులు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలను బలోపేతం చేశాయి. ఈశాన్య ప్రాంతంలో హింసను తగ్గించి సాధారణ పరిస్థితులను నెలకొల్పినట్లు ప్రభుత్వం పేర్కొంది. 10,000 మందికి పైగా తిరుగుబాటుదారులు లొంగిపోయారని, 12 శాంతి ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో మణిపూర్, మేఘాలయ, మిజోరాంలకు చేరిన మొదటి సరుకు రవాణా రైళ్లను ప్రభుత్వం అందించింది. అదే సమయంలో పర్యాటకం, వాణిజ్యం, యువత అవకాశాలు విస్తరించాయి. రోడ్లు, విద్యుత్, లాజిస్టిక్స్, పర్యాటకంతో సహా ఆ ప్రాంతంలో బలమైన బడ్జెట్లు, మరిన్ని ప్రాజెక్టులు, పెరిగిన పెట్టుబడులను ఇది హైలైట్ చేస్తుంది. మారుమూల మరియు గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, గృహ వసతి, ప్రభుత్వ పథకాలకు మెరుగైన ప్రాప్యత, సంక్షేమ ప్రయోజనాలను కూడా ఇది నొక్కి చెబుతుంది. ఈశాన్య ప్రాంతం అభివృద్ధిని వేగవంతం చేయడానికి పిఎం డివైన్, ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ ఈ పథకం కింద 6,600 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సిక్కింను ప్రపంచంలోనే మొట్టమొదటి 100% సేంద్రీయ రాష్ట్రంగా మార్చడం, ఆ ప్రాంతమంతా మొబైల్ కవరేజీని 96% విస్తరించడం, సౌభాగ్య పథకం కింద 100% గృహాలకు విద్యుత్ పంపిణీ చేయడం వంటివి ప్రభుత్వం సాధించిన ఇతర కీలక విజయాలు. జాతీయ రహదారి నెట్వర్క్లు 2014లో 10,957 కిలోమీటర్ల నుండి 16,027 కిలోమీటర్లకు పైగా పెరిగాయి. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 9 నుండి 17కు పెరిగింది. వీటిలో అరుణాచల ప్రదేశ్లోని హోలోంగి విమానాశ్రయం మరియు సిక్కింలోని ప్యాక్యోంగ్ విమానాశ్రయం కూడా ఉన్నాయి. రాజధానులను నేరుగా జాతీయ రైల్వే నెట్వర్క్ అనుసంధానిస్తున్నారు. మిజోరాంలోని బైరాబీ

0: సెరాన్ లైన్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని అన్ని కాలాలకు అనువైన సేలా టన్నెల్ వంటివి ముఖ్యమైన మైలురాళ్ళు. అస్సాంలో ఒక ప్రధాన టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్లాంటు నిర్మాణంతో ఈ ప్రాంతం ఒక హరిత కేంద్రంగా మరియు కీలకమైన ఆధునిక తయారీ కేంద్రంగా ఆవిర్భవించింది. పిఎం డివైన్ నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్, ఇలాంటి లక్షిత విధానాలు సమ్మిళిత వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య భారతదేశంలో రహదారులు, రైల్వేలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరియు ప్రత్యేక అభివృద్ధి పథకాల ద్వారా గణనీయమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించి ఘన విజయం సాధించింది. పిఎం డివైన్ వంటి పథకాలు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వం గత 12 సంవత్సరాల పాలనలో ఈశాన్య భారతం మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, పరిశ్రమలు, డిజిటల్ కనెక్టివిటీ, శాంతి భద్రత ఇలాంటి అనేక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది. అష్టలక్ష్మిగా పిలువబడే ఈ ప్రాంతం ఇప్పుడు దేశ అభివృద్ధి ప్రయాణంలో మరింత కీలక పాత్ర పోషిస్తూ కొత్త అవకాశాల వైపు ముందుకు సాగుతుంది.
1: భారతదేశాన్ని డిజిటల్ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్ధిలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. 2015లో ప్రారంభమైన ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారతదేశాన్ని డిజిటల్ గా, శక్తివంతమైన సమాజంగా, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక డిజిటల్ సేవలు అభివృద్ధి చేయబడ్డాయి. వాటిలో యూపీఐ అత్యంత విజయవంతమైన వ్యవస్థగా గుర్తింపు పొందింది. అసలు యూపీఐ అంటే ఏమిటి? యూపీఐ అనేది మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకు ఖాతాల మధ్య తక్షణ డబ్బు బదిలీ చేయడానికి రూపొందించిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. దీనిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. యూపీఐ ద్వారా 24 గంటలు వారంలో ఏ రోజైనా సులభంగా డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది. యూపీఐ యొక్క ప్రయోజనాలు: వేగవంతమైన లావాదేవీలు, కొన్ని సెకండ్లలోనే డబ్బు బదిలీ అవుతుంది, 24/7 సేవలు అంటే సెలవు దినాల్లో కూడా పనిచేస్తుంది, సురక్షితమైన చెల్లింపులు, యూపీఐ పిన్ మరియు ఇతర భద్రతా విధానాలు వినియోగదారులను రక్షిస్తున్నాయి, నగదు అవసరం తగ్గింపు అవుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా చిన్న వ్యాపారులు, దుకాణదారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించగలుగుతున్నారు. ఆర్థిక స్వేచ్ఛ ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ బ్యాంకు విస్తరించడానికి సహాయపడింది. యూపీఐ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి కారణమైంది. ఇది నగదు వినియోగాన్ని తగ్గించి పారదర్శకమైన లావాదేవీలను ప్రోత్సహించింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకు అందరూ కూడా యూపీఐని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యూపీఐ ప్రపంచంలోని అతిపెద్ద రియల్ టైం డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. యూపీఐ సేవలు భారతదేశం బయట కూడా విస్తరిస్తున్నాయి. ఇటీవల కాంబోడియాతో సహా అనేక దేశాల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విదేశాలకు వెళ్లే భారతీయులకు చెల్లింపులు మరింత సులభమవుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో యూపీఐ ఒక కీలక సంస్కరణగా నిలిచింది. ఇది భారతదేశాన్ని నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించింది. వేగం, సౌలభ్యం, భద్రత మరియు అందుబాటు కారణంగా యూపీఐ నేడు కోట్లాది భారతీయుల దైనందిన జీవితంలో భాగమైంది.
0: స్వదేశీ సాంకేతికత, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, వేగవంతమైన ప్రయాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్న ఈ రైలు భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలిచింది. భారతదేశం స్వాతంత్రం పొందినప్పటి నుంచి రైల్వే వ్యవస్థ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలానుగుణంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే అనేక మార్పులు చేపట్టింది. ఈ క్రమంలోనే పూర్తిగా భారతదేశంలోనే రూపొందించిన సెమీ హైస్పీడ్ రైలును అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది. దీని ఫలితంగా 2018వ సంవత్సరం ట్రైన్ 18 రూపుదిద్దుకుంది. తర్వాత దీనికి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. వందే భారత్ అంటే భారతమాతకు వందనం అనే అర్థం. ఈ పేరు దేశభక్తిని, స్వదేశీ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో భారతీయ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఈ రైలును రూపొందించారు.

0: వందే భారత్ ఎక్స్ప్రెస్లో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వేగంగా వేగం అందుకోవడం, తక్కువ సమయంలో బ్రేక్ వేయడం దీని ప్రత్యేకత. రైల్లోని కోచులు పూర్తిగా ఎయిర్ కండిషనర్డ్గా ఉంటాయి. ఆటోమేటిక్ డోర్లు ప్రయాణికుల భద్రతను పెంచుతాయి. జీపీఎస్ ఆధారిత ప్రయాణ సమాచార వ్యవస్థ ద్వారా రైలు ఎక్కడ ఉందో, తదుపరి స్టేషన్ ఏదో ప్రయాణికులకు తెలియజేస్తుంది. సౌకర్యవంతమైన సీట్లు, వైఫై సదుపాయం, ఎల్ఈడి లైటింగ్, సీసీటీవీ కెమెరాలు ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. వందే భారత్ రైలు భద్రతా విషయంలో కూడా అత్యంత ఆధునికంగా రూపొందించబడింది. ఈ రైలు కోచులు స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించబడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేక భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలను గుర్తించే సెన్సార్లు, అత్యవసర సమాచార వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. డ్రైవర్కు రియల్ టైం సమాచారం అందించే ఆధునిక నియంత్రణ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. భారతీయ రైల్వేలో భద్రతా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో వందే భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. నేటి ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమైన అంశం. వందే భారత్ ఎక్స్ప్రెస్ శక్తి పొదుపు సాంకేతికతతో రూపొందించబడింది. రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ద్వారా విద్యుత్ను ఆదా చేస్తుంది. బయోవాక్యూమ్ టాయిలెట్లు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. తక్కువ శబ్దం, తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేయడం వల్ల ఇది పర్యావరణానికి అనుకూలమైన రైలుగా గుర్తింపు పొందింది. వందే భారత్లో ప్రయాణం అంటే ఒక కొత్త అనుభూతి. విమాన ప్రయాణానికి సమానమైన సౌకర్యాలు ఇందులో లభిస్తాయి. విశాలమైన కిటికీలు, సౌకర్యవంతమైన సీట్లు, శుభ్రమైన వాతావరణం ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. రైలు ప్రయాణ సమయంలో కంపనాలు తక్కువగా ఉండడం వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. వందే భారత్ కేవలం ఒక రైలు మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంకేతిక సామర్థ్యానికి, స్వదేశీ తయారీ నైపుణ్యానికి ప్రతీక. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది ఒక విజయవంతమైన ఉదాహరణ. ఈ రైలు దేశంలోని ప్రధాన నగరాలను వేగంగా అనుసంధానిస్తూ వ్యాపారం, పర్యాటకం, ఉపాధి అవకాశాల అభివృద్ధికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో వందే భారత్ సేవలు విస్తరించనున్నాయి. ఇది భారతీయ రైల్వే ఆధునీకరణలో ఒక చారిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుంది. స్వదేశీ సాంకేతికత, ఆధునిక సదుపాయాలు, వేగం, భద్రత మరియు ప్రయాణికుల సౌకర్యాలను సమన్వయం చేస్తూ భారతదేశ ప్రగతికి ప్రతీకగా నిలుస్తున్న వందే భారత్ నిజంగా దేశ గర్వకారణం.
1: మీరిప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ అభివృద్ధి పథంలో చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు మరియు సాధించిన విజయాల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వికసిత్ భారత దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో అనిశ్చితి, అస్థిరతలు ఉన్నప్పటికీ భారతదేశం ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో వృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. వికసిత్ భారత దార్శనికత దిశగా రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, కలిసి పనిచేయడానికి వీలు కల్పించే ఒక సహకార వేదికగా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. నాణ్యమైన విద్య, డిమాండ్కు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల ద్వారా దేశ యువతకు సరైన వాతావరణాన్ని కల్పించడం వంటివి ప్రాధాన్యత కలిగి ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సాధికారిత పొందిన యువతే వికసిత్ భారత ప్రస్థానానికి చోదక శక్తిగా మారుతారని పేర్కొన్నారు. వృద్ధి, ఎగుమతులకు కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని చెప్పారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై చేస్తున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ ఘటనలో ముగ్గురు భారతీయులను కోల్పోవడం పట్ల నిరసన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధులను పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒమన్ తీర ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి చర్చలు, దౌత్యం అవసరమని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
1: High importance to the welfare and well-being of our seafarers community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: దాడులకు సంబంధించిన వివరాలను ఓడరేవుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ముఖేష్ మంగల్ వెల్లడించారు. ఈ నెల 8 నుంచి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ రోజున మారివెక్స్ నౌకలో మంటలు చెలరేగాయని, అందులోని 24 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. జూన్10 సెబిటే వాణిజ్య నౌకను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుందన్నారు. అలాగే ఈరోజు ఎంటీ జలవీర్ నౌకను లక్ష్యం చేసుకున్నారని, అందులోని 20 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. జైసల్మేర్ జిల్లాలోని రామ్గఢ్లో 20 కిలోవాట్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణం నుండి వర్చువల్గా ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కొత్త ట్రాన్స్మిటర్ ఏర్పాటుతో రాజస్థాన్లో ట్రాన్స్మిటర్ల సంఖ్య 39 చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి చైర్మన్ ప్రసూన్ జోషి, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కాశ్మీర్తో సహా దేశంలోని మొత్తం సరిహద్దు ప్రాంతాలకు సమగ్ర సమాచారాన్ని అందించడమే ఈ ప్రణాళిక లక్ష్యమని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: आज जो बॉर्डर इलाके का एक एफएम ट्रांसमीटर चालू हुआ है, इसके पीछे थॉट प्रोसेस, सूचना संपर्क विभाग, आकाशवाणी का प्रसार, वो सब ठीक है. हमारे पूरे बॉर्डर एरिया को हमें कंप्लीट आकाशवाणी, दूरदर्शन से पूरी तरह से कवरेज करना है, कंप्लीट अपना जम्मू कश्मीर तक. जो भी एरिया में, यहाँ पर भी कोई गैप हो बॉर्डर एरिया में, तो दूरदर्शन और आकाशवाणी का कहीं पर भी कोई भी गैप हो, उस गैप को हमें फिलअप करना है. और जैसलमेर जिले का करीब करीब 20,000 स्क्वायर किलोमीटर क्षेत्रफल, 80 किलोमीटर का रेडियस कवर करके ये ट्रांसमीटर सब जगह पहुंचाएगा. विश्व की हमारी

0: संस्कृति की बात को।
1: భారతీయ విమానయాన రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానం తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈరోజు గుజరాత్లోని వడోదరలో ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ చారిత్రాత్మక తొలి విమాన ప్రయాణం సాగింది. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక విమానం ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కాదని, ఏరోస్పేస్ తయారీ రంగంలో దేశ శక్తి సామర్థ్యాలను ఇది ప్రతిబింబిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 14 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న 52వ G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి ఎవియా నగరానికి వెళ్లనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి భారతదేశాన్ని భాగస్వామ్య దేశంగా ఆహ్వానించారని చెప్పారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే ప్రపంచ నాయకులతో భారతదేశానికి, అలాగే గ్లోబల్ సౌత్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ప్రధాని చర్చించడానికి ఈ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుందని సిబి జార్జ్ పేర్కొంటూ,
2: Prime Minister will also interact with Slovak business leaders along with the Prime Minister of Slovakia to deepen economic engagement, boost investment flows and expand cooperation across important sectors such as transportation, renewable energy, emerging technology and defense production. Prime Minister will also hold talks with the President of Slovakia, Mr. Peter Pellegrini at the Presidential Palace. President will host a state banquet in honor of the Prime Minister.
1: రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ఆహార భద్రత, పోషకాహారం, సమృద్ధికి రైతులు మూలస్తంభాలని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులోకి రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. వరి, గోధుమల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయం భారతదేశ ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, దేశ రైతులకు సాధికారత కల్పిస్తుందన్నారు. రైతులు తమ అంకితభావం, పట్టుదలతో దేశ ప్రగతికి నిరంతరం చోదక శక్తిగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ రికార్డు స్థాయి ఉత్పత్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని రైతు కేంద్రీకృత కార్యక్రమాల పరివర్తనాత్మక ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,983 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 151 పాయింట్ల నష్టంతో 73,832 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్టపోయి 23,161 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.75 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $92 వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్స్ ధర $4,092 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ దార్శనికత సాధన దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమిష్టి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులున్న నౌకలపై జరిగిన దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ప్రాంతాలలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C295 సైనిక రవాణా విమానాన్ని వడోదరలో ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమందిరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా కబాడీ కబాడీ చిత్రం కోసం చక్రి కౌశల్య పాడిన పాట, సంగీతం చక్రి, రచన భాస్కర్ వట్ల.

తరువాత పాట. సీను చిత్రం కోసం సుఖీందర్ సింగ్ స్వర్ణలత పాడిన పాట విందాం. సంగీతం మణిశర్మ, రచన వెన్నెల కంటి.

తర్వాత పాట కలిసిందమ్రా చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరకు దక్షిణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి లేవుంటారు.

0: ஆகாஷவாணி மார்க்காப்புரம் கேந்திரம் மல்லி விந்தம் ஆகாஷவாணி சப்த பாண்டாகாரம் நிச்சி பிரத்யேக காரியக்ரமంలో భాగంగా గప్చుప్ హాస్యనాటికం విందాం.
1: ఆకాశవాణి గప్చుప్ హాస్యనాటిక వింటారు. రచన శ్రీ మాడుగుల రామకృష్ణ, నిర్వహణ శ్రీ సిఎస్ రాంబాబు, సహకారం పింగళి ప్రమీల. ఇందలి పాత్రలు పాత్రధారులు: అలివేలు శ్రీమతి జి బాలకామేశ్వరి, పరాంకుశం శ్రీ మిక్కిలి ఫ్రాన్సిస్, నామాలు శ్రీ టివి సత్యనారాయణ, కిట్టు శ్రీ అంజిబాబు. వినండి గప్చుప్ హాస్యనాటిక.
2: ఏమండోయ్, ఏమండి ఇది చూసారా?
3: ఏది?
2: ఇదే ఈ పేపరు.
3: పొద్దున్నుంచి ఆ పేపర్ నీ దగ్గరే ఉంది. ఒక్కసారి హెడ్లైన్ చూద్దామన్నా నువ్వు చదవటం మాత్రం పూర్తి కాదు.

0: సరే, ఇంతకీ విషయం ఏమిటి?
1: దొంగలండి దొంగలు, ఊళ్ళో ఎక్కడ చూసినా దొంగతనాలే. ఆ పేపర్ నిండా ఈ వార్తలే.
0: సరే, జాగ్రత్తగా ఉండాలి మరి. నువ్వేమో తలుపులు తాళాలు వేయకుండా పక్కింటికి ఎదురింటికి పరుగులు పెడతావు. చీరలు అమ్మేవాడు వచ్చాడనో కూరలు అమ్మేవాడు వచ్చాడనో. అలివేలు, నన్ను అడిగితే మన జాగ్రత్తలో మనం ఉండకపోతే తర్వాత విచారించినా లాభం ఉండదు.
1: నాకు తెలుసు రండి, నేనేం అలా వెళ్ళటం లేదు.
0: ఎందుకు లేదు? మొన్నటికి మొన్న పక్కింటి మామగారు పిలిచారని కంచం పెట్టేసి పరుగులు తీశావు. కంచం ముందు పెట్టు కూర్చుని నువ్వెప్పుడొస్తావో అర్థం కాక సరిగ్గా గంటసేపు ఎదురు చూశా నీకోసం. ఈ మధ్య నీకెందుకో మతిమరుపు బాగా పెరిగింది అలివేలు.
1: సమయం వస్తే చాలు, ఏదో వంకన నన్ను దెప్పి పడవడం మీకు బాగా అలవాటైపోయింది. మీరెప్పుడూ ఇంట్లో ఉండరాయే, బయటికి వెళ్తే అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి వస్తారు. ఇక పిల్లలంతా వాళ్ల పనుల మీద బయటకెళ్తే ఒక్కదాన్ని బిక్కు బిక్కుమంటూ ఇంట్లో ఉండాలి. మీకేం తెలుసు నా బాధ?
0: సరే సరే సరే, నీతో వాదించడానికి నాకు టైం లేదు. అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి. నా ప్యాంటు షర్టు ఇలా పట్టరా. ఏమిటా నవ్వు?
1: నవ్వక మరేం చేయమంటారు? నాకు ఈ మధ్యన మతిమరుపు పెరిగిపోతోందని ఇందాక మీరన్నారుగా. పెరిగింది నాకు కాదు మీకు. ఒంటి మీద బట్టలున్నాయో లేవో కూడా గమనించే స్థితిలో లేరు మీరు.
0: ఏమిటి ప్యాంటు షర్టు వేసుకున్నానా? అసలు నీతో మాట్లాడడం మొదలు పెట్టాక ఆ మతి మరుపు నీ నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. సరే సరే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, కానీ తలు భద్రంగా వేసుకో.
1: దాని గురించి మీరు బెంగపడక తొందరగా ఇంటికి రండి.
2: బావా, అంకుశం బావా, ఉన్నావా? ఇంట్లోనే ఉన్నావా? ఉండవేమో అని భయపడిపోయాను.
0: ఉన్నానులే గాని నామాలు, ఏమిటింత అర్జెంటుగా పెట్టెతో సహా ఊడిపడ్డావు?
2: పని బావా, అర్జెంటు పని. ఈ ఊళ్ళో వారం రోజులు ఉండి తీరాలి, లేకపోతే ఆ పని పూర్తి కాదు. అందుకని ఈ వారం రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. నన్ను మాత్రం బయటకు పొమ్మనుకు బావా.
0: వారం రోజులే, ఒకరోజు నిన్ను భరించడమే కష్టం.
2: బాబాబ్, నువ్వేమనుకున్నా సరే ఈ వారం రోజులు మీ ఇంట్లోనే ఉండనివ్వు.
1: అయ్యయ్యో, అదే మాటలండి, నిరభ్యంతరంగా ఉండండి, అంతలా ప్రాధాయపడనక్కర్లేదు మీరు.
0: నీకు తెలియదు నువ్వు ఊరుకో అలివేలు, నామాలు ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేడు. పైగా
2: చెప్పానుగా బావా, నీకు ఇబ్బంది లేకుండా ఎట్ట ఒకటి ఇక్కడ ఉంటాను బావా. మళ్ళీ వచ్చిన తర్వాత వివరాలు చెప్తాను. టైం లేదు, ఓ వ్యక్తిని అర్జెంటుగా కలవాలి, వస్తాను.
0: నామాలు, నామాలు, నామాలు.
1: అదేమిటండి, మొహమాటం లేకుండా మరీ అంత కుండబద్దలు కొట్టినట్లు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదని అన్నారు. పాపం అమాయకుడులా ఉన్నాడు అతను.
0: అమాయకుడా వాడా? వాళ్ళే చెప్పావులే, నామాల సంగతి నీకు తెలియదు అలివేలు. ఏమారి ఉంటే మన అందరికీ పెడతాడు నామాలు. వాడికి అసలే చేయివాటుతనం జాస్తి. చేతికి ఏదందితే అది మాయం చేస్తాడు. పైగా ఇంటి సామాన్లు లేపేయడంలో అందివేసిన చెయ్యి. వాడు వెళ్లేటప్పుడు వాడి సంచి దులిపితే చెంచాల దగ్గర నుంచి వెండి సామాన్లు దాకా అన్నీ బయటపడతాయి. ఇది పనికొస్తుంది ఇది పనికిరాదు అన్న తేడాయే ఉండదు వాడికి.
1: నిజంగానా అండి?
0: ఆహా, 111 పాళ్ళు నిజమే. నువ్వే చూస్తావుగా, ఇందాక పేపర్లో ఊళ్ళో దొంగతనాలు ఎక్కువయ్యాయని చదివావు, ఇప్పుడు ఇంట్లో దొంగతనాలు ఎలా ఉంటాయో నువ్వే చూస్తావు. అంతలా ఆశ్చర్యపోకు. ఇదిగో నేను వెళ్ళొస్తాను, కానీ తలుపు వేసుకో.

0: ఏమండోయ్ ఏమండి లేవండి, కొంప మునిగింది.
1: ఎవరు కొంప? అయినా పొద్దున్నే మునగటం ఏమిటి?
0: రాత్రి డాబా మీద బట్టలు ఆరేసి రేపు తీయచ్చులే అనుకున్నాను. తీరా పొద్దున్నే వెళ్ళి చూసేసరికి ఏమీ లేవండి. నా రెండు చీరలు, మీ ప్యాంటు, అబ్బిగాడి షర్టు, అమ్మాయి లంగాలు వెరసి 10 బట్టలు మాయమయ్యాయి.
1: అప్పుడే మొదలైందన్నమాట నామాలు చేయివాడుతను.
0: ఇదంతా నామాల పనే అంటారా?
1: నిర్మోహమాటంగా చెప్పాగా, వాడికి ప్రపంచంలో అక్కర్లేని వస్తువు లేదని. ఊరికినే విషం పంచిపెడుతున్నారంటే లైన్లో మొదటి నుంచునే మనిషి వీడే. ఇంతకీ ఏడి ఎక్కడ వాడు?
0: పొద్దునే ఎక్కడికో మాయమయ్యాడండి.
2: అవమానం, ఘోరమైన అవమానం. ఈ ఇంట్లో నాలాంటి డిటెక్టివ్ ఉండగా దొంగతనం జరగడమా?

0: లేదు. వెంటనే నా డిటెక్షన్ మొదలు పెడతా, 24 గంటల్లో దొంగను మీ ముందు నించో పెడతా.
1: ఆపరా నీ గోళ, అసలే దొంగలు పడి బట్టలన్నీ పోయి నేనే ఏడుస్తుంటేను.
0: ఏడవకు తల్లి, ఏడవకు. నేనున్నాగా వాళ్ళ పని పట్టడానికి.
2: ఒరే కిట్టు, మన ఇంట్లో నిన్నొక చోరకళా సామ్రాట్టు ప్రవేశించాడు. ఒక వారం రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటాడు. ప్రవేశించిన మొదటి రోజునే తన హస్తలాఘవం ప్రదర్శించాడు. మిగతా 6 రోజుల్లో ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నువ్వే నిజమైన డిటెక్టివ్ అయితే వాణ్ణి రుజువులు సాక్ష్యాలతో సహా పట్టుకుని నా ముందు నుంచోబెట్టాలి, సరేనా?
0: ఛాలెంజ్ డాడ్. అతనింత పెద్ద దొంగ అయినా సరే నా పరిశోధన ముందు బలాదూర్ పడతా, వాడి పని పడతా. ఇదే నా శపథం. ఇంతకీ అతనెక్కడా?
2: వస్తాడు మరికొంచెం సేపట్లో. వచ్చి నాకేం తెలియదు బావా అని భోరున ఏడుస్తాడు.
0: నిజంగానా?
2: చూస్తావుగా, అదిగో వస్తున్నాడు. బీ రెడీ.
0: ఓకే.
3: ఏమిటి బావా, అందరూ సీరియస్గా ఉన్నారు? ఏమిటి కథ?
0: కథే కానీ సీరియల్ కాదు, సింగిల్ ఎపిసోడ్. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు నామాల మామయ్య?
3: బజార్ నుంచి.
0: బజార్ నుంచి అంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనే షాప్ నుంచా?
3: అదేమిటి?
0: అదంతే. ఇంతకీ ఎంత కమ్మావు?
3: ఏమిటి?
0: నువ్వు మా ఇంట్లో కాజేసిన బట్టలు.
3: బాబోయ్ నాకేం తెలీదు, నన్ను నమ్ము బావా.
2: నిన్నెలా నమ్ముతాను రా నామాలు, 20 ఏళ్ల పరిచయం నీతో. చెప్పు, డాబా మీద ఆరేసిన బట్టలు కొట్టేసావా లేదా?
3: సత్యభమనకంగా నిజం బావా, నాకేం తెలీదు. నీ మీద ఒట్టు
0: పెట్టావు, మా నాన్న మీద ఒట్టు. చేస్తా నీ గుట్టు రట్టు.
2: నామాలు చెప్పు, నిజం చెప్పు. అసలు నిన్ను ఇంట్లోకి రానియడం పాముని పక్కలో పెట్టుకుని పడుకోవడమే.
3: బావా నన్ను అనుమానించడం న్యాయం కాదు. చిన్నప్పటి నుంచి తెలియక ఏదో దొంగతనాలు చేసిన మాట నిజమే, కానీ ఈ మధ్య మారిపోయాను. నన్ను నమ్ము బావా.
0: నమ్మను. ఏదేమైనా 24 గంటల్లోపు కూపీలాగి నిన్ను నీ వ్యవహారాన్ని సాక్ష్యాలతో సహా బట్టబయలు చేస్తాను. నేరం నిరూపించబడితే శిక్ష తప్పదు నీకు నామాలు, ఓకేనా?
3: అలాగే బాబు.
0: అయితే ఇప్పుడే రంగంలోకి దూకుతున్నాను. నీ లగేజ్ ఎక్కడుంది?
3: అదిగో ఆ గదిలో, కావాలంటే వెళ్ళి చూసుకోండి.
0: ఆ సంగతి నాకు తెలుసు, నువ్వు ఇక్కడే ఉండు నేనొచ్చేదాకా.

0: కిట్టు, ఒరే కిట్టు, ఎక్కడున్నావురా?
1: ఇక్కడే డాడ్.
0: 24 గంటలు గడవక ముందే మళ్ళీ దొంగతనం జరిగింది మన ఇంట్లో.
1: ఓ,
0: మళ్ళీ బట్టలే పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది నీ పరిశోధన?
1: సారీ డాడ్, 24 గంటలు నీకు టైం ఇచ్చాను, కానీ దొంగ దొరకలేదు. అక్కడికి అతడి లగేజ్ చెక్ చేశాను, నిన్నల్లా అతన్ని ఫాలో అయ్యాను, అతని ప్రతి చర్య మీద నిఘా వేసి చూశాను, కానీ ఎక్కడ అనుమానం కలగలేదు. ఒకవేళ దొంగ అతను కాదేమో.
0: అలా అని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చుని ఉంటావు. ఆ దొంగ ఎవడం మళ్ళీ నిన్న రాత్రి డాబా ఎక్కి ఎంచక్క ఆరేసిన బట్టలు ఊడ్చుకుపోయాడు. మీ అమ్మ చీరలు, నా పంచెలు, నీ ప్యాంటు షర్టులు మళ్ళీ ఓ 10 బట్టల దాకా మాయమయ్యాయి. ఒరే, వాటిల్లో నీకు ఇష్టమైన నీ క్రీమ్ కలర్ షర్ట్ కూడా ఉందిరా.
1: ఓ మై గాడ్, అది పోయింది. ఇక అస్సలు లాభం లేదు. ప్రొసీజర్ నంబర్ 6కి వెళ్ళడం మంచిది.
0: ఏమిటి ప్రొసీజర్ నంబర్ 6ఆ? అదేమిట్రా?
1: అనుమానితుడితో క్లోజ్గా మూవ్ అవుతూ అనుమానించడం. అంతేకాదు, ఈ రాత్రికి డాబాపై నిఘా వేస్తాం. ఇలానే చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు డాడ్.
0: అలాగే కానీ ఇదే మాట మీ అమ్మతో అనకో. ఎవరికీ చెప్పకండి అంటూ ఊరంతా చెప్పొచ్చే రకం.
1: ఓకే డాడ్.
0: బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ సన్. అది సరే కానీ ఇంత కష్టపడే బదులు ఆ నామాలు గాని ఇంట్లోంచి పొమ్మంటే ఎలా ఉంటుంది?
1: అమాయకత్వం. అదే మీకు తెలియదు. వాణ్ణి ఇక్కడే ఉంచి పట్టుకుని నేరం ఒప్పించాలి. ఇది మాలాంటి డిటెక్టివ్లకు వెన్నతో పెట్టిన విద్య. నువ్వేం కంగారు పడకు డాడ్. మళ్ళీ ఓ 24 గంటలలోపు బండారం బయటపడేస్తా. వస్తా.
0: వీడొకడు 24 గంటలు అంటూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పొయ్యేదాకా చేస్తాడో ఏమో. వీడిని నమ్మి పోలీసు రిపోర్ట్ ఇవ్వకుండా ఉండడం కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదురం కాదు కదా. సరే చూద్దాం, ఈ ఛాన్స్ కూడా పోతే పోలీసులను ఆశ్రయించక తప్పదు.

0: ఏమండోయ్, మరోసారి కొంప మునిగింది.
1: ఈసారి లాస్ ఎంత? వందలా వేలా?
0: వేలే. వద్దు వద్దంటున్నా వినక, పెరట్లో ఉన్న బట్టలు, నా పట్టు చీర కూడా డాబా మీద ఆరాయించాడు మీ సుపుత్రుడు. రాత్రంతా జాగారణ చేసి ఆ దొంగను పట్టేస్తానని డంబాలు చెప్పాడు. వాడి మాట నమ్మి నా చీరలు, మీ పట్టుపంచె, అమ్మాయి పట్టులంగాలు అన్నీ డాబా మీద ఆరేశాను. అర్ధరాత్రి మెలకు వచ్చి చూసేసరికి కిట్టుగాడు మేడ మీద గుర్రు పెడుతున్నాడు. ఆరేసిన బట్టలన్నీ ఊడ్చిపెట్టుకుని పట్టుకుపోయాడు ఆ దొంగవెవడో.
1: ఈసారి నిజంగానే కొంప మురిగింది. ఆశ్చర్యంగా ఉందే, ఆ దొంగెవడో బట్టలు కొట్టేయడంలో స్పెషలిస్ట్లా ఉన్నాడు. పైగా 6 అడుగుల పెరటి గోడ దూకి దర్జాగా డాబా మీదకెళ్ళి బట్టలు పట్టుకుపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఉపేక్షించి లాభం లేదు, అర్జెంటుగా 2 పనులు చేయాలి. 1, నామాలగాడిని ఇంట్లోంచి తరిమేయడం. 2, పోలీసులకు రిపోర్ట్ చేయడం. ఇప్పుడు ఈ 2 పనులు చేయకపోతే కట్టుకోవడానికి లేకుండా ఉన్న బట్టలు కూడా ఊడ్చుకుపోతాడు ఆ దొంగ వ్యాధి అవ్వడం.
2: అక్కర్లేదు, మరో 24 గంటల్లో ఆ దోషిని మీ ముందు నిలబెడతాను ఇవరానర్. ఈ డిటెక్టివ్ కిట్టుని మరీ అంత తక్కువ అంచనా వేయకండి. అసాధ్యాలను సాధ్యం చేయగలడు, అసహజాలను సహజం చేయగలడు. ఐ వాంట్ 24 అవర్స్ టైం.
1: ఇవ్వను, నిమిషం టైం కూడా చచ్చిన ఇవ్వను. ఏడి ఏడా నామాలుగాడు, ఇటు పిలువు, తక్షణం కొంపలోంచి పొమ్మని చెప్తాను.
2: ఇదే తొందరపాటుతనమంటే, నిజానికి నామాలు దోషి కాడని నా మనసు చెప్తోంది.
1: మనసు చెవులు చెప్పే మాటలు వింటూ కూర్చుంటే మన ఇల్లు శివాలయం అయిపోతుంది. నేను అర్జెంటుగా పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి.
2: నా పరిశోధన వమ్ము కాదు. చెప్పాగా, ఆఖరి 24 గంటల్లో కథ క్లైమాక్స్కి వెళ్ళక తప్పదని.
0: అవునండి, పాపం వాడు తెగ తాపత్రయ పడుతున్నాడు దొంగని పట్టుకోవడానికి. ఇంకొంచెం టైం ఇవ్వండి.
1: ఇవ్వను, ఇవ్వనుగాక ఇవ్వను.
2: ఇచ్చి తీరాలి. పోలీసు రిపోర్ట్ ఇస్తే నష్టపోయేది నువ్వే యువరానర్.
1: అదేమిటి?
2: అదంతే, సస్పెన్స్, నో మోర్ డిస్కషన్స్.
1: తప్పదా?
2: తప్పదు. 24 గంటల్లోపు నా సత్తా చూపిస్తా, దొంగను పట్టేస్తా. పరాంకుశం అనే నాన్నగారు, అలివేలు మంగతాయారు అనే అమ్మగారు, చోర సికామణి అని బిరుదు సంపాదించిన నామాలు మామయ్య గారు, సుబ్బులు అనే పని మనిషి గారు, అందరూ సమావేశమయ్యారు కదా.
1: సమావేశం అయ్యాలే గాని దొంగ దొరికాడా?
2: దొరికాడు కాదు, దొరికారు.
1: అదేమిటి? అదేమిటి మళ్ళీ?
2: అదంతే, దొంగ దొరికారు. కానీ ఆ దొంగగారికి ఓ ఛాన్స్ ఇస్తున్నాం. వాళ్ళంతట వాళ్ళు నేరం ఒప్పుకుంటే సరే సరే, లేదా తగిన శిక్ష అనుభవించాలి.
1: ఏమిటి, ఆ దొంగ ఇక్కడే ఉన్నాడా? అయితే ఈ నామాలే కదా.
3: నేను కాదు బావా.
1: మరి ఏమే సుబ్బులు, ఈ ఇంట్లో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడతావా? నిన్నేం చేస్తానో చూడు.
2: తొందరపడకండి సార్, దొంగ సుబ్బులు కాదు.
1: మరి నువ్వా నేనా?
2: మనం కాదు, అమ్మ.
1: అమ్మ?
2: అవును, ఆవిడే.
1: నీకేమన్నా మతిపోయిందట్రా?
2: పూర్తిగా వింటే మీకే పోతుంది.
1: అలివేలు, అలివేలు, ఏమిటి వీడు అంటున్నది?
2: నేను చెబుతాను. ఆడవాళ్ళకి బట్టలన్నా నగలన్నా మహా ఇష్టం. కానీ అందరి ఆడవాళ్ళలాగా వాటిని కాక స్టీలు సామాన్లపై మక్కువ పెంచుకుంది అమ్మ. అదే ఆవిడ చేత ఈ పని చేయించింది. బట్టలు పోయాయనే కథను కల్పించి ఆ బట్టలను దాచి మంచి స్టీల్ సామాన్లు కొందామని ఆవిడ ప్లాను. అందుకే అవన్నీ మాసిన బట్టల పెట్టెలో భద్రంగా దాచింది. మనం ముందుగా నామాలు మావయ్యనే అనుమానించాం. కారణం, ఆయనకి గత చరిత్ర ఉంది కనుక. కానీ అతను నిర్దోషి. అమ్మ ఈ దొంగతనాలన్నీ చాలా తెలివిగా చేసింది. అంతేకాదు, నేను అర్ధరాత్రి నిఘా సంగతి చెప్పగానే అమ్మ ఉలిక్కిపడింది. ఆ కళ్ళల్లో భయం చూసి నేను కంగారు పడ్డాను. అందుకే నిద్ర వస్తోందని ఆమెను నమ్మించి నిద్ర నటించాను. అర్ధరాత్రి వేళ ఆవిడ లేచి డాబాపైకి వెళ్తుంటే నేను అనుసరించాను. సంగతి పట్టేశా. కానీ దొంగతనం చేసిన బట్టలను ఎక్కడ దాచిందా అని కూపిలాగడానికే 24 గంటలు పట్టింది. బట్టలు దొరికాయి. కావాలంటే మాసిన బట్టలు పెట్టి చూడండి వరానర్.

0: ఇదంతా ఏమిటే? నిజమేనా తాయారు?
1: నిజమేనండి, బుద్ధి తక్కువయ్యి పనిచేశాను. నన్ను మన్నించండి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనుకున్నాను. ఇదిగో ఈ కిట్టుగాడు పట్టేశాడు. స్టీల్ సామాన్ల పెచ్చితో ఈ పని చేశాను.
2: డాడ్, నీకిచ్చిన మాట నెరవేర్చాను. 24 గంటల్లో దోషిని పట్టేశా. ఈ వ్యవహారం అంతా గప్చూప్ సాంబార్ బుడ్డి.
0: అందుకేనా పోలీస్ రిపోర్ట్ వద్దన్నది? నువ్వు నిజంగా తెలివిగలవాడు రా కిట్టు.
2: పొగడతలొద్దు. అమ్మ మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా బజారుకు తీసుకెళ్లి ఆవిడకి ఇష్టమైన స్టీల్ సామాన్లు కొనిపెట్టు. లేకపోతే కొన్నేళ్లు పోయాక మళ్ళీ ఈ కదే రిపీట్ అవ్వచ్చు.
0: ఓ అలాగే.

0: ఇంతవరకు మీరు గప్చుప్ హాస్యనాటిక విన్నారు. రచన శ్రీ మాడుగుల రామకృష్ణ. ఇందలి పాత్రలు, పాత్రధారులు: అలివేలు శ్రీమతి జి బాలకామేశ్వరి, పరాంకుషం శ్రీ మిక్కిలి ఫ్రాన్సిస్, నామాలు శ్రీ టీవీ సత్యనారాయణ, కిట్టు శ్రీ అంజిబాబు, నిర్వహణ శ్రీ సిఎస్ రాంబాబు, సహకారం పింగళి ప్రమీల.
1: కార్యక్రమంలో ఒక జానపద గేయం విందాం.
2: అయ్య మబ్బులే నీ వాన గురుసేన స్వామి మగవ జగ్గైపే.

0: వివాహాది శుభకార్య.
1: జానపదం ఏమి విన్నారు కదా? ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా బంగారు బాబు చిత్రం కోసం పి శిష్యుల బి వసంత పాడిన పాట, సంగీతం కెవి మహదేవన్, రచన ఆత్రేయ,

తర్వాత పాట శారదా చిత్రం కోసం పి సుశీల ఆల్పించిన గీతం, సంగీతం చక్రవర్తి, రచన సి నారాయణ రెడ్డి.

తిరుగుతి పాట పెళ్ళి తాంబూలాలు చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పాడిన పాట, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి.

తరువాత పాట పూలరంగడు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, రచన కోశరాజు.

0: తర్వాత పాట. రాజకోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట.
1: ఇక ఉపక్రమించు కుమారా.

0: ಮನಸ
1: తర్వాత పాట పుట్టింటి గౌరవం చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాట.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికు దక్షిణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.